సురభి డిటూర్ అయిపోయి మనం నాన్ స్టాప్ ఫన్ లోకి వచ్చేసాము. అండ్ యూ ఆర్ ట్యూనింగ్ టు రేడియో సురభి 107.9 FM #3 అండ్ మీతో ఉంది ఆర్జే సుష్మా. సో మండే వచ్చేసింది కాబట్టి కొంచెం ఎనర్జెటిక్ గా వచ్చేసాను మళ్ళీ. అండ్ ఈసారి నాకు ఎందుకో ఈ మండే చాలా లేట్ గా వచ్చిందా అని అనిపిస్తుంది. సో మీరు కూడా అలానే ఫీల్ అవుతున్నారా? ఎందుకో నాకు లాస్ట్ వీకెండ్ గానీ వీక్ గానీ చాలా లాంగ్ అయినట్టు అనిపించింది. మరి ఎందుకో ఏంటో తెలియదు, మేబీ వినాయక చవితి అవడం వల్ల అలా పండుగలో మునిగిపోయి ఏమో అలా టైం లేట్ గా గడిచిందని అనుకుంటున్నాను, ఏమో తెలియదు గానీ. సో మొత్తానికి అయితే వచ్చేసాను. అండ్ ఈ రోజు కూడా మనం యాజ్ యూజువల్ గా ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాము. అండ్ అలాగే ఒక చిన్న గేమ్ కూడా ఆడదాము. సో ఫస్ట్ అసలు గేమ్ ఏంటి అంటే నేను కొన్ని రిడల్స్ అడుగుతాను అనమాట, ఆ రిడల్స్ కి మీరు ఆన్సర్ చేస్తారేమో చూద్దాము. అండ్ చిన్నపిల్లలు గానీ పెద్దవాళ్ళు గానీ ఎవరైనా ట్రై చేయొచ్చు, ఐ థింక్ ఇట్ విల్ బి ఫన్. సో ఆ రిడల్స్ మీరు ఆన్సర్ చేయొచ్చు. అండ్ అలాగే మన టాపిక్ ఏంటి అంటే ఈరోజు, సో ఐ వాస్ థింకింగ్ అంటే లాస్ట్ 2-3 weeks నుంచి ఎక్కువ లైఫ్ గురించి మాట్లాడలేదు. సో కొత్త కొత్తగా ఉంది నాకు కూడా, అందుకని చెప్పి ఎప్పటి నుంచో అంటే ఒక 2 weeks నుంచి ఈ టాపిక్ గురించి మాట్లాడాలి మాట్లాడాలి అని ప్రతి వీక్ చెప్తున్నాను బట్ మాట్లాడట్లేదు. సో ఫైనలీ ఈ రోజు మాట్లాడేద్దాము అనుకుంటున్నాను. మరి ఆ సస్పెన్స్ ఎందుకు, అదేంటో చెప్పేయచ్చు కదా అంటారా? సో అదేంటి అంటే, సో నేను చెప్పినట్టుగా ఇంతకు ముందు మన కోసం మనం ఎప్పుడు బ్రతుకుతున్నాము, లైక్ వెన్ డూ వీ స్టార్ట్ లివింగ్ ఫర్ అవర్ సెల్స్ అండ్ యునో వై డూ వీ ఆల్వేస్ వాంట్ టు స్టే అన్ప్రొడక్టివ్లీ బిజీ, అంటే ఏదో ఒక పని చేయాలని చెప్పి ఏదో ఒకటి చేస్తూనే ఉంటాము, రెస్ట్ తీసుకోవడానికి ఇష్టపడము. అండ్ వై డోంట్ వీ వాంట్ టు లివ్ అన్ యావరేజ్ లైఫ్, అంటే ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది దట్ వీ కాల్ యాజ్ అన్ యావరేజ్ లైఫ్ అని చెప్పి మనమే అనేసుకుంటాము. సో వాట్ ఈస్ దాట్? అండ్ ఈ విషయాలన్నీ కూడా మాట్లాడేసుకుందాము. అండ్ ఆ టాపిక్ గురించి మాట్లాడే ముందు ఒక రిడల్ అడుగుతాను అని చెప్పాను కదా. సో ద ఫస్ట్ రిడల్ ఏంటి అంటే, ద మోర్ యూ టేక్ ద మోర్ యూ లీవ్ బిహైండ్. వాట్ ఎమ్ ఐ? ద మోర్ యూ టేక్ ద మోర్ యూ లీవ్ బిహైండ్. వాట్ ఎమ్ ఐ? ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా నెంబర్ 972-636-1966. అమ్మయ్యా వీక్ లో మర్చిపోయానేమో నెంబర్ అనుకున్నా బట్ గుర్తుంది, మీకైతే గుర్తుంటుందని అనుకుంటున్నా. 972-636-1966. ద మోర్ యూ టేక్ ద మోర్ యూ లీవ్ బిహైండ్. వాట్ ఎమ్ ఐ? లెట్ మీ నో. అండ్ ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది ఫ్రమ్ ది మూవీ కంట్రీ, వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3, సౌండ్స్ లైక్ హోమ్.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 నాన్ స్టాప్ ఫన్ కి ట్యూన్ ఇన్ అయినారు విత్ మీ అజయ్ సుష్మా అండ్ ఎస్. సో నేను ఇందాక ఒక రిడిల్ అడిగాను కదా, నాకు ఆన్సర్ అయితే కరెక్ట్ గా రాలేదు, అంటే ఒకటి వచ్చింది విచ్ ఇస్ వెరీ సిమిలర్, అంటే కొంచెం సిమిలర్ గా ఉన్న ఆన్సర్ వచ్చింది, బట్ ఇంకొకటి ఉంది కరెక్ట్ గా. సో అది ఎవరైనా కనిపెడతారేమో చూద్దాము. నేను మళ్ళీ ఇంకొకసారి ఆ రిడిల్ ఏంటో అడుగుతున్నాను. ద మోర్ యూ టేక్ ద మోర్ యూ లీవ్ బిహైండ్ వాట్ ఎమ్ ఐ, ద మోర్ యూ టేక్ ద మోర్ యూ లీవ్ బిహైండ్ వాట్ ఎమ్ ఐ. సో నన్ను ఎక్కువగా తీసుకుంటే, ఎంత తీసుకుంటే అంత వెనక వదిలి పెడుతూ ఉంటాము, ఏంటది అని చెప్పి అడిగాను. డూ లెట్ మీ నో 9726361966. అండ్ అలాగే మనం మాట్లాడదాం అనుకున్నాం కదా, మనం మన కోసం ఎప్పుడు బ్రతుకుతాము అని చెప్పి. సో బిఫోర్ దాట్ నేను ఇందాక చెప్పాను కదా, ఈ వీకెండ్ నాకు చాలా లాంగ్ గా అనిపించింది అని చెప్పి. సో హర్ష గారితో మాట్లాడుతూ ఉన్నాను, హర్ష గారు కూడా అదే చెప్పారు, ఎందుకో ఈ వీక్ కూడా చాలా లాంగ్ గా అనిపించింది, బట్ మండే ఈ సంథింగ్ హర్ష గారు బాగా ఎంజాయ్ చేస్తారంట. నేను కూడా బికాజ్ నాకు ఇక్కడికి వచ్చి మాట్లాడతాను కాబట్టి, ఆ పర్పస్ ఉంది కాబట్టి ఎంజాయ్ చేస్తాను. మేబీ పర్పస్ ఉంటే మండే అయినా సండే అయినా ఏదైనా ఎంజాయ్ చేస్తామేమో అనుకుంటున్నాను. అండ్ అలాగే సో మనం మన కోసం ఎప్పుడు బ్రతుకుతాము అంటే నాకు అనిపించింది అనమాట. అంటే ఒకసారి మీరు కూర్చొని ఆలోచించండి, లాస్ట్ టైం మీరు ఎప్పుడైతే ఏం చేయకుండా డెల్ట్ లేకుండా పీస్ఫుల్ గా కూర్చున్నారో, ఎప్పుడు ఫోన్ పక్కన పెట్టేసి ల్యాప్టాప్ మూసేసి పెద్ద లిస్ట్ ఏం లేకుండా, లైక్ టు డూ లిస్ట్ ఏం లేకుండా, ఏ థాట్స్ లేకుండా, ఏం చేయకుండా ఎప్పుడు ఖాళీగా అలా పీస్ఫుల్ గా కూర్చున్నారు? ఏంటి రావట్లేదా? సో నాకు తెలుసు మోస్ట్ ఆఫ్ అస్ అలా ఎప్పుడు కూర్చొని ఉండము, ప్రతి రీసెంట్ టైమ్స్ లో అయితే అసలు కూర్చొని ఉండము. సో రెస్ట్ అనేది రెస్ట్ లాగా తీసుకోవట్లేదు మనం. రెస్ట్ అంటే అమ్మో నేను టైం వేస్ట్ చేస్తున్నానా, సండే ఆఫ్టర్నూన్ కొంచెం పడుకుందాం అనుకుంటాం. 10 నిమిషాల్లో మనకేమనిపిస్తుంది అంటే లైఫ్ లో నేను ఏం చేస్తున్నాను, బిర్యానీ తిని సండే పడుకుంటున్నాను, అందరూ ఏదో ఒక ప్రొడక్టివ్ గా చేస్తున్నారు, లేదా బయటకు వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ తో చిల్ అవుతున్నారు, ఒకరేమో ట్రిప్కి వెళ్ళానంటారు, ఒకరేమో సండే నేను ఈ కోర్స్ చేశాను ఆ కోర్స్ చేశాను ఇది అది అని లింక్డ్ఇన్ లో పెట్టుకుంటారు. అసలు నేనెందుకు పడుకుంటున్నాను అని చెప్పేసి నిద్రపోవడం మానేస్తాం. సో అలా కొన్ని జరుగుతూ ఉంటాయి లైఫ్ లో. అలా అనిపించింది అనమాట మన కోసం మనం ఎప్పుడు బ్రతుకుతున్నాము, అండ్ యావరేజ్ లైఫ్ ని ఎందుకు వద్దనుకుంటాము, అండ్ అసలు ఇంకా అనిపించాయి అనమాట నాకు అన్ప్రొడక్టివ్ గా బిజీగా ఉండాలని చెప్పి ఎందుకు ఆలోచిస్తాము, రెస్ట్ తీసుకోకుండా ఉండాలి అని లైఫ్ లో అని ఆలోచించి అనమాట. సో దాని గురించి మాట్లాడుకుంటూనే ఉందాము. అండ్ రిడిల్ అయితే గుర్తుంది కదా, ద మోర్ యూ టేక్ ద మోర్ యూ Leave behind what am I. 9726361966 ki call chesayandi. And ippudaithe Harsha gari kosam oka song vachestundi, mai vapas aaunga movie nunchi dheere dheere ane song. Vintu vintune undandi Radio Surabhi 107.9 FM HD3 with me RJ Sushma.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అండ్ మీతో ఉంది అజయ్ సుష్మా. సో ఎస్, మనం మాట్లాడుకుంటున్నాము అబౌట్ సమ్ రిడల్స్. నేను కొన్ని రిడల్స్ అడుగుతూ ఉన్నాను అనే అండ్ అలాగే వెన్ డు వి లివ్ ఫర్ ఆర్సెల్స్ అని చెప్పి అడుగుతూ ఉన్నాను అనమాట. అండ్ సో నాకు కరెక్ట్ గా అంటే ఆన్సర్ అయితే నేను ఆన్సర్ కొంతసేపట్లో రివీల్ చేసేస్తాను. నేను ఇందాక ఏం అడిగానంటే ద మోర్ యూ టేక్ ద మోర్ యూ లీవ్ బిహైండ్ వాట్ ఆమ్ ఐ అని అడిగాను. సో మల్లేష్ గారు బ్రీతింగ్ అన్నారు, విచ్ ఇస్ ఆల్సో రైట్. అంటే మనం ఎంత బ్రీతింగ్ తీసుకుంటామో అంత ఎక్కువ వదిలేస్తూ ఉంటాం కాబట్టి. అండ్ బ్రహ్మి గారు అన్నారు పుణ్యం లేదా ఆస్తులు ఎంత తీసుకున్నా అంత వెనక వదిలేసి వెళ్ళిపోతాం కదా అన్నారు. అది కూడా ఒక రకంగా కరెక్టే. బట్ నేను అనుకున్న ఆన్సర్ ఏంటి అంటే ఫుట్ స్టెప్స్. సో ద మోర్ యూ టేక్ ద మోర్ యూ లీవ్ బిహైండ్. అంటే మనం ఒక అడుగు వేస్తాము, రెండు అడుగులు వేస్తాము, అవి వెనక అడుగులు అలానే ఉండిపోతాయి కదా. సో అట్లా ఫుట్ స్టెప్స్ అనుకున్నాను. బట్ బ్రీతింగ్ అండ్ ఆల్సో ఆస్తులు పుణ్యం మేక్ సెన్స్ టు మీ. సో అదనమాట సంగతి. అండ్ నేను ఇందాక బ్రహ్మి ది సాఫ్ట్వేర్ ఇంజనీర్ గారితో మాట్లాడుతూ ఉన్నాను. సో బ్రహ్మి గారు అన్నారు లైఫ్ లో, నేను ఇందాక అడిగాను కదా ఎప్పుడన్నా మీరు అలా పీస్ఫుల్ గా కూర్చున్నారా లైఫ్ లో రీసెంట్ గా అంటే, బ్రహ్మి గారు అన్నారు నేను రోజు కూర్చుంటున్నానండి అన్నారు. అబ్బా అసలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ లైఫ్ లో కూడా అలా ప్రశాంతంగా కూర్చునే టైం వస్తుందంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఆల్సో బ్రహ్మి గారు అన్నారు ఈ వీక్ నేను చాలా లాంగ్ అయినట్టు అనిపించింది, ఏంటో నాకు లాస్ట్ మండేకి మండేకి చాలా టైం ఉంది మధ్యలో అనిపించింది, అండ్ వీకెండ్ కూడా చాలా లాంగ్ గా వెళ్ళిందేమో అనిపించింది.

అన్నాను. సో బ్రహ్మి గారు అన్నారు అలానే అయింది. అండ్ డాలస్ లో అయితే ఇట్స్ లైక్ చాలా ఈవెంట్స్ జరిగాయంటే ఈ టూ డేస్ లో, నాకు కూడా తెలియదు ఇన్ని ఈవెంట్స్ జరిగాయని చెప్పేసి. సో అన్ని లిస్ట్ చెప్పారు, నేనైతే ఏంటి ఇన్ని జరిగాయి. అండ్ స్పెషల్ గా ఏంటంటే అన్నిట్లో ఫ్రీ ఫుడ్ ఉందంట. ఓ మనకి తెలియదు ఇవన్నీ మిస్ అయిపోయాను చా అనవసరంగా. నేను ఆస్టిన్ వెళ్ళాను అనమాట, ఆస్టిన్ అనవసరంగా వెళ్ళాను, ఇన్ని మిస్ అయిపోయాను అని చెప్పి ఇప్పుడు తెలుసుకున్నాను. సో బ్రహ్మి గారికి కూడా అలానే అనిపించిందంట అది సంగతి. అండ్ ఆన్సర్ అయితే చెప్పేశాను కదా ఫుడ్ స్టెప్స్ అని చెప్పేసి. అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాము అబౌట్ వెన్ డు వి స్టార్ట్ లివింగ్ ఫర్ అవర్సెల్స్. అంటే చిన్నప్పటి నుంచి ఆలోచిస్తే మనకు ఒక టైం లైన్ ఉంటుంది కదా. అంటే స్కూల్లో ఏం చెప్పేవాళ్ళు, టెన్త్ ఇంపార్టెంట్ రా, ఇప్పుడు కష్టపడి చదువుకో తర్వాత ఎంజాయ్ చేయంటారు. ఇంటర్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే, కాలేజ్ వచ్చిన తర్వాత ప్లేస్మెంట్స్ రావాలి అది ఇది అంటారు, జాబ్ వచ్చిన తర్వాత సెటిల్ అవ్వాలి, కొంచెం ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అది ఇది అనుకుంటారు మనం ఎంజాయ్ చేసే టైంలో. సరే అని ఒక జాబ్ వచ్చిన తర్వాత పెళ్లి ఎప్పుడు అని అడుగుతారు, పెళ్లి అయిన తర్వాత గుడ్ న్యూస్ ఎప్పుడు అంటారు. అదే పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళ స్కూల్, వాళ్ళ కాలేజ్, వాళ్ళ ఫ్యూచర్, వాళ్ళ పెళ్లిళ్ళు, ఇంకేదే జరుగుతూనే ఉంటది కదా. అంటే ఒక ఇన్విజిబుల్ టైం లైన్ ఉంటుంది అనమాట మనకి లైఫ్ లో, ఇది అయ్యాక ఎంజాయ్ చేద్దాం, అది అయ్యాక చేద్దాం, నా గురించి నేను తర్వాత ఆలోచించుకుంటాను, ఇట్లా జరుగుతూ ఉంటుంది అనమాట. అసలు నా లైఫ్ లో నేను ఎక్కడ ఉన్నాను అనే క్వశ్చన్ నాకు చాలా సార్లు వచ్చింది అనమాట. అంటే మనందరికీ కూడా వస్తుంది అనుకుంటున్నాను, ఒక్కొక్కసారి ఇట్ హ్యాపెన్స్ అనమాట. అంటే అన్ని ఇలా టైం లైన్స్ పెట్టుకోవడం వల్ల నా లైఫ్ లో నేను ఎక్కడున్నాను, నా కోసం నేను ఏదైనా ఎంజాయ్ చేశానా, నా కోసం నేను ఏం చేసుకున్నాను అనేవి రైజ్ అవుతూ ఉంటాయి అనమాట. సో అది సంగతి. అండ్ మీరు అలా ఎవరైనా ఆలోచిస్తుంటే టు లెట్ మీ నో మీ ఒపీనియన్స్ ఏంటి. అండ్ అలాగే సెకండ్ రిడల్ కూడా అడిగేస్తాను. సో సెకండ్ రిడల్ ఏంటంటే, ఐఎమ్ నాట్ అలైవ్ బట్ ఐ కెన్ గ్రో, ఐ డోంట్ హ్యావ్ లంగ్స్ బట్ ఐ నీడ్ ఎయిర్, I don't have a mouth, but water kills me. What am I? సో నేను బ్రతికుండను కానీ పెరుగుతూ ఉంటాను, నాకు లంగ్స్ ఉండవు కానీ గాలి కావాలి, నాకు నోరు ఉండదు కానీ వాటర్ నన్ను చంపేస్తుంది, నేనెవర్ని? డూ లెట్ మీ నో 9726361966. అండ్ ఇప్పుడైతే మనకు ఒక స్పెషల్ సాంగ్ రిక్వెస్ట్ ఉంది. సో ఈ అబ్బాయి జిమ్ కి వెళ్తాడంట, చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాడంట, చాలా స్మార్ట్ గా ఉంటాడంట. సో ఈ సాంగ్ అయితే, దిస్ సాంగ్ ఈజ్ రిక్వెస్టెడ్ ఫర్ అమర్. సో అమర్, ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ సాంగ్. అండ్ అలాగే మీరు కూడా వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 విత్ మీ ఆర్జే సుష్మా. ఆన్సర్ తెలిస్తే 9726361966. స్టే ట్యూన్డ్.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో మీ తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్ అండ్ మీతో ఉంది ఆర్జే సుష్మా ఓన్లీ ఆన్ నాన్ స్టాప్ ఫన్ అండ్ ఎస్ సో నేను ఇందాక రిడల్ అడిగాను కదా లైక్ ద మోర్ అంటే అది అయిపోయింది దాని తర్వాత ఇంకొకటి అడిగాను నేను బ్రతికుండను బట్ ఐ కెన్ గ్రో నాకు లంగ్స్ ఉండవు కానీ ఎయిర్ కావాలి అండ్ నాకు నోరు ఉండదు బట్ వాటర్ నన్ను చంపేస్తుంది నేను ఎవరు అని అడిగాను సో నాకు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పింది అయితే అన్నపూర్ణ గారు ఫైర్ మంట ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే నెక్స్ట్ రిడల్ అడిగే ముందు సో నెక్స్ట్ ఎవరైనా డాలర్స్ లో ఫుడీస్ ఉంటే వీకెండ్ ప్లాన్స్ ఉన్నాయా మేక్ దమ్ డెలిషియస్ విత్ ద గ్రాండ్ వీకెండ్ బఫే అట్ ఇండియా టుడే రెస్టారెంట్ అండ్ డెలిషియస్ స్ప్రెడ్ ఆఫ్ ఫేవరెట్స్ ఆల్ ఇన్ వన్ ప్లేస్ అండ్ థర్స్డేస్ అయితే వాళ్ళ చార్ట్స్ ఉంటాయి రెసిస్టబుల్ చార్ట్స్ ఉంటాయి సో వీకెండ్ అయితే బుఫే అండ్ థర్స్డేస్ అయితే చార్ట్ సో ఎక్కడికి వెళ్లాలంటే ఇండియా టుడే రెస్టారెంట్ 151 నార్త్ నోలన్ డ్రైవ్ స్వీట్ 100 సౌత్ లేక్ టెక్సస్ 76092 ఇండియా టుడే కమ్ హంగ్రీ అండ్ లీవ్ హ్యాపీ ఆకలిసిస్తుంది బట్ ఎనీవే మనం కంటిన్యూ చేయాలి కాబట్టి వెన్ డు వి స్టార్ట్ లివింగ్ ఫర్ అవర్సెల్వ్స్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను దాని గురించి కొంచెం ఆగి మాట్లాడతాను సో ఇక్కడ వర్షం పడుతుంది అనమాట డాలర్స్ లో బయట నా కార్ కి మంచిగా కార్ వాష్ కూడా అయిపోతూ ఉంది అండ్ నాకు వర్షం పడుతుంది అనే విషయం కూడా తెలియదు నాకు బ్రహ్మి గారు చెప్పారు వర్షం పడుతుంది బయట సో వర్షం మూవీ నుంచి ఏదైనా సాంగ్ ప్లే చేసామని సో బ్రహ్మి గారి కోసం ఈ సాంగ్ అండ్ అలాగే మీరందరూ కూడా వర్షంలో హ్యాపీగా మిర్చి బజ్జీలు పెట్టుకుని ఏదో ఒకటి అలా పెట్టుకుని ఫుడ్ తింటూ ఎంజాయ్ చేసేయండి వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 విత్ మీ ఆర్జే సుష్మా.

0: G3 @919-491-4514.
1: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
1: అక్క లైవ్ డోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా వెయిట్ చేస్తావంటే ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ farming. Vallembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: Buying a home in India is now easier and hassle-free. Gruh Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Heart Regency Frisco, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.
6: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
7: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.

థ్యాంక్ యూ రమ్య గారు ఈ సాంగ్ రిక్వెస్ట్ చేసినందుకు. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 విత్ మీ ఆర్జే సుష్మా, ఓన్లీ ఆన్ నాన్ స్టాప్ ఫన్. సో ఎస్, అదనమాట సంగతి. అంటే ఈ సాంగ్ విన్నప్పుడు నేను చిన్నప్పుడైతే అబ్బో మనలో ఎంతమంది ఈ సాంగ్ కి, గర్ల్స్ ఎస్పెషల్లీ డాన్స్ చేయాలి ఈ సాంగ్ కి అని చెప్పి అనుకుని ఉంటారు కదా లాట్ ఆఫ్ పీపుల్. ఐ థింక్ నేను కూడా అందులో ఒక దాని అనమాట. ఈ సాంగ్ కి ఏదో డాన్స్ నేర్చేసుకుని పెద్ద డాన్స్ కాంపిటీషన్స్కి వెళ్ళిపోవాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేసిన రోజులు. అండ్ మళ్ళీ ఒకసారి అలా వెళ్ళి ఆ సాంగ్ గుర్తొచ్చింది నాకు. అండ్ అలాగే మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాము అబౌట్ వెన్ డూ వి స్టార్ట్ లివింగ్ ఫర్ అవర్ సెల్వ్స్ అండ్ వై డోంట్ వి వాంట్ అన్ యావరేజ్ లైఫ్ అండ్ ఎందుకు అన్ప్రొడక్టివ్ బిజీగా ఉండాలి అని అనుకుంటాం ప్రతిసారి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. సో దాంట్లో నేను ఇందాక చెప్పాను మనకి ఇన్విజిబుల్ టైమ్ లైన్స్ ఉంటాయి, లైక్ ఇది అయిపోయిన తర్వాత ఎంజాయ్ చేద్దాం, అది అయిపోయిన తర్వాత నా గురించి ఆలోచించుకుంటా, అలా అలా అలా మన లైఫ్ అంతా అయిపోయిన తర్వాత ఈ మధ్య మనం చూస్తే 30s లో 40s లో కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అండ్ అవన్నీ ఆలోచించినప్పుడు అనిపిస్తుంది అనమాట, ఓ ఇంత జరుగుతుంది, నా కోసం నేను ఒక రోజు బ్రతకాలి అన్న థాట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే వై ఆర్ వి సో స్కేర్డ్ ఆఫ్ అన్ యావరేజ్ లైఫ్. అంటే ఒక ఇంట్రెస్టింగ్ ఫియర్ ఉంటుంది అనమాట మనందరిలో. అంటే యావరేజ్ లైఫ్ అంటే మనకి భయం వేస్తుంది, నార్మల్ జాబ్ కానీ, నార్మల్ సాలరీ, చిన్న ఇల్లు, వీకెండ్స్ లో ఫ్రెండ్స్ తో కాఫీ తాగడం లేదా చాయ్ తాగడం, ఫ్యామిలీతో డిన్నర్ అండ్ నైట్ పీస్ఫుల్ గా పడుకోవడం. టెక్నికల్ గా ఆలోచిస్తే చాలా బ్యూటిఫుల్ లైఫ్ అది, కానీ సోషల్ మీడియా చూసిన తర్వాత అది మనకు సరిపోదు అని అనిపిస్తుంది. అంటే వి ఆల్వేస్ ఫీల్ లైక్ ఐ షుడ్ బి డూయింగ్ మోర్ మనీ, మోర్ స్కిల్స్, ఇంకా మోర్ ట్రావెలింగ్ కానీ ఇంకా అచీవ్ చేయాలి, మోర్ ఫాలోవర్స్ కావాలి అని చెప్పి మనకి చాలా థాట్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో హసల్స్ ఎక్కువైపోతాయి, మోర్ ప్రొడక్టివిటీ కావాలని చెప్పి ఆలోచిస్తాము అండ్ హాబీస్ స్టార్ట్ చేస్తాము. బట్ హాబీస్ కూడా హాబీ లాగా కాకుండా ఏదో ఒక మైల్ స్టోన్ పెట్టుకుంటాం దానిలో కూడా. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి వాకింగ్ చేయడం ఇస్ ఎ హాబీ అనమాట, వాళ్ళు కూడా ఒక 10K స్టెప్స్ కంప్లీట్ చేసేయాలి, జిమ్ కి వెళ్తే ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుంది, బుక్ చదివితే ఇయర్ నేను ఒక 25 బుక్స్ ఫినిష్ చేయాలి అండ్ కుకింగ్ నచ్చితే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేద్దామా లేకపోతే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామా, ప్రతి దాంట్లో వి స్టార్ట్ సీయింగ్ సమ్ మెజర్మెంట్స్ అనమాట. ఇది పెడితే ఇంత సక్సెస్ అవుతాను, అది చేస్తే ఇలా ఉంటాను, నా హాబీని కూడా నేను వేరేలాగా కన్వర్ట్ చేసుకోవాలి, ఇట్లా ప్రతి దాంట్లో వి స్టార్ట్ ప్రొజెక్టింగ్ సంథింగ్ అనమాట మన హ్యాపీనెస్ ని కూడా. కొన్ని థింగ్స్ ఏంటంటే మన హ్యాపీనెస్ కోసం మాత్రమే ఉంటాయి, ఇట్ డజంట్ ఆల్వేస్ హ్యావ్ టు ఎర్న్ సంథింగ్ ఆర్ గివ్ యూ సంథింగ్ అని చెప్పి అదనమాట సంగతి. సో యావరేజ్ లైఫ్ ఎందుకు వద్దనుకుంటున్నాము అనే దానికి మేబీ ఆల్వేస్ వీ ఆల్వేస్ వాంట్ టు హ్యావ్ మోర్ ఇన్ లైఫ్ కాబట్టి అందుకని చెప్పి నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారో డూ లెట్ మీ నో. అండ్ అలాగే నెక్స్ట్ రిడల్ కూడా అడిగేస్తాను, ఈ రిడల్ కొంచెం సిల్లీగా ఉంటుంది. అంటే మండే కదా, పాపం మార్నింగ్ నుంచి అందరం

అసలు అనుకోకండి, ఎందుకంటే నెక్స్ట్ మండే కూడా వస్తుంది. నెక్స్ట్ మండేకి ఫీల్ కొంచెం అలా దాచుకుందాం ఆ ఫీలింగ్ ని. అప్పటి వరకు మీరు ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినండి. ఈ సాంగ్ నేను రీసెంట్ గా కనిపెట్టాను అనమాట, అంటే ఎవరో పాడిందే, నేను కనిపెట్టాను ఇన్స్టాగ్రామ్ లో. సో అభిజిత్ శ్రీవాస్తవ అని చెప్పేసి తన లిరికల్ వీడియో అనమాట ఇది. ఇట్స్ లైక్ ప్రైవేట్ ఆల్బమ్. సో ఒక్కసారి వినేయండి, వింటూ వింటూనే ఉండండి. రేడియో సురభి 107.9 FM HD3 విత్ మీ ఆర్జే సుష్మా ఆన్ ఎయిర్.

అంత బ్యూటిఫుల్ సాంగ్ ఏంటంటే మధ్యలో ఏంటి నీకు అలా అంటారా, మనం మాట్లాడకుండా ఎలా ఉండగలం, అందుకే అంటే గ్యాప్ వచ్చేసింది కాలర్స్ తో మాట్లాడుతూ. బట్ ఒక్కసారి మళ్ళీ మాట్లాడేసి సాంగ్ ప్లే చేద్దామని వచ్చేసాను. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 విత్ మీ ఆర్జే సుష్మా ఆన్ ఎయిర్. ఎవ్రీ మంత్ నాన్ స్టాప్ ఫన్ లో ఉంటాను.

సో ఈ రోజు కొంచెం ఫన్ ఫన్ గా అలా నడుస్తుంది అనమాట. నేను ఇందాక ఒక రిడల్ అడిగాను, లైక్ ఐ హ్యావ్ సిటీస్ బట్ నో హౌసెస్, ఫారెస్ట్ బట్ నో ట్రీస్ అండ్ రివర్స్ బట్ నో వాటర్, వాట్ ఎమ్ ఐ అని అడిగాను. నాకు కరెక్ట్ ఆన్సర్స్ అయితే వచ్చేసాయి, చాలా మంది చెప్పేశారు. బట్ ఎవరు చెప్పారు కరెక్ట్ గా అనేది నేను చెప్తాను. బట్ బిఫోర్ దట్ ఇంకా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇట్స్ స్టిల్ ఓపెన్, ట్రై చేసేయచ్చు. అండ్ అలాగే సో బ్రహ్మి ది సాఫ్ట్వేర్ ఇంజనీర్ గారు మళ్ళీ కాల్ చేశారు. అండ్ బ్రహ్మి గారు అడిగారు, ఏంటి తెలుగు రేడియోలో నిన్ననే కదా మనబడి ప్రోగ్రామ్ కూడా చేశారు, అండ్ దాని తర్వాత మళ్ళీ హిందీ సాంగ్స్ ఎందుకు ప్లే చేస్తున్నావు అని అడిగారు. అంటే మనం కొంచెం హిందీని టచ్ చేయకుండా అట్లా బ్రతకలేమన్నమాట నా లైఫ్ లో. సో అలా హిందీ టచ్ చేసి వచ్చాను, బట్ ఇప్పుడు తెలుగు సాంగ్స్ అయితే ప్లే చేసేస్తాను. అండ్ అలాగే మధ్యలో అలా అలా హిందీ సాంగ్లు కూడా ప్లే చేస్తాను. మీకు ఏదైనా రిక్వెస్ట్ ఉన్నా యూ కెన్ లెట్ మీ నో 9726361966. అండ్ బ్రహ్మి గారు నాకు పేరు తప్పుగా చెప్పారు, బ్రహ్మి ది సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని మాత్రం చెప్తున్నారు. నేను అదే మీ పేరు అనుకుని నమ్మి మోసపోయాను. సో నెక్స్ట్ టైం మీరు కాల్ చేస్తే మీ పేరేంటో తెలుసుకోవాలని నాకుంది. అండ్ ఇప్పుడు ఈ సాంగ్ వినండి, అండ్ నెక్స్ట్ ఆ రిడల్కి ఇంకా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇట్స్ స్టిల్ ఓపెన్. 9726361966 వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 విత్ మీ ఆర్జీ సుష్మా.

రేడియో సురభి 107.9 FM HD3 అండ్ మీతో ఉంది ఆర్జే సుష్మా. సో మనకి కాలర్స్ అలా వస్తూ ఉన్నారనమాట, అండ్ ఫ్యూ కాల్స్ అలా వస్తూ ఉంటాయి వేర్ వీ గో ఓకే ఏంటిది అనిపిస్తుంది, బట్ ఇట్స్ ఓకే. అండ్ సో నేను ఇందాక అడిగాను, ఐ హ్యావ్ సిటీస్ బట్ నో హౌసెస్, ఫారెస్ట్ బట్ నో ట్రీస్ అండ్ రివర్స్ బట్ నో వాటర్, వాట్ ఎమ్ ఐ అని అడిగాను. అండ్ నాకు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పింది అయితే రాధిక గారు, దీపక్ గారు, బ్రహ్మి ది సాఫ్ట్వేర్ ఇంజనీర్ గారు కరెక్ట్ గా చెప్పేశారు. మ్యాప్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. అండ్ ఎస్, సో మీరు అందరూ ఉన్న ఫామ్ చూస్తుంటే అమ్మో నా రిడిల్స్ కి బొక్కపడేలా ఉంది ఈ రోజు, నేను రిడిల్స్ ఇంకా ప్రిపేర్ అవ్వాలేమో అదనమాట సంగతి. అందరూ చాలా మండే అయినా సరే ఇంత ఎనర్జెటిక్ గా ఎలా ఆన్సర్ చేస్తున్నారు, నా బ్రెయిన్ అయితే మండే ఆఫీస్ లోనే చచ్చిపోతుంది అనమాట. బట్ అందరూ ఇంత బాగా ఆన్సర్ చేయడం నాకు చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. నేను కూడా నెక్స్ట్ మండే నుంచి ఏదో ఒకటి నా బ్రెయిన్ ని పని చెప్పాలన్నమాట నా బ్రెయిన్ కి. సో అది సంగతి. అండ్ అలాగే సో మనకు ఒక సాంగ్ రిక్వెస్ట్ కూడా ఉందన్నమాట, నెక్స్ట్ రిడిల్ కూడా అడిగిస్తాను. సో ఏంటి అంటే నెక్స్ట్ రిడిల్ ఐ హ్యావ్ కీస్ బట్ నో బట్ ఓపెన్ నో లాక్స్ అనమాట. కీస్ ఉంటాయి కానీ అది లాక్ ఓపెన్ చేసుకోవడానికి పనికిరాదు. ఐ హ్యావ్ స్పేస్ బట్ నో రూమ్, యూ కెన్ ఎంటర్ బట్ యూ కాంట్ గో అవుట్ సైడ్, వాట్ ఎమ్ ఐ? సో అది ఐ హ్యావ్ కీస్ బట్ ఓపెన్ నో లాక్స్. ఆ కీస్ తో మనం ఏ లాక్స్ ఓపెన్ చేయలేము, స్పేస్ ఉంటుంది కానీ రూమ్స్ ఉండవు, మీరు రావచ్చు బట్ బయటకు వెళ్ళలేరు, వాట్ ఎమ్ ఐ? డూ లెట్ మీ నో 9726361966. అండ్ మనకి ఒక సాంగ్ రిక్వెస్ట్ ఉంది దీపక్ నుంచి. దీపక్ గారు అడిగారు ఒరం బ్లడ్ సాడ్ వర్షన్ కావాలంట. సో సాడ్ వర్షన్ అని ఇది అదే అని నేను అనుకుంటున్నాను, బికాస్ మనకి బ్రేకప్ సాంగ్స్ పెద్దగా తెలియవు. బట్ ఎనీవే దీపక్ గారు ఎందుకు అడిగారో ఏమో, సాడ్ వర్షన్ ఏ కావాలని అడిగారు. బట్ ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ సాంగ్. అండ్ ఈ సాంగ్ తర్వాత అలా వైబ్ అవ్వండి, బ్రేకప్స్ ఇవన్నీ మనకి ఎందుకు అప్పుడే అంతే కదా. వింటూ వింటూనే అండి రేడియో సురభి 107.9 FM HD3 విత్ మీ ఆర్జే సుష్మా.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3. అండ్ ఎందుకు సాంగ్స్ మధ్యలో ఆపేస్తున్నావు అంటారా, నాకు కూడా కొంచెం సేపు మీ బ్రెయిన్ తినాలని ఉంది. అంటే బ్రహ్మీది సాఫ్ట్వేర్ ఇంజనీర్ గారు మళ్ళీ చెప్పారు నాకు క్వశ్చన్స్ అన్ని అవుట్డేటెడ్ గా ఉన్నాయి, అంత ఈజీగా అడిగితే ఎలాగా అని చెప్పి నా బ్రెయిన్ చెప్పాను కదా మండే రోజు అంతకన్నా ఎక్కువ పంచగదని చెప్పి. సో అలా ఈజీగా అడుగుతున్నాను అంటే మిమ్మల్ని కష్టపెట్టడం ఎందుకులే అనుకున్నాను, బట్ కష్టంగానే కావాలంటున్నారు కాబట్టి నెక్స్ట్ కష్టంగానే అడిగేద్దాం. బట్ ఇందాక నేనేం అడిగానంటే ఐ హ్యావ్ కీస్ బట్ లాక్ ఓపెన్ చేయడానికి పనికిరాదు, అండ్ ఐ హ్యావ్ స్పేస్ బట్ రూమ్ ఉండదు, అండ్ యూ కెన్ ఎంటర్ బట్ యూ కాంట్ గో అవుట్ సైడ్, వాట్ ఎమ్ ఐ అని అడిగాను. అండ్ నాకు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పిందైతే రాధిక గారు, హన్సిక, బ్రహ్మి గారు, సంగీత గారు అండ్ దీప్య కరెక్ట్ గా ఆన్సర్ చెప్పేశారు. కీబోర్డ్ ఇస్ ది రైట్ ఆన్సర్ అనమాట. సో అది సంగతి. అండ్ థ్యాంక్ యూ రాధిక గారు, బ్రహ్మి గారు, హన్సిక, సంగీత అండ్ దీప్య. సో నెక్స్ట్ రిడల్ కూడా అడిగేస్తాను, బట్ బిఫోర్ దాట్ మనం టాపిక్ కూడా మాట్లాడుకోవాలి కదా. మన టాపిక్ ను అలా పక్కన పెట్టేస్తే ఎలాగా మనం, అంటే లైక్ నేను మాట్లాడుతూ ఉన్నాను కదా వెన్ డు వీ స్టార్ట్ లివింగ్ ఫర్ అవర్సెల్వ్స్ అని చెప్పేసి. సో అలా నాకు అనిపించింది అనమాట, ఈ ఇన్స్టాగ్రామ్ గానీ ఇవన్నీ కూడా నాకు గుర్తొచ్చాయి. ఏదైనా సరే మనం ఎందుకు కాంపిటీషన్ గా తీసుకుంటున్నాము, వై డు వీ ఆల్వేస్ వాంట్ టు ప్రూవ్ సంథింగ్, అంటే హాబీస్ ని కూడా ఎందుకు ఇట్లా టార్గెట్స్ పెట్టుకొని చేస్తున్నాము, వై ఆర్ వి నాట్ ఎంజాయింగ్ అవర్ లైఫ్ సింపుల్ గా అని చెప్పి. అండ్ యావరేజ్ లైఫ్ లైక్ నార్మల్ జాబ్ ఇవన్నీ ఉంటే ఎవరికి సరిపోవట్లేదు, ఎందుకు ఇదంతా అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను అనమాట. సో సమ్ టైమ్స్ మనం బిజీగా ఉంటాం బట్ ఎక్కడికి వెళ్తున్నాం తెలీదు, అంటే మనం ప్రొడక్టివ్ గా బిజీగా ఉండము, అన్ప్రొడక్టివ్లీ బిజీగా ఉంటాం. సో నేను ఫస్ట్ నుంచి చెప్తున్నట్టు వై డూ వీ ఆల్వేస్ వాంట్ టు స్టే అన్ప్రొడక్టివ్లీ బిజీ. సో దాంట్లో ఒక డిఫరెన్స్ ఉంది, మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏదొకటి చేస్తూనే ఉంటాం. మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిన దగ్గర నుంచి ఈమెయిల్స్ అని కాల్స్ అని చెప్తాము, అండ్ దెన్ ఫోన్ ఓపెన్ చేస్తే రీల్స్, మెసేజెస్, ఇంట్లో క్లీనింగ్, బయటకు వెళ్తే షాపింగ్ అంటాము, ఖాళీగా ఉంటే నెట్ఫ్లిక్స్ చూస్తాము, మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లో ర్యాండమ్ స్క్రోలింగ్ చేస్తూ ఉంటాము. సడన్ గా నైట్ 11:30 అయిపోయింది అండ్ మనం అనుకుంటాము అబ్బా ఈరోజు చాలా బిజీగా అయిపోయింది అని చెప్పి, బట్ ఒక్క నిమిషం ఆలోచిస్తే అసలు నేను నా కోసం ఏం చేసుకున్నాను, ఈ స్క్రోలింగ్, ఈ షాపింగ్ ఇవన్నీ పక్కన పెడితే ఏంటి నా కోసం నేను ఈరోజు చేసింది అంటే మేబీ సమ్ టైమ్స్ నథింగ్. ఎందుకంటే బీయింగ్ బిజీ ఈజ్ ఈజియర్ దాన్ బీయింగ్ స్టిల్ అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటాం అనమాట. అంటే మనం కామ్ గా కూర్చున్నాం అనుకోండి చాలా క్వశ్చన్స్ వస్తాయి, నేను హ్యాపీగా ఉన్నానా, నాకు ఈ జాబ్ నచ్చుతుందా, నేను నిజంగా నాకు ఇవన్నీ అవసరమా, లేదా అందరికీ ప్రూవ్ చేయడం కోసం నేను ఇలా ఉంటున్నానా, నేను ఎవరిని ఇంప్రెస్ చేయడానికి ఇంత పరిగెడుతున్నా, ఈ క్వశ్చన్స్ అన్ని మనకి బ్రెయిన్ లో రన్ అవుతాయి. సో ఖాళీగా ఉండి ఈ క్వశ్చన్స్ అన్ని రన్ చేసుకోవడం ఎందుకు, ఒక రీల్ చూద్దాం, ఒక టాస్క్ చేద్దాం, ఒక గోల్ పెట్టుకుందాం, లేదంటే ఒక వీకెండ్ ఏదో ఒక ప్లాన్ చేసుకుందాం, సర్టిఫికేషన్ చేద్దాము, రిలేషన్షిప్ లో ఉందాము, ఎనీథింగ్ బట్ ఎక్సెప్ట్ సెటింగ్ ఫర్ ఆర్సెల్స్ అండ్ కామ్ గా కూర్చోవడం తప్ప ఇవన్నీ చేస్తున్నాం. బట్ ఇవన్నీ కూడా చేయకుండా మీరు అలా కామ్ గా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు అంటారా, మీ గురించి మీరు ఆలోచించుకుంటున్నాను అని అంటారా, విచ్ ఈస్ అ వెరీ నైస్ థింగ్ ఇన్ కేస్ ఎవరన్నా ర్యాట్ రేస్ లో గానీ ఆర్ వీకెండ్స్ వస్తే అది చేయాలి ఇది చేయాలని చెప్పి పరిగెడుతూ ఉంటే ఒక్క వీకెండ్ అలా ఖాళీగా కూర్చొని మీకు ఎలా అనిపించిందో ఆలోచించండి. డు లెట్ మీ నో. అండ్ ఇప్పుడైతే సాంగ్ ప్లే చేసేస్తాను, బట్ బిఫోర్ దాట్ ఒక డ్రెస్ ఉంటుంది అది వేసుకోలేము, వాట్ ఈస్ దట్ డ్రెస్ విచ్ కెనాట్ బి ఓన్, ఇది కూడా సింపుల్. టు లెట్ మీ నో 9726361966. అండ్ ఈ సాంగ్ వస్తుంది, దాని తర్వాత మనకి సాంగ్ రిక్వెస్ట్లు ఉన్నాయి, బట్ ఆ సాంగ్ రిక్వెస్ట్ అన్ని నేను తర్వాత ప్లే చేసేస్తాను కమర్షియల్స్ తర్వాత. వింటూ వింటూనే ఉండండి, స్టే ట్యూన్డ్ రేడియో సురభి 107.9 FM HD3 విత్ మీ ఆర్జే సుష్మా.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పుల్లు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ట్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలి వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీపీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 919-491-4514. హైదరాబాద్ లో ప్రాపర్టీ కోసం చూస్తున్నప్పుడు ఒక్క ప్రాజెక్టే ఎందుకు చూడాలి? వేరు వేరు ప్రాంతాలు, వేరు వేరు ప్రాజెక్ట్స్, వేరు వేరు ధరలు, వేరు వేరు చాయిసెస్. నియోపోలిస్, కోకాపేట్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, సికింద్రాబాద్, బెల్లాపూర్, చెవెళ్ళ, కొంపల్లి ఫ్యూచర్ సిటీ, ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ ఒకే చోట. గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో హయత్ రీజెన్సీ ఫ్రిస్కోలో జరగబోతోంది అక్టోబర్ 10 and 11. చూడండి, కంపేర్ చేసుకోండి, మీకు నచ్చిందని మీరే సెలెక్ట్ చేసుకోండి.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
5: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
4: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
6: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిలిటీ స్వదేశీవే.
4: స్వదేశీ గ్రోసరీస్, అర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
1: Chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
7: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించడానికి అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
8: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
9: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
8: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
1: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
7: What is this address again?
1: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-2

5334-9909 or visit babachicaters.com. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 విత్ మీ ఆర్జే సుష్మా ఆన్ ఎయిర్ ఎవ్రీ మండే 7 to 9 PM. సో ఎస్, నేను ఇందాక నుంచి అబౌట్ వై డూ వీ ఆల్వేస్ వాంట్ టు స్టే అన్ప్రొడక్టివ్లీ బిజీ అండ్ అలాగే వై డోంట్ వీ వాంట్ యావరేజ్ లైఫ్ అండ్ వెన్ డూ వీ స్టార్ట్ లివింగ్ ఫర్ అవర్సెల్స్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకు వాయిస్ తగ్గించామంటారా, ఇందాక నుంచి అరుస్తూ ఉన్నాను కదా, కొంచెం అట్లా పీస్ఫుల్ గా మాట్లాడదాము, అంటే నేను పీస్ గురించి మాట్లాడుతూ ఎందుకు అలా అరుస్తున్నాను అని చెప్పి ఆలోచించాను. బట్ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, నాకు హర్ష గారు కాల్ చేశారు. హర్ష గారు చెప్తున్నారు అసలు పీస్ అంటే ఏంటి, అంటే నాకు చాలా టైం ఉంటుంది ఒక్కడనే కూర్చొని ఆలోచించుకోవడానికి, బట్ మనకి ఈ రోజు కావాలనిపించింది, ఈ రోజు పీస్ అనిపించింది, రేపు పీస్ అని అనిపించదు, అండ్ ఈ రోజు కావాలనుకున్నది రేపు కావాలని అనుకోము. కోరికలు అలా ఉంటాయి లైఫ్ లో. అండ్ అసలు నిజమైన పీస్ఫుల్ లైఫ్ అనేది ఏంటి అంటే ఎవరికి తెలీదు. అండ్ అలా మనం ఎప్పుడైతే ఒకరం కూర్చొని ఇది నా పీస్ఫుల్ లైఫ్, అసలు నాకు ఏం కావాలి అనే దాని మీద క్లారిటీ ఉంటే అప్పుడు మన లైఫ్ పీస్ఫుల్ గా జరుగుతుంది అని చెప్పి హర్ష గారు చెప్పారు. సో హర్ష గారు సమరైజింగ్ నేను కరెక్ట్ గా చెప్పానని అనుకుంటున్నాను, బట్ ఇఫ్ నాట్ మీకు తెలుసు, యూ కెన్ కాల్ మీ 9763619666. అండ్ అలాగే సో నేను మాట్లాడతాను అబౌట్, ఇందాక చెప్పాను కదా ఇన్విజిబుల్ టైమ్ లైన్స్ ఉంటాయి, ఇది అయిపోయిన తర్వాత ఎంజాయ్ చేస్తాను, ఇది అయిపోయిన తర్వాత నా కోసం నేను ఏదో ఒకటి చేసుకుంటాను, అలా పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటాము అని చెప్పి చెప్పాను కదా. సో దాని గురించి మాట్లాడతాను. బట్ బిఫోర్ దాట్ నేను ఇందాక ఒక రిడిల్ అడిగాను అనమాట, సో దానికి నాకు కరెక్ట్ గా అయితే ఆన్సర్ వచ్చేసింది, బట్ స్టిల్ ఇట్స్ ఓపెన్. వాట్ ఈస్ దట్ డ్రెస్ విచ్ కెనాట్ బి ఓన్? ఒక డ్రెస్ ఉంటుంది, అది వేసుకోలేము, ఏంటది? డూ లెట్ మీ నో 9726361966. సో హర్ష గారు అన్నారు పర్లేదు, మాలాంటి బ్యాక్ బెంచర్స్ కోసం ఇలాంటి కొంచెం ఈజీగా అడగండి, అంత టఫ్ గా అడగద్దు అన్నారు. సో నాకు బూస్టప్ వచ్చేసింది, నేను కూడా అలా ఈజీగానే అడుగుదాం అనుకుంటున్నాను. బట్ మధ్యలో మన బ్రహ్మి గారి కోసం కొంచెం అట్లా హార్డ్ గా కూడా అడుదాము. బట్ నాకు కరెక్ట్ ఆన్సర్ అయితే వచ్చింది, బట్ ఇంకా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇట్స్ స్టిల్ ఓపెన్. ఒక డ్రెస్ ఉంటుంది, అది మనం వేసుకోలేము, ఏంటది? డూ లెట్ మీ నో, స్టూడియో కాల్ చేసేయచ్చు. అండ్ అలాగే మనకి రోజు చాలా సాంగ్ రిక్వెస్ట్లు ఉన్నాయి, అండ్ ఫస్ట్ రిక్వెస్ట్ వచ్చేసి బ్రహ్మి గారి కోసం గుండెల్లో గిటార్ సాంగ్ వచ్చేసింది ఫ్రమ్ ది మూవీ ఏక్ నిరంజన్. వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 విత్ మీ సుష్మా ఆన్ ది ఎయిర్.

You are tuned into Radio Surabhi 107.9 FM HD3 and me to undi aaje Sushma. So neenu ala baita varsham enta padutunna anapi just a last step out ayanu, but I think I missed a few calls, but inka evaraina try cheyalanukunna try chesayachu. But before that nenu మాట్లాడుతున్నాను కదా, సో వెన్ డూ వీ స్టార్ట్ లివింగ్ ఫర్ అజల్స్ అని చెప్పేసి, సో అలా టైమ్ లైన్స్ పెట్టుకుంటాం అనమాట. అంటే ఇది వచ్చిన తర్వాత హ్యాపీగా ఉంటాను, అలా ఇది అయ్యాక ఎంజాయ్ చేస్తాను, డిగ్రీ వచ్చాక హ్యాపీగా ఉంటాను, లేదా జాబ్ వచ్చిన తర్వాత చేస్తాను, లేదా నా ప్యాకేజ్ ఇంక్రీజ్ అయినప్పుడు, ఆర్ నా వీసా ప్రాబ్లమ్ సెటిల్ అయిన తర్వాత, ఆర్ పెళ్ళైన తర్వాత, ఇల్లు కొన్న తర్వాత, నా లోన్ క్లియర్ అయిన తర్వాత, ఆర్ పిల్లలు పుట్టిన తర్వాత, పిల్లలు సెటిల్ అయిన తర్వాత. సో నాకు అనిపించింది లైఫ్ అనేది ఒక వెయిటింగ్ రూమా, అంటే ప్రతిసారి ఇది అవ్వాలి అది అవ్వాలి అని చెప్పి ఎందుకు వెయిట్ చేస్తున్నాము, అంటే ఇది మన లైఫే కదా. సో హ్యాపీనెస్ అనేది ఇస్ నాట్ సంథింగ్ ఆ ఫినిష్ లైన్ దగ్గర ఉండేది కాదు కదా, అంటే ఇది అయ్యాక మనకి హ్యాపీనెస్ వస్తుంది అనేది కాదు కదా. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవర్ ఓన్ హ్యాపీనెస్ అని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. సో అది మేబీ చిన్న చిన్న వాటిల్లో కూడా అయ్యి ఉండొచ్చు, అంటే ట్యూస్డే ఈవినింగ్ మనం తాగే ఛాయ్లో అయ్యి ఉండొచ్చు, లేదా మమ్మీతో మాట్లాడే ర్యాండమ్ ఫోన్ కాల్ అయ్యి ఉండొచ్చు, రిలేటివ్స్ గురించి మాట్లాడుతూ అది ఇది అని చెప్పి ముచ్చట్లు పెట్టుకోవడం అయ్యి ఉండొచ్చు, ఆర్ మన ఫేవరెట్ సాంగ్ కార్ లో పెద్దగా ప్లే చేసుకుని వింటూ లాంగ్ డ్రైవ్ వెళ్ళడం అయి ఉండొచ్చు, ఆర్ రేడియో సర్బై కాల్ చేసి సాంగ్ అడగచ్చు ఇన్ కేసు మీకు ప్లే చేసుకోవడం కష్టంగా ఉంటే, ఆర్ సండే ఆఫ్టర్నూన్ మంచిగా బిర్యానీ తిని పడుకోవడంలో కూడా హ్యాపీనెస్ ఉండొచ్చు, అండ్ ఫ్రెండ్స్ తో అలా రోడ్ సైడ్ పానీపూరి తినడంలో కూడా ఉండొచ్చు. పానీపూరి అంటే గుర్తొచ్చింది, సో నేను ఇందాక ఆఫ్టర్ ఎ లాంగ్ టైం పానీపూరి తిన్నాను, మన వాసవి నాకు అలా పానీపూరి పెట్టి ఇచ్చారనమాట, దట్స్ సో స్వీట్ అదనమాట. సో అలా చిన్న చిన్న విషయాల్లో హ్యాపీనెస్ ఉంటుంది, నాకు ఈ రోజు చాలా హ్యాపీగా అనిపించింది. సో అలా కొన్ని కొన్ని ఉంటాయి, అండ్ సమ్ టైమ్స్ ఒక్కరమే అలా కెఫేకి వెళ్ళిపోయి ర్యాండమ్ గా కూర్చొని ఒక బుక్ చదవడము, ఇలాంటివి చాలా ఆర్డినరీగా అనిపిస్తాయి కానీ బ్యూటిఫుల్ గా మారుస్తాయి అనమాట లైఫ్ ని. అంటే అట్లీస్ట్ వన్ డే మన కోసం ఒక కెఫేకి వెళ్ళి ఒక బుక్ చదివితే ఇట్ ఫీల్స్ సంథింగ్ స్పెషల్ కదా. అంటే ఇంత ఫాస్ట్ పేస్డ్ లైఫ్ లో అన్ని రెస్పాన్సిబిలిటీస్ లో అన్ని కమిట్మెంట్స్ లో మన కోసం మనం టైం స్పెండ్ చేసుకుంటే ఎక్కడో తెలియని హ్యాపీనెస్ వస్తుంది. ఏమంటారు టు లెట్ మీ నో. అండ్ అలాగే నేను ఇందాక అడిగాను ఒక రిడల్, సో నేనేం అడిగానంటే ఒక డ్రెస్ అది వేసుకోలేము ఏంటది అది అని అడిగాను. సో నాకు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పిందైతే హర్ష గారు, దీప్య అండ్ పూర్విక్ కరెక్ట్ గా ఆన్సర్ చెప్పేశారు. సో ఆన్సర్ ఏంటి అంటే అడ్రస్, అడ్రస్ ని వేసుకోలేము కదా. సో అట్లా అనమాట, కొంచెం సెల్లిసెల్లిగా అట్లా అప్పుడప్పుడు పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తూ ఉంటానమాట. సో నెక్స్ట్ రిడల్ కూడా అడిగేస్తాను. నెక్స్ట్ రిడల్ ఏంటి అంటే ఒక వస్తువు, ఐ మీన్ లైక్ ఒకటి ఉంటుంది, ఇట్స్ సో ఫ్రెజైల్ దట్ సేయింగ్ ఇట్స్ నేమ్ బ్రేక్స్ ఇట్. ఏంటది డు లెట్ మీ నో. వాట్ ఈస్ సో ఫ్రెజైల్ దట్ సేయింగ్ ఇట్స్ నేమ్ బ్రేక్స్ ఇట్? డు లెట్ మీ నో 9726361966. అండ్ అలాగే నెక్స్ట్ సాంగ్ వచ్చేసి దీప్య కోసం మ్యాడ్ మూవీ నుంచి సాంగ్ కావాలి అని అడిగారు. సో దీప్య, దిస్ సాంగ్ ఇస్ ఫర్ యూ, అండ్ మీరు కూడా వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3. అండ్ నెక్స్ట్ సాంగ్స్ కూడా లైన్ అప్ అయి ఉన్నాయి. బిఫోర్ యూ గో అండ్ వింటూనే ఉండండి రేడియల్ కాన్సెప్ట్ తెలిస్తే 9726361966. బట్ బిఫోర్ వీ గో మనం మాట్లాడుకోవాలి అబౌట్ సురభి స్పూక్ అండ్ స్పార్కల్. సో గెట్ రెడీ, మీ హాలోవీన్ సెలబ్రేషన్ ని ఎలా చేసుకోవాలనుకుంటుంటే రేడియో సురభి ప్రెజెంట్స్ స్పూక్ అండ్ స్పార్కల్. మీరు డ్రెస్అప్ అయి వచ్చేయచ్చు అండ్ మమ్మల్ని జాయిన్ అయిపోవచ్చు ఫన్ ఫిల్డ్ కాస్ట్యూమ్ కాంటెస్ట్ అండ్ ట్రంక్ ఆర్ ట్రీట్ విత్ స్పూకీ సర్ప్రైజెస్ అనమాట. అండ్ ప్లెంటీ ఆఫ్ హాలోవీన్ ఫన్ ఫర్ ద హోల్ ఫ్యామిలీ. ఎప్పుడు జరుగుతుంది అంటే అక్టోబర్ 10 జరుగుతుంది. మరి ఎక్కడ జరుగుతుంది సుష్మా అంటారా? హరేలీ ప్రాస్పర్ లో జరుగుతుంది. సో మీ ఫేవరెట్ కాస్ట్యూమ్ పిక్ చేసుకోండి, డెకరేట్ యువర్ ట్రంక్ అండ్ గెట్ రెడీ టు స్పూక్ అండ్ స్పార్కల్ విత్ రేడియో సురభి. నేనైతే ఎక్సైటెడ్ గా ఉన్నాను. సో మిమ్మల్ని అందరినీ చూద్దాం అనుకుంటున్నాను అక్టోబర్ 10 అట్ హరేలీ ప్రాస్పర్. సో అలాగే నేను అడిగాను కదా వాట్ ఈస్ సో ఫ్రెజైల్ దట్ సేయింగ్ ఇట్స్ నేమ్ బ్రేక్స్ ఇట్. డూ లెట్ మీ నో 9726361966. అండ్ ఇప్పుడైతే మ్యాడ్ మూవీ నుంచి సాంగ్ వస్తుంది. దీప్య వింటూనే ఉండండి

వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అండ్ మీతో ఉంది ఆర్జే సుష్మా. సో ఎస్, మనం మాట్లాడుకుంటున్నాము అబౌట్ వెన్ డు వి స్టార్ట్ లివింగ్ ఫర్ అవర్సెల్ఫ్. మన లైఫ్ లో ఎందుకు అన్ప్రొడక్టివ్ గా బిజీగా ఉండాలనుకుంటాము, ఈవెన్ ఆన్ ది వీకెండ్స్ అండ్ ఏది పెట్టుకున్నా అలా టైం లైన్స్ పెట్టుకుని ఉంటాం కదా, ఎందుకు అని చెప్పి మాట్లాడుతున్నాము. అండ్ అలాగే నేను కొన్ని రిడల్స్ అడుగుతూ ఉన్నాను. సో నాకు ఇందాక నేను ఒక రిడల్ అడిగాను, వాట్ ఈస్ సో ఫ్రెజైల్ దట్ సెయింగ్ ఇట్స్ నేమ్ బ్రేక్స్ ఇట్ అని అడిగాను. నాకు కరెక్ట్ ఆన్సర్ అయితే వచ్చింది బట్ స్టిల్ ఓపెన్ లో ఉంది బికాస్ నేను కొన్ని కాల్స్ మిస్ అయ్యాను. సో ఇన్ కేసు ఇంకా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేసేయచ్చు. వాట్ ఈస్ సో ఫ్రెజైల్ దట్ సెయింగ్ ఇట్స్ నేమ్ బ్రేక్స్ ఇట్. ఓ, మనకి కాలర్ అయితే వచ్చేస్తున్నారు అండ్ నేను ఆ కాలర్ ఎవరో చూస్తాను. బట్ బిఫోర్ దాట్ మీరైతే ఈ సాంగ్ వినేయండి. అండ్ ఈ సాంగ్ అయితే సంగీత గారి కోసం. సంగీత గారు, ఐ హోప్ యు ఆర్ స్టిల్ ట్యూన్డ్ ఇన్. సో మీకోసం డీసీ మూవీ నుంచి మీరు అడిగిన సాంగ్ ట్రై చేస్తున్నాను. వింటూ వింటున్నానండి రేడియో సురభి 107.9 FM HD3 సౌండ్స్ లైక్ హోమ్.

మీరు వింటున్నారు రేడియో సర్బి 107.9 FM HD3. వెల్కమ్ బ్యాక్. అండ్ నేను ఇందాక ఒక రిడల్ అడిగాను కదా, సో మన టాపిక్ గురించి మాట్లాడదాము. యావరేజ్ లైఫ్ అంటే ఏంటి, అసలు నెక్స్ట్ నేను ఏం మాట్లాడదాం అనుకున్నానంటే ఈ గ్యాప్ లో మర్చిపోయాను. సో యావరేజ్ లైఫ్ అంటే ఫెయిల్యూరా అన్నట్టు మాట్లాడదాము అనుకున్నాను. అండ్ బిఫోర్ దట్ నేను మాట్లాడుతున్నాను కదా, సో ఒకసారి ఇది వచ్చిన తర్వాత నేను హ్యాపీగా ఉంటాను, అది ఇది అని టైం లైన్స్ పెట్టుకుంటాము. బట్ చిన్న చిన్న విషయాల్లో కూడా మనకి హ్యాపీనెస్ ఉంటుంది, లైక్ మేబీ ట్యూస్డే ఈవినింగ్ అలా చాయ్ తాగడంలోనో, లేకపోతే మమ్మీతో మాట్లాడడంలోనో, అండ్ కార్ లో మన ఫేవరెట్ సాంగ్ పెద్దగా ప్లే చేసుకుని వినడంలోనో, సాటర్డే బిర్యానీ తిని పడుకోవడంలోనో ఉంటుంది అని చెప్పాను. సో బ్రహ్మి గారు మళ్ళీ కాల్ చేశారు, బ్రహ్మి గారు చెప్పారు, సో యా నేను కరెక్ట్ గా అవే పనులు చేస్తున్నాను, ఈవినింగ్ చాయ్ తాగడము, లేకపోతే ఇప్పుడు కరెక్ట్ గా ఇందాక రిక్వెస్ట్ చేశారు కదా గుండెల్లో గిటార్ సాంగ్, అది కొంచెం సౌండ్ పెంచి వింటున్నాను. అండ్ అలా ఏంటి ఎంత కరెక్ట్ గా చెప్పారు అని చెప్పన్నారు, ఏంటో నాకు అన్ని అలా తెలిసిపోతే, ఆర్ మేబీ స్టాక్ చేస్తున్నానేమో, ఐ డోంట్ నో. మీరు ఎనీవే బ్రహ్మి గారిని స్టాక్ చేయడానికి లేదు, పేరు కూడా ఫేక్ గా చెప్పారు. అండ్ అలాగే మన బ్రహ్మి గారికి ఫేక్ అకౌంట్ ఉందంటే ఇన్స్టాగ్రామ్ లో, సో ఫాలోవర్స్ గురించి పెద్ద బాధపడను అన్నారు ఇందాక లింక్ లో నేను చెప్పినప్పుడు. సో అదనమాట సంగతి నేనైతే స్టాక్ చేయట్లేదండి, జస్ట్ ర్యాండమ్ గా అంటే మనుషులు చేసే పనులు ఏమి ఉంటాయా, చిన్న చిన్న ఆనందాలు ఎక్కడుంటాయా అంటే నాకు ఆ విషయాలు గుర్తొచ్చాయన్నమాట. సో అట్లా చెప్పారనమాట, క్యాఫేలో బుక్ చదవడం అనో, లేకపోతే ఇంకోటి ఇంకోటి అని చెప్పి చెప్పేశాను. అండ్ సమ్ టైమ్స్ మెడిటేట్ చేయడంలో కూడా ఉంటుందంట హ్యాపీనెస్. సో యా నేను కూడా మెడిటేషన్ గురించి చాలా మాట్లాడాను నా ఫ్రెండ్స్ తో, బట్ ఎందుకో మెడిటేషన్ అంటే కొంచెం కష్టంగా అనిపించింది. అంటే మనకి ఎప్పుడు హైప్ హైప్ గా మాట్లాడు, లేకపోతే అది ఇది అక్కడే గడ్డం ఇక్కడే గడ్డం ఇదే ఉంటుంది, కానీ అలా కామ్ గా కూర్చొని మెడిటేట్ చేయాలని నాకు కూడా ఉంది, నేను కూడా ఒక రోజు చేస్తానని అనుకుంటున్నాను. బట్ యా ఇంకా మాట్లాడుకుందాం, యావరేజ్ లైఫ్ అంటే ఫెయిల్యూరా ఏంటి అని చెప్పేసి. దానికంటే ముందు నేను ఇందాక ఒక రిడల్ అడిగాను కదా, సో నేనేం అడిగానంటే ఇందాకేమడిగానంటే వాట్ ఈస్ సో ఫ్రెజైల్ దట్ సెయింగ్ ఇట్స్ నేమ్ బ్రేక్స్ ఇట్ అని అడిగాను. అండ్ నాకు కరెక్ట్ గా ఆన్సర్ అయితే కళ్యాణ్ గారు, హేమంత్ గారు, స్వర్ణ గారు, అశోక్ గారు, అండ్ అశోక్ గారు అండ్ హర్ష గారు కూడా చెప్పారు. సో అశోక్ గారు కొంచెం వెరైటీగా చెప్పారు, ఆ ఆన్సర్ ఏంటో నేను చెప్తాను. బట్ నాకు కరెక్ట్ గా ఆన్సర్ అయితే సైలెన్స్ అనమాట. వాట్ ఈస్ సో ఫ్రెజైల్ దట్ సెయింగ్ ఇట్స్ నేమ్ బ్రేక్స్ ఇట్ అంటే సైలెన్స్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. కళ్యాణ్ గారు, హేమంత్ గారు, స్వర్ణ గారు, అశోక్ గారు కరెక్ట్ గా చెప్పేశారు. అండ్ హర్ష గారు హృదయం అని అన్నారు. యా హార్ట్ కూడా అంతే కదా, ఒక్కొక్కసారి అలా ఈజీగా బ్రేక్ అయ్యే ఫ్రెజైల్ థింగ్ ఏదైనా ఉంది అంటే అది హార్టే. సో అమ్మాయిలు అబ్బాయిలు ఎవరు ఎవరు హార్ట్లను బ్రేక్ చేయకండి, అది సంగతి. అండ్ నెక్స్ట్ అయితే నా ఫేవరెట్ సాంగ్ వచ్చేస్తుంది. సో ఇందాక నన్ను అడిగారు అనమాట, నీ ఫేవరెట్ సాంగ్ ఏదైనా ప్లే చేయొచ్చు కదా అని చెప్పేసి. సో నాకు బాగా రీసెంట్ టైమ్స్ లో నేను బాగా ఎక్కువ విన్న సాంగ్ తెలుగులో వింటున్నానండి ఈ సాంగ్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చి మళ్ళీ మాట్లాడేస్తాను, నెక్స్ట్ లీడర్ కూడా తర్వాత అడుగుతాను. వింటూనే ఉండండి రేడియో సుర్బి 107.9 FM HD3 విత్ మీ ఆర్జే సుష్మా.

0: ఈరోజు ఎక్కడికి వచ్చాం అక్క?
1: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
0: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా చేస్తామండి, ప్లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
4: వినాయక చవితికి మన ఇంటికి వినాయకుణ్ణి ఎంతో భక్తితో తీసుకువస్తాం, పూజ చేస్తాం, ఎంతో ఇష్టంగా నైవేద్యం పెడతాం. ఇంత ప్రేమగా తీసుకొచ్చిన వినాయకుణ్ణి అంతే బాధ్యతగా నిమజ్జనం చేద్దామా? డెసిగ్నేటెడ్ ఇమర్షన్ ఏరియాస్ లో మాత్రమే నిమజ్జనం చేయండి. ఎంత వీలైతే అంత మీ బ్యాక్ యార్డ్ లో విసర్జనం చేయడానికి చూడండి. ప్లాస్టిక్, ఫ్లవర్స్, డెకరేషన్స్ ని వాటర్ లో వదిలేయకండి. డివోషన్ అంటే కేవలం పూజ కాదు, రెస్పాన్సిబిలిటీ కూడా. బీ కాన్షియస్, బీ రెస్పాన్సిబుల్, బికాస్ గాడ్ వుడ్ వాంట్ యూ టు కేర్ ఫర్ ద వరల్డ్ హీ గేవ్ అస్.
5: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

0: Since calibration knowledge though, we could best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Chappan sir, what would you like to order?
2: Baya, any specials me dagara?
1: Actually, there are many. Hot idli, ghee dosa, medu vada, A to B XQ special thali, biscuit lava, cheese dosa, paneer dosa, honey chili, garlic lotus, and aamki paneer tikka, which kebab paratha.
2: Huh? Kendi bro, kendi appi no, and specials matrame adina.
1: Inka unde, chappantara, meer eppudaina authentic vegetarian, Jain or vegan food crave chestunnarante, Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A2B, Texas.com. Perfect for dine-in, takeaway or full-service catering.
3: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte, how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full-on information hub. Me business, Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with NRIpage.com. From business to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: కవింతలకి కేరింతలకి ఎరఫ్ అడ్రస్ రేడియో సురభి.
5: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నిస్తం.
6: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desha kalamana paristhitulu prakruti dani padinche vidhanam ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still mana manasulu pachchani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF AgTech Inc. Mallemari Farms believe that farming is not backward, it is the future. VVF AgTech Inc is your calling for farming. Mallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
7: మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 విత్ మీ అజయ్ సుష్మా ఆన్ ఎయిర్ అండ్ ఎస్ నాన్ స్టాప్ ఫన్ కి ట్యూన్ అయి ఉన్నారు అండ్ మనం మాట్లాడుకుంటున్నాము. కొన్ని రిడల్స్ అడుగుతూ ఉన్నాను అండ్ చాలా ఆన్సర్స్ అయితే వచ్చేసాయి అండ్ చాలా కాల్స్ వచ్చాయి నాకు. సో అందుకే రిడల్ కి కొంచెం గ్యాప్ ఇచ్చాను అనమాట. అలా కొంచెం సేపు బయటకు వెళ్లి ఆ రెయిన్ ఎంజాయ్ చేసి వచ్చాను. అండ్ ఇన్ కేస్ డాల్స్ లో వర్షం పడుతుంది, మోస్ట్ ఆఫ్ ద ఏరియాస్ లో లూయిస్విల్ లో అయితే పడుతూ ఉంది అనమాట కరెంట్లీ. అండ్ లిటిల్ ఎల్మ్ ఇక్కడ కూడా పడుతూనే ఉంది. బట్ ఇన్ కేస్ ఎవరైనా జర్నీ చేస్తుంటే ఆర్ ఇఫ్ యూఆర్ డ్రైవింగ్ జస్ట్ బీ కేర్ఫుల్. అండ్ సో నిన్న నేను ఆస్టిన్ నుంచి డాలస్ వచ్చాను అనమాట బ్యాక్. అండ్ దారిలో అయితే ఎంత వర్షం పడిందంటే అబ్బో ఏంటిది మనం డ్రైవ్ చేస్తున్నప్పుడే ఎంత పడుతుంది అని చెప్పి అనుకున్నాను అనమాట. సో కొంచెం జాగ్రత్తగా నాకైతే నిన్న రోడ్ కూడా కనిపించినంతగా పడింది అనమాట. సో ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ డ్రైవింగ్ జస్ట్ బీ కేర్ఫుల్. అండ్ అలాగే మనకి చాలా స్పాన్సర్స్ ఉన్నారు, మాట్లాడాల్సింది. టీప్యాడ్ బతుకమ్మ గురించి మాట్లాడేసుకుందాము. సో టీప్యాడ్ బతుకమ్మ సెలబ్రేషన్స్ ఆర్ అరౌండ్ ది కార్నర్ అండ్ తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ మిమ్మల్ని ఇన్వైట్ చేసేస్తుంది బతుకమ్మ అండ్ దసరా సెలబ్రేషన్స్ కి, ఫీచరింగ్ లైవ్ ఎంటర్టైన్మెంట్ బై నవీన్ పోలిశెట్టి అండ్ ది ఎనర్జెటిక్ ఇన్ఫ్యూజన్ బ్యాండ్. సో ఇంకెందుకు ఆలస్యం, ఇది ఎప్పుడు జరుగుతుందంటే సాటర్డే అక్టోబర్ 17th న జరుగుతుంది. మధ్యాహ్నం 12 నుంచి మిడ్ నైట్ వరకు కొమరికా సెంటర్ 2601 అవెన్యూ ఆఫ్ ది స్టార్స్ ఫ్రిస్కో టెక్సస్ లో జరుగుతుంది. అండ్ ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ పార్కింగ్ అండ్ ఎంట్రీ రెండు అబ్సల్యూట్లీ ఫ్రీ. సో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కలిసి బతుకమ్మ అండ్ దసరా సెలబ్రేషన్స్ ని ఫుల్ ఆన్ ఎంజాయ్ చేయండి. గుర్తుంది కదా అక్టోబర్ 17th న కొమెరికా సెంటర్ ఫ్రెస్కోలో జరుగుతుంది. సో అదనమాట సంగతి. అండ్ అలాగే ఇంకా

కొన్ని గురించి మాట్లాడుకోవాలి. గృహప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో జరుగుతుంది. సో హైదరాబాద్ లో ప్రాపర్టీ కోసం చూస్తున్నప్పుడు ఒక ప్రాజెక్ట్ ఎందుకు చూడాలి? వేర్వేరు ప్రాంతాలు, ప్రాజెక్ట్స్, ప్రైసెస్ అండ్ చాయిసెస్, నియోపోలీస్, కోకపేట్, గచ్బౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, తెల్లాపూర్, చెవెల్లా, కొంపల్లి, ఫ్యూచర్ సిటీ, సికింద్రాబాద్, ఇంకా ఎన్నెన్నో ప్రాజెక్ట్స్ ఒకే చోట. సో గృహప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో హ్యాపెనింగ్ ఎట్ హయాత్ రీజెన్సీ ఫ్రిస్కో. హయాత్ ఫ్రిస్కోలో జరుగుతుంది, డాలస్ లో, అండ్ ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే అక్టోబర్ 10th అండ్ 11th లో జరుగుతుంది. సో అన్ని అలా డేట్లు గుర్తుపెట్టేసుకోండి. అండ్ సో నేను మాట్లాడుతూ ఉన్నాను కదా ఎందుకు మనకి యావరేజ్ లైఫే కావాలి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నాము. అంటే సమ్ టైమ్స్ అనిపిస్తుంది అనమాట యావరేజ్ లైఫ్ అంటే ఫెయిల్యూర్ అని చెప్పి. సో ఒకసారి ఆలోచించండి, ఇమాజిన్ దిస్, మీకు నచ్చిన జాబ్ ఉంది, మీ బిల్స్ అన్ని మీరు పే చేసుకుంటున్నారు, ఇంటికి వచ్చిన తర్వాత పీస్ఫుల్ గా ఏదో ఒక సిరీస్ చూస్తూ డిన్నర్ చేస్తున్నారు, అండ్ కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు మీ లైఫ్ లో, ఫ్యామిలీ హెల్తీగా ఉంది, వీకెండ్ లో బిర్యానీ తింటున్నారు, వీక్ డేస్ లో జిమ్కి వెళ్తున్నారు, సండే ఆఫ్టర్నూన్ పీస్ఫుల్ గా పడుకుంటున్నారు, నైట్ మంచిగా నిద్రపోతున్నారు, పెద్ద ఫేమ్ ఏం అవసరం లేదు, మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఏం అవసరం లేదు, లాంబోర్గిని ఆర్ స్పోర్ట్స్ కార్స్ లేకపోవచ్చు, నో 30 under 30 కైండ్ ఆఫ్ స్ట్రింగ్స్ ఉండకపోవచ్చు, అది యావరేజ్ లైఫ్ అంటారా? ఐ డోంట్ థింక్ సో. లేదా ఇంటర్నెట్ మనల్ని అలా కన్విన్స్ చేసిందా దట్ దీస్ థింగ్స్ ఆర్ నాట్ ఎనఫ్, యూ షుడ్ హ్యావ్ మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్, యూ షుడ్ హ్యావ్ ఎ స్పోర్ట్స్ కార్, యూ షుడ్ హ్యావ్ ఎ హోమ్, ఆర్ యునో Sunday afternoon ante you should always go out, you should have a big circle of friends around you, adi idan cheppi sometimes internet convince chestundi manalni ani nenu anukuntunnanu. Success ante andarki kanipinche achievement aithe kaadu kada. Sometimes success ante naaku na life nachindi, this is the life I want to have, this is the place I want to see myself in ani cheppi manam eppudaithe feel avutamo when we start loving our life, naaku telisi adhe success ani cheppi nenu anukuntunnanu. So in case meer evaraina under perform chestunanu or what am I doing ani anukunte meeku nachinda ledha aalochinchukondi. In case meeku nachindi, okay, na things anni peaceful ga velthunnayi, naaku luxury life ledhu but still my things are going on anukunte, I think that is your real success ani cheppi nenu antanu. So deen gurinchi meer em anukuntunnaro kuda you can let me know. And indaka nenu Sugathri garu tho maatladutu unnanu. So Sugathri garu, నేను ఇంతకుముందు లింక్ లో చెప్పాను కదా, ఇది ఒక క్యాన్సర్ చెప్పారు నాకు హృదయం అని, అండ్ ఈజీగా బ్రేక్ అయ్యేది అని చెప్పి హార్ట్ బ్రేక్స్ చేయొద్దు అని చెప్పాను కదా. సో సుగాత్రి గారు అన్నారు హార్ట్ బ్రేక్స్ అనేది మనుషులు మాట్లాడే విధానంని బట్టి అవుతూ ఉంటాయి కదా, అంటే కొంతమంది మంచిగా మాట్లాడతారు, వాళ్ళ మూడ్ ని బట్టి కొంతమంది ఏదో ఒకటి అనేస్తూ ఉంటారు, అలాంటి టైంలో మనకి హార్ట్ బ్రేక్ అవుతూ ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే మంచిగా మాట్లాడినా చెడ్డగా మాట్లాడినా మన హార్ట్ మనం బ్రేక్ చేసుకోకుండా పోన్లే వాళ్ళు ఏదో ఇలా అనేసారు అని చెప్పి వదిలేస్తే మనుషులందరూ మంచిగా ఉంటే హార్ట్ బ్రేక్స్ ఉండవు కదా అన్నారు సుగాత్రి గారు. సుగాత్రి గారు చాలా బాగా చెప్పారు, కానీ కరెంట్ జనరేషన్ లో అలా ఆలోచిస్తున్నారా అనేది నా డౌట్ అనమాట. సో ఇట్స్ కామన్ థింగ్ అనమాట హార్ట్ బ్రేక్ అవ్వడం అది ఇది అని చెప్పి. బట్ సుగాత్రి గారు చెప్పినట్టు ట్రై చేద్దాం, పోయేదేముందంటారు టు లెట్ మీ నో. అండ్ నెక్స్ట్ రిడిల్ అడిగేస్తాను. నెక్స్ట్ రిడిల్ ఏంటి అంటే, సో ఐ కెన్ ఫ్లై వితౌట్ వింగ్స్, ఐ కెన్ క్రై వితౌట్ ఐస్, వేర్ ఎవర్ ఐ గో డార్క్నెస్ ఫాలోస్ మీ, వాట్ ఎమ్ ఐ? ఐ కెన్ ఫ్లై వితౌట్ వింగ్స్, ఐ కెన్ క్రై వితౌట్ ఐస్, Wherever I go, darkness follows me. What am I? Nenu wings lekunda egaragalanu, kallu lekunda edavagalanu, ఎక్కడికి వెళ్ళినా నా చుట్టూ డార్క్నెస్ ఫాలో అవుతూ ఉంటుంది నేను ఎవరిని. సో ఎవరైనా కనిపెట్టలేకపోతే నెక్స్ట్ వచ్చి క్లూ ఇస్తాను, బికాస్ రైట్ నో అది జరుగుతూ ఉందని ఇందాక చెప్పాను కాబట్టి నాకు క్లూ తట్టింది అనమాట, లేకపోతే నా బుర్రకి తట్టేది కాదు. సో మీరు ఆలోచించండి, ఆలోచించి ఆన్సర్ చెప్పండి. అండ్ ఇప్పుడైతే నా ఫేవరెట్ ఇంకొక సాంగ్ వస్తుంది, కోట ఫ్యాక్టరీ అనే వెబ్ సిరీస్ నుంచి మై బోలా హే అనే సాంగ్ వస్తుంది. ఈ సాంగ్ నాకు చాలా ఇష్టం, బికాస్ వర్షం పడుతుంది డాలస్ లో కాబట్టి అలా పీస్ఫుల్ గా ఎంజాయ్ చేయండి. మరి మేము వేరే సిటీస్ నుంచి ట్యూన్ ఇన్ అయి ఉన్నాం, బికాస్ నార్త్ అమెరికాలో ది మోస్ట్ ఫేమస్, ది నెంబర్ వన్ తెలుగు రేడియో స్టేషన్. మరి మా పరిస్థితి ఏంటి అంటారా, వర్షం పడుతున్నట్టు ఫీల్ అవుతూ మనకు ఒక గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకుంటూ ఈ సాంగ్ వినేయండి. వింటున్నాం రేడియో సురభి 107.9 FM HD3 విత్ మీ అర్షే సుష్మా.

follow me. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అండ్ మీతో ఉంది ఆర్జే సుష్మా. సో ఎస్, ఈ సాంగ్ ప్లే చేసే ముందు సో నేను ఇందాక హర్ష గారితో మాట్లాడుతూ ఉన్నాను అగైన్. సో హర్ష గారు చెప్పారు, సో ఫస్ట్ మనం లింక్ చేసినట్టుగా పీస్ఫుల్ గా ఎప్పుడు ఉంటాం లైఫ్ లో, వెన్ డు వి స్టార్ట్ లివింగ్ ఫర్ అవర్సెల్వ్స్ అని చెప్పి మాట్లాడాము. అండ్ యావరేజ్ లైఫ్ ఉంటే ఇట్స్ లిటిల్ బిట్ పీస్ అని చెప్పి హర్ష గారు అన్నారు. Right, which is very right, but somehow we don't want to have that average life and something edoka dan venka parigadutune untamu. బట్ సో మన గురించి మనం ఎప్పుడు బ్రతుకుతాము అని అంటారా, మేబీ ఈ రోజే అయి ఉండొచ్చు. ఒక ప్రమోషన్ తర్వాతనో, పెళ్లి తర్వాతనో, ఇల్లు కొన్న తర్వాతనో, లేకపోతే బాగా లైఫ్ లో సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత అవ్వకపోవచ్చు. ఈ రోజు మీకోసం ఒక కాఫీ కొనుక్కోండి. అండ్ ఇన్ కేస్ మీకు సిగ్గుంటే, ఎవరు ఐ మీన్ లైక్ సిగ్గుపడుతూ ఉంటే, ఆ విధంగా కాదు, సో సిగ్గుపడుతూ ఉంటే మీరు డాన్స్ చేయాలని ఉంటది అని కొంతమందికి సిగ్గుపడుతూ ఉంటారు. సో ఎవరైనా చూడని ప్రదేశానికి వెళ్ళిపోయి డాన్స్ లైక్ నోబడీ ఈజ్ వాచింగ్ యూ, అండ్ మీకు బాగా ఇష్టమైన వాళ్ళకి కాల్ చేసి మాట్లాడండి ఒక 10 మినిట్స్, అండ్ మేబీ మండే రోజు మధ్యాహ్నం పడుకోవడంలో తప్పలేదని నేను అంటాను. అంటే వర్క్ ఫ్రం హోమ్ చేసే వాళ్ళు, మా లాంటి వాళ్ళకి ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి తప్పదనుకోండి, బట్ సమ్ టైమ్స్ నేను కూడా వర్క్ ఫ్రం హోమ్ పెట్టేసి పడుకుంటూ ఉంటాను, అది వేరే విషయం. సో ముసాఫిర్ క్యాఫేలో మన సుధా క్యారెక్టర్ ఒక డైలాగ్ చెప్తుంది కదా, మండే అయితే ఏమన్నా తక్కువ బ్రతకాలా ఏంటి అని చెప్పి. సో మరీ అంత ఇన్స్పిరేషన్ తీసుకోకపోయినా మేబీ ఆఫ్టర్నూన్ నాప్ తీసుకోవాలని తీసుకోండి. అండ్ ఏదైనా స్పెషల్ అకేషన్ కోసం ఏదైనా ఒక డ్రెస్ దాచిపెట్టుకుని ఉంటే అదే వేసుకోండి. అండ్ మీ ఫేవరెట్ ఫుడ్, ఒక ర్యాండమ్ వెన్స్డేనో థర్స్డే రోజో కూర్చోండి, మీ ఫేవరెట్ ఫుడ్ ఆర్డర్ చేసుకోండి. అండ్ మీకు ట్రావెల్ చేయాలనుకుంటే ట్రావెల్ చేయండి. లేదు ఇంట్లో ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను, పీస్ఫుల్ గా ఉంటాను అనుకుంటారా, ఇంట్లోనే ఉండండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, వితౌట్ ఫీలింగ్ లైక్ యూ హ్యావ్ టు ఎర్న్ ఇట్, రెస్ట్ తీసుకోండి. అంటే సమ్ టైమ్స్ వీ ఫీల్ లైక్ రెస్ట్ అనేది మనం ఎర్న్ చేసుకోవాలి ఈ వీక్ లో, ఆర్ ఈ డేలో నేను 10 అవర్స్ కష్టపడితే ఐఎమ్ ఓకే ఎలిజిబుల్.

పీపుల్ టు హ్యావ్ లైక్ 7 hours ఆఫ్ రెస్ట్ అని చెప్పి చాలా మందిని పెట్టుకుంటాం. సో అలా కాకుండా రెస్ట్ తీసుకోండి వితౌట్ ఫీలింగ్ లైక్ యూ హ్యావ్ టు ఎర్న్ ఇట్ అని చెప్పేసి అనుకోకుండా. బికాస్ సమ్ టైమ్స్ ఇంప్రూవ్ చేసుకోవాలని అనుకుంటాం అందరం లైఫ్ లో, బట్ ఇట్స్ లైఫ్ ఇస్ నాట్ అబౌట్ ఇంప్రూవింగ్ యువర్ సెల్ఫ్ ఆల్ ది టైమ్స్ అని చెప్పి నేను అనుకుంటాను. జస్ట్ సింపుల్ గా లైఫ్ ని ఎక్స్పీరియన్స్ చేయండి, లైక్ ఎక్స్పీరియన్స్ యువర్ లైఫ్ ఆన్ సింపుల్ టర్మ్స్ అండ్ సింపుల్ థింగ్స్ అని చెప్పి. ఐ నో ఇట్స్ హార్డ్ బట్ ఒక్కసారి ట్రై చేయండి. అండ్ అలాగే బయట ఉరుములు అయితే చాలా వచ్చేస్తున్నాయి మనకి. ఐ హోప్ అందరూ సేఫ్ గా ఇంటికి వెళ్ళాలని. అండ్ అలాగే నేను నెక్స్ట్ మాట్లాడబోతున్నాను సో అబౌట్ ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ డాలస్ కర్ణాటిక్ ఈవినింగ్ గురించి అనమాట. సో మ్యూజిక్ లవర్స్ మీరు ఎవరైనా ఉంటే హియర్ ఇస్ అన్ ఈవినింగ్ యూ వోంట్ వాంట్ టు మిస్. సో ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ డాలస్ ఫోర్ట్ వర్త్ ప్రెసెంట్ చేస్తుంది స్పెషల్ కర్ణాటిక్ మ్యూజికల్ పర్ఫార్మెన్స్ featuring Vignesh Ishwar on vocals and Sai Rakshit on violin and Praveen Sparsh on mridangam and Chandra Shekhar Sharma on katham. So performance aithe Saturday September 26th na jaragabothundi 4:30 PM ki Collin College McKinney campus conference center lo jarugutundi, located at 2400 Community Avenue McKinney anamata. So IFAA events are free for members and reserve your tickets through the IFA DFW website. So in case everyone enthusiastic people unte do check it out. And అలాగే ఇంకా మనకి చాలా స్పాన్సర్స్ ఉన్నారు. సో మ్యూజిక్ అండ్ డాన్స్ ఫర్ విజన్ 2026 శంకర నేత్రాలయ యుఎస్ఏ ప్రెసెంట్స్ మ్యూజిక్ అండ్ డాన్స్ ఫర్ విజన్ 2026 స్పెషల్ ఈవినింగ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్ ఇన్ సపోర్ట్ ఫర్ విజన్ ఇనిషియేటివ్స్ అనమాట. ఐ కేర్ అండ్ విజన్ ఇనిషియేటివ్స్ ఎప్పుడు జరుగుతుందంటే సండే అక్టోబర్ 4, 2026 లో జరుగుతుంది. ఇర్వింగ్ ఆర్ట్ సెంటర్ లొకేటెడ్ అట్ 3333 నార్త్ మెకార్థర్ బులవర్డ్ ఇర్వింగ్ టెక్సస్. Come enjoy an evening of music, dance and entertainment while supporting the mission of Sankara Netralaya. So for more information and to support this cause, meer visit cheyachu sankaranetralayausa.org or call cheyachu vallaki 855-463-8472. So music and dance for Vision 2026 adi anamata sangathi. Inka mana sponsors gurinchi maatladukundamu, but before that so nenu cheptunnan kada alla meer okka sari try cheseyandi. And ఇంకా రిడల్స్ అడగమంటారా, ఇంకా ఎవరైనా అలా బ్రెయిన్ ని షార్ప్ చేసుకుందాం స్కిల్ అని అనుకుంటున్నారా, సో ఒక్క లాస్ట్ రిడల్ అయితే అడిగేస్తాను. ఇది చాలా సింపుల్ అనమాట, ట్రై చేసేయండి. సో ఐఎమ్ టాల్ వెన్ ఐఎమ్ యంగ్ అండ్ షార్ట్ వెన్ ఐఎమ్ ఓల్డ్, వాట్ ఎమ్ ఐ? నేను యంగ్ గా ఉన్నప్పుడు చాలా పొడుగ్గా ఉంటాను, ఓల్డ్ అయిపోతున్నప్పుడు చాలా షార్ట్ అయిపోతాను, వాట్ ఎమ్ ఐ? టు లెట్ మీ నో 9726361966. అండ్ ఇప్పుడు ఈ సాంగ్ వస్తుంది, వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM 3 విత్ మీ ఆర్జే సుష్మా.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 విత్ మీ ఆర్జే సుష్మా. అండ్ ఎస్, మనం షో ఆల్మోస్ట్ కంక్లూడ్ చేయడానికి దగ్గరలోకి వచ్చేసాము. అండ్ ఎస్, ఈ రోజు అయితే చాలా మాట్లాడుకున్నాము అబౌట్ లైఫ్ గురించి అండ్ రిడల్స్ అడుగుతూ ఉన్నాను. సో రిడల్స్ గురించి కూడా బాగా మాట్లాడుకున్నాము. అండ్ సో నేను లాస్ట్ రిడల్ అని చెప్పి అడిగాను, ఐఎమ్ టాల్ వెన్ ఐఎమ్ యంగ్ అండ్ షార్ట్ వెన్ ఐమ్ ఓల్డ్ వాట్ ఎమ్ ఐ అని చెప్పి నాకు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పింది అయితే కళ్యాణ్ గారు. సో ఆన్సర్ ఏంటి అంటే క్యాండిల్, క్యాండిల్ అనమాట, కొవ్వొత్తి, అది కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మనం షో కంక్లూడ్ చేసే ముందు, సో నేను చెప్పినట్టుగా ఒక్కసారి మీకోసం అట్లీస్ట్ వన్ డే అయినా బ్రతకడం స్టార్ట్ చేయండి, లైక్ వీక్లీ వన్స్, వాట్ ఎవర్ యూ లైక్ మీరు అది చేయండి. అండ్ ఇన్ కేస్ మీకు సింపుల్ లైఫ్ లో హ్యాపీగా ఉందాం అనుకుంటున్నారా, అలాగే హ్యాపీగా ఉండండి. ఎవరేమనుకుంటారు, ఇన్స్టాగ్రామ్ లో ఎలా కనిపిస్తాను, లేదా రిలేటివ్స్ ఏమంటారు, ఇవన్నీ కాకుండా నేను బిల్డ్ చేసుకుంటున్న ఈ లైఫ్ లో నిజంగా నేను హ్యాపీగా ఉన్నానా, నాకు ఈ లైఫ్ నచ్చుతుందా అని ఆలోచించండి. బికాజ్ అల్టిమేట్లీ మనందరికీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. పేరెంట్స్ కోసం చేస్తాము, పార్ట్నర్స్ కోసం చేస్తాము, కిడ్స్ కోసం చేస్తాము, కెరీర్ కోసం, ఫ్యూచర్ కోసం, ఇట్లా ఆ లిస్ట్ చాలా పెద్దగా ఉంటుంది. అండ్ ఆ లిస్ట్ లో మీరు కూడా ఉండాలి. సో అంటే మనం కూడా మనల్ని ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట ఆ లిస్ట్ లో. పేరెంట్స్, పార్ట్నర్స్, కిడ్స్, కెరీర్, ఫ్యూచర్ ఇవన్నిట్లో పాటు మీరు కూడా మిమ్మల్ని పెట్టుకోండి, ఇంక్లూడ్ చేసుకోండి. లైఫ్ లో ఎక్స్ట్రాడినరీగా ఏదో అచీవ్ చేస్తేనే లైఫ్ వాల్యుబుల్ అనేది అస్సలు నమ్మకండి. సమ్ టైమ్స్ పీస్ఫుల్ గా, హెల్తీగా, మనకి నచ్చిన వాళ్లతో మనకి నచ్చిన లైఫ్ బ్రతకడం ఇట్ సెల్ఫ్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సో వెన్ విల్ ఐ స్టార్ట్ లివింగ్ ఫర్ మై సెల్ఫ్ అని కాకుండా వై నాట్ టుడే అని ఆలోచించండి. అండ్ అలా పీస్ఫుల్ గా ఒక రోజు బ్రతికి హ్యాపీగా ఉండండి, అది సంగతి. అండ్ ఏంటో ఇలా లైఫ్ గురించి మాట్లాడి చాలా రోజులైంది అనిపించింది. బికాస్ లాస్ట్ వీక్ మనం వినాయక చవితి గురించి మాట్లాడుకున్నాము, అండ్ ఆ ముందు వీక్ వెబ్ సిరీస్ గురించి మాట్లాడుకున్నాము, నా ఫేవరెట్ వెబ్ సిరీస్ గురించి మాట్లాడాను. అండ్ సో అలా చాలా టాపిక్స్ అవుతుంది కదా. అండ్ నెక్స్ట్ వీక్ నేను డేటింగ్ గురించి మాట్లాడదామా అని ఆలోచిస్తున్నా, అంటే రిలేషన్షిప్స్, డేటింగ్ అండ్ ఆల్ ది స్టఫ్ అనమాట. ఇంతకు ముందు ఎలా ఉండేది, రైట్ నౌ ఏం జరుగుతుంది, అండ్ హౌ సమ్వన్ డిసైడ్స్ దట్ హీ ఆర్ షీ ఈస్ ద వన్, అండ్ రిలేషన్షిప్స్ లో ఎలా హ్యాపీగా ఉంటారు, ఇలా అంటే పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ ఒపీనియన్స్ తెలుసుకుందాము, అండ్ కరెంట్ జనరేషన్ పీపుల్ ఏం అనుకుంటున్నారు ఆ ఒపీనియన్స్ తెలుసుకుందాము, వాట్ ఈస్ ద డిఫరెన్స్ అని అనలైజ్ చేద్దామని అనుకుంటున్నాను. బట్ నెక్స్ట్ వీక్ మనం ఏం చేస్తాము, మన మూడ్ ఎలా ఉంటుందో మనకు కూడా తెలియదు కాబట్టి చూద్దాం నెక్స్ట్ వీక్ నేనేం మాట్లాడతాను. బట్ అప్పటి వరకు మీరైతే రేడియో సురభి. అండ్ అలాగే ఇంకొక స్పాన్సర్ గురించి కూడా చెప్పేస్తాను. సో ది 14th యాన్యువల్ సిల్క్ థ్రెడ్స్ చారిటీ గాలా జరగబోతుంది. ద టాపెస్ట్రీ ఆఫ్ డ్రీమ్స్ ఈస్ హ్యాపెనింగ్ సాటర్డే అక్టోబర్ 3rd న జరగబోతుంది 7 PM కి అట్ హోటల్ ఇండిగో లాస్ కొలినాస్ ఇర్వింగ్ లో అనమాట. ఫీచరింగ్ రినౌండ్ ఇండియన్ డిజైనర్ రోహిత్ కే వర్మ, ద ఈవినింగ్ విల్ షోకేస్ ఇండియన్ కల్చర్ అండ్ ఆర్టిస్ట్రీ ఆల్ వైల్ సపోర్టింగ్ హంగర్ మిటావ్ అండ్ ఇట్స్ వర్క్ టు ఫైట్ హంగర్ త్రూ లోకల్ ఫుడ్ బ్యాంక్స్ అంట. సో ద డ్రెస్ కోడ్ వచ్చేసి ఇండియన్ ఫార్మల్ ఆర్ బ్లాక్ టై అంట. అండ్ ఇది ఓన్లీ అడల్ట్స్ ఓన్లీ ఈవెంట్ అనమాట. సో టికెట్స్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు విజిట్ చేసేయచ్చు సిల్క్ థ్రెడ్స్ ఫండ్ రైజర్ .com. సో అది సంగతి. అండ్ అలాగే డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్, మీ డెంటల్ స్మైల్ గురించి ఆలోచిస్తుంటే ఇప్పుడు కంప్లీట్ గా డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే అండర్ $29 మార్క్

0: మాత్రమే. సో మీ స్మైల్ ని హెల్తీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. వాళ్ళకి కాల్ చేసేయచ్చు 972-484-5400 ఆర్ వాళ్ళని విజిట్ చేసేయచ్చు 3234 ఫారెస్ట్ లేన్ డాలస్ టెక్సస్. సో అదనమాట సంగతి. అండ్ సో రేడియో సిటపి వినాలంటే ఏం చేయాలో తెలుసు కదా. వాట్ ఎవర్ లైఫ్ టేక్స్ యూ, వెర్ ఎవర్ లైఫ్ టేక్స్ యూ, టేక్ హోమ్ విత్ యూ రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్. మీరు ఐఓఎస్ అండ్ ఆండ్రాయిడ్ లో రేడియో సురభి యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆర్ వినొచ్చు www.radiosurabhi.com ఆర్ ట్యూనింగ్ అవ్వచ్చు 107.9 FM HD3. అండ్ మమ్మల్ని ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ లో కూడా ఫాలో అయిపోవచ్చు అట్ రేడియో సురభి. సో అదే సంగతి విత్ దిస్ నేనైతే ఈరోజు సైన్ ఆఫ్ చేసే టైం వచ్చేసింది. బట్ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొక కొత్త టాపిక్ తో, కొత్త గేమ్ తో మన సిగ్నేచర్ గేమ్ ఆడదాం నెక్స్ట్ వీక్. సో అలా నెక్స్ట్ మంచి మంచి టాపిక్స్ తో నేను వచ్చేస్తాను. బట్ అంతవరకు మీరు చేయాల్సిందల్లా వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3. దిస్ ఈజ్ అజయ్ సుష్మా సైనింగ్ ఆఫ్. గుడ్ నైట్ డాలస్, సీ యూ ఆల్ నెక్స్ట్ వీక్.
1: We are all here for you.

0: HD3.
1: ఆయుష్మాన్ భవ ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు
0: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
3: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
5: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే.
6: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com. Or write to support at mypursue.com.
7: Aday 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey model pettendi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit IndiaBazaarFranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ద రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ ఫర్ ఎవ్రీవన్. When we respect the community supports us.
8: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
9: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

electronics.com or call Nanda G3 at 919-491-4514. Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu prakruti dani padinche vidhanam ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still mana manasulu pachani pant polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Mallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Mallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213. Naaku inka gurtundi, 20 years ago mem US move ainappudu evena pandagalu vaste mukhyanga ugadi sankranti ilantivi traditional ga celebrate cheskovadaniki kavalsin vastulu dorikeve kaadu edo ala kaani chese vallam. And then today india lo kanna ఇక్కడే మన పండుగలు మన స్టైల్ లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యు నేమ్ ఇట్ వి గాట్ ఇట్ అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్ వన్ నేమ్ టు గో హరేలి హరేలి బ్రింగింగ్ ద టేస్ట్ ఆఫ్ హోమ్ క్లోజర్ టు యూ.

0: ఐఎమ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగునిస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD.

సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకౌస్టిక్ వాల్ సెటప్ వరకు

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
2: చందు, మరి వండనా?
1: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల.
2: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళు మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
1: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ you're calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call
4: 848-244-0213. Hi guys, this is Hari Shankar, Radio Saradi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, history-free quality to meeku marinta cheru kaabotham. Keep listening to me next time, Radio Saradi.
5: You're listening to Radio Saradi, 107.9 FM, HD3.
6: Buying a home in India is now easier and hassle-free. Gruh Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Hyatt Regency Frisco, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.
7: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
8: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
7: అక్క లైవ్ దోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
8: ఇంకా వెయిట్ చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
9: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
7: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
10: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్.com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి at 214-868-7538.
11: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
12: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
13: హాయ్, దిస్ ఇస్ శ్రీలీల.
14: హాయ్, నేను మీ తేజ సజా.
13: డు లిసన్ టు రేడియో సురభి
14: 107.9 HD3.
11: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
14: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
5: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Me Arogyani Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది.

0: కలవకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
1: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Mallemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham

0: gtelectronics.com or call Nanda G3 at 919-491-4514.
1: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
2: गत 24 నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places making their access more convenient and comfortable visit india bazaar in mckinney fort worth and austin stay connected with india bazaar through their newsletters for the latest deals festive offers and new arrivals join them on whatsapp instagram and facebook search india bazaar or india co and be part of the hamara bazaar family ఇండియా బజార్ హమారా బజార్ హమారా ఘర్ హైదరాబాద్ లో ప్రాపర్టీ కోసం చూస్తున్నప్పుడు ఒక్క ప్రాజెక్టే ఎందుకు చూడాలి వేర్వేరు ప్రాంతాలు వేర్వేరు ప్రాజెక్ట్స్ వేర్వేరు ధరలు వేర్వేరు చాయిసెస్ నియోపోలిస్ కోకాపేట్ గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సికింద్రాబాద్ బెల్లాపూర్ చెవెళ్ళ కొంపల్లి ఫ్యూచర్ సిటీ ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ ఒకే చోట గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో హైత్ రీజెన్సీ ఫ్రిస్కోలో జరగబోతోంది అక్టోబర్ 10th and 11th చూడండి కంపేర్ చేసుకోండి మీకు నచ్చిందాన్ని మీరే సెలెక్ట్ చేసుకోండి
3: నమస్కారం నేను సింగర్
4: శ్రీకృష్ణ

0: ఐఎన్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శైలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్, నేను రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD.

గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Akattukuntam, o pattu padtam. Radio Sirabhi.
0: Radio Sirabhi, KDXX 107.9 FM HD3, Louisville, Texas. Americalo Telugu Nestam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unde how convenient kada.
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: ప్రతి వినాయక చవితికి మన ఇంటికి వినాయకుణ్ణి ఎంతో భక్తితో తీసుకువస్తాం, పూజ చేస్తాం, ఎంతో ఇష్టంగా నైవేద్యం పెడతాం. ఇంత ప్రేమగా తీసుకొచ్చిన వినాయకుణ్ణి అంతే బాధ్యతగా నిమజ్జనం చేద్దామా? డెసిగ్నేటెడ్ ఇమర్షన్ ఏరియాస్ లో మాత్రమే నిమజ్జనం చేయండి. ఎంత వీలైతే అంత మీ బ్యాక్ యార్డ్ లో విసర్జనం చేయడానికి చూడండి. ప్లాస్టిక్, ఫ్లవర్స్, డెకరేషన్స్ ని వాటర్ లో వదిలేయకండి. డివోషన్ అంటే కేవలం పూజ కాదు, రెస్పాన్సిబిలిటీ కూడా. బీ కాన్షియస్, బీ రెస్పాన్సిబుల్, బికాస్ గాడ్ వుడ్ వాంట్ యు టు కేర్ ఫర్ ద వరల్డ్ హీ గేవ్ అస్.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయున్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. పల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
6: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
7: Yes sir.
6: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
7: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, tali and catering.
6: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. Also offer catering because their food is so irresistible.
8: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జీ భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ కోటి.
5: దిస్ హరిశంకర్.
4: కీప్ లిజనింగ్
5: మీ నేస్తాం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ షీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఎన్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Me Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
4: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam and it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like Raises and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available.

0: available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం
1: కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం
1: కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం
1: కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం
1: 687538.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈజ్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్ పల్లెంవారి ఫార్మ్స్. విజిట్ వివిఎఫ్ యాక్టెక్ డాట్ కామ్ ఆర్ కాల్ 848-244-0213. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వాలి.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్.
7: మీ నేస్తాం
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: రేడియో సురభి.
13: 107.9 FM HD.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. రెడీయా?
1: Yes sir.
0: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాళీ, ఆప్షన్ సి తాళీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
1: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాళీ అండ్ క్యాటరింగ్.
0: యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాళీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
2: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRIPage.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRIPage.com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవు

0: electronics.com or call Nanda Ji Ji at 919-491-4514. Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu prakruti dani padinche vidhanam ivanni kuda chodavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still mana manasulu pachani panta pulallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF AgTech Inc. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech Inc. is your calling for farming. Vallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
1: Kavintalaki, Kerintalaki. Era address, Radio Surabhi.
0: Radio Surabhi, KDXX 107.9 FM HD3, Louisville, Texas. America lo telugunestam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
4: నేను మీ ఆర్జే భార్గవి.
5: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
6: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
7: దిస్ ఇస్ కోటి.
8: దిస్ ఇస్ హరిశంకర్.
9: కీప్ లిస్నింగ్ మీ నేస్తం.
0: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: రేడియో సురభి.
2: రేడియో సురభి 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి. 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ,
1: అందరికీ నమస్కారం. నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్, ఐ యామ్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిస్నింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి. 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: skills, calibration knowledge though, meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రేడియా.
4: Yes sir.
3: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
4: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజులాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమరి ఫార్మ్స్, విజిట్ VVFactech.com ఆర్ కాల్ 848-244-0213.
7: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
8: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI page ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐఎమ్ రాము పాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శైలిల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
4: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
7: అదే 9 to 5, same desk, same routine. మీ entrepreneurial journey మొదలు పెట్టండి India Bazaar తో. Be your own boss and run a thriving grocery business. Fresh produce నుంచి authentic Indian essentials వరకు India Bazaar మీకు అందిస్తుంది the brand and the support for a perfect success story. For more information, call or visit IndiaBazaarFranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD.

0: హల్వా? నా ఫేవరెట్.
1: ఇప్పటి నుంచి
0: నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, అందుకే నేను చెప్పనే లేదు.
1: జూలియట్,
0: రిటర్న్ గిఫ్ట్.

0: సహాయం చేద్దాం అనుకున్నాను. చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.
1: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
2: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
3: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
4: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి రేడియో సురభి.
2: రేడియో సురభి,
3: రేడియో సురభి,
4: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి. 107.9 FM HD3.

0: digital leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry, G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
3: ఐపీఎల్ మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైం ఏదైనా, ఇదిగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగునిస్తాం.
5: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
6: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
7: ఎస్ సార్.
6: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
7: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
6: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
8: విజిట్ రాజురాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
9: హాయ్, ఐఎమ్ రామ్ గోపాల్ వర్మ.
10: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
11: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
12: నేను మీ చంద్రబోసు. తప్పకుండా వినండి
13: రేడియో సురభి.
14: రేడియో సురభి.
15: రేడియో సురభి.
16: మీ తెలుగునేస్తం రేడియో సురభి
3: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
0: మొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
0: ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: ఐఎన్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: are listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Ade 9-to-5, same desk, same routine. Me entrepreneurial journey modal pettindi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit indiabazaarfranchisee.com. India Bazaar Franchisee. Your business, your future, starting today.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా?

0: calibration knowledge though, neeku best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
2: హాయ్, నేను మీ తేజ సజ్జా.
3: డు లిసన్ టు రేడియో సురభి
2: 107.9 HD3.
1: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
2: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాలా.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
4: కీప్ లిజనింగ్.
5: మీ నేస్తాం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: ఈ రోజు ఎక్కడికి వచ్చావు అక్క?
3: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
2: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా వేరే చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

0: Calibration knowledge though, Niko best experience on this taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Boring long drives ki, tiring workouts ki, Vakate solution. Radio Surabhi, America lo telugu restam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మలేమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
5: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
4: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
5: హాయ్, నేను మీ తేజ సజ్జ.
4: టు లిసన్ టు రేడియో సురభి
5: 107.9 HD3.
4: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
5: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
2: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మిలియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
8: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీ3 అట్ 9194914514.
9: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
10: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
11: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
10: హాయ్, నేను మీ తేజ సజ్జా.
11: టు లిసన్ టు రేడియో సురభి
10: 107.9 HD3,
9: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
10: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
0: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రాము పాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్. మీ నేస్తాం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీటీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యూర్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: Go! నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి, మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
8: ఈ రోజు ఎక్కడికొచ్చా అక్క?
9: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
8: అక్క, లైట్ దోశ, లైట్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
9: ఇంకా వెయిట్ చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
10: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. ఈ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
4: కీప్ లిజనింగ్.
5: మీ నేస్తం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
6: 107.9 FM HD3.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలో చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయికుమార్.
3: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
4: రేడియో సురభి,
5: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
6: 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam, your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: 3electronics.com or call Nanda G3 at 919-491-4514. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ANC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: America వచ్చినప్పటి నుంచి Facebook లో groups, WhatsApp లో groups, updates కోసం ఒక్క place లేదు. My phone is always buzzing with notifications. అన్ని ఒక్క place లో ఉంటే how convenient కదా.
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా?

0: calibration knowledge tho neeku best experience andistaru from basic to premium they cover all the models visit g3electronics.com or call nanda g3 at 919-491-4514 tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi ante aaharam anedi kevalam food kadu it's a perfect balance desa kalamana paristhitulu prakruti dani padinche vidhanam ivanni kuda todavutai అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి బట్ వి మూవ్డ్ ఆన్ స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్ ఇట్ ఈస్ ద ఫ్యూచర్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్ మల్లెమారి ఫార్మ్స్ విజిట్ వివిఎఫ్ యాక్టెక్ డాట్ కామ్ ఆర్ కాల్ 8482440213
1: అదే 9 to 5 సేమ్ డెస్క్ సేమ్ రొటీన్ మీ ఎంటర్‌ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit IndiaBazaarFranchisee.com. India Bazaar Franchisee. Your business, your future, starting today.
2: శివదుర్గ జ్యోతిష్యాలయం నియర్ హనుమాన్ టెంపుల్ ఫ్రిస్కో కోయగర శ్రీనివాసరాజు గారు ఇప్పుడు మన తెలుగు వారి కోసం జ్యోతిష్యం చెప్పడానికి డల్లాస్ కు విచ్చేసి ఉన్నారు. వీరు మీ ముఖము చేయి చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, సంతాన సమస్యలు, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంజనం వేసి దుర్బిణిలో చూసి 100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 4696053552 వెబ్సైట్ srinivasaraju.com.
0: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: तत्र खलु ईमानी अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स अ पर्फेक्ट बैलेंस. देश कालमान परिस्थितुलु, प्रकृति दानि पंडिंचे विधानं इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते मन रूट्स फार्मिंग लो उन्नायि, बट वी मूव्ड ऑन. स्टिल मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स गेट बैक टू अवर रूट्स विथ वीवीएफ एक्टेक आईएनसी. मलेमारी फार्म्स बिलीव्स दैट फार्मिंग इज नॉट बैकवर्ड, इट इज द फ्यूचर. वीवीएफ एक्टेक आईएनसी is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
5: Yes sir.
4: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
5: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, tali and catering.
4: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
6: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
7: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality tho meeku marinta cheru kaabotham. Keep listening me next on Radio Surabhi.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
8: Chappan sir, what you'd like to order?
9: Baya, in the specials me daggara?
8: Actually there are many. Hot idli, ghee dosa, medu vada, A to B executed special thali, bisivellava, cheese dosa, paneer dosa, honey chili, garlic lotus and amki paneer tikka, vichami kava paratha.
9: Endi bro, ganni cheppino, nen specials maatrame adina.
8: Inga unnai, cheppantara? ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి టెక్సస్.com. పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
3: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా?

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Me prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: Radhika, next week my office event ki please take care of the catering, okay?
4: Sure.
3: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
4: Idi office party a leka jatra?
3: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
5: ఇండియా వెళ్ళలేమోరా నేను.
6: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
5: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా. ఇండియాకెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
7: మన తెలుగు డెంటిస్ట్ అట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు. దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
8: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani pandiche vidhanam ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still mana manasulu pachchani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Palemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Palemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
9: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
10: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
11: ఇప్పటిదాకా నువ్వు చేసినావు, నీకెన్న ఆఫర్ లెటర్లు
3: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
4: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
5: గిల్టీ యువర్ ఆనర్.
6: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
5: ఎస్,
6: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
5: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
1: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
4: What is this address again?
1: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaters.com.
7: Sivadurga Jyotishalayam, near Hanuman Temple, Frisco, Koyadara, Srinivas రాజు గారు ఇప్పుడు మన తెలుగు వారి కోసం జ్యోతిష్యం చెప్పడానికి డల్లాస్ కు విచ్చేసి ఉన్నారు. వీరు మీ ముఖము, చెయ్యి చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, సంతాన సమస్యలు, మీకెటువంటి సమస్యలు ఉన్నా అంజనం వేసి దుర్బిణిలో చూసి 100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 4696053552. వెబ్సైట్ శ్రీనివాసరాజు కోయదరా.com.
8: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
9: ఐ హావ్.
8: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ద డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. దే సే అ వే టు పర్సన్స్ హార్ట్ ఇస్ త్రూ స్టమక్. అట్ ఇండియా టుడే వి సర్వ్ హ్యాపీనెస్ ఫ్రెష్ విత్ లవ్ ఎవ్రీడే. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు ఇండియా టుడే లో మా షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈస్ అవర్ కాన్సెప్ట్. నూరూరించే వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్. ఇండియా Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్లిపోయినట్టు.
3: నీ కళ నిజం అవబోతోంది.
2: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
3: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
2: ఇండియా టుడే

0: Pay at 151 North Nolan Drive, South Lake, Texas, or call them at 817-819-8888. మేము నలుగురం ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్మౌత్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
1: Buying a home in India is now easier and hassle-free. Gruh Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Health Regency Frisco, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.
2: ప్రతి వినాయక చవితికి మన ఇంటికి వినాయకుణ్ణి ఎంతో భక్తితో తీసుకువస్తాం, పూజ చేస్తాం, ఎంతో ఇష్టంగా నైవేద్యం పెడతాం. ఇంత ప్రేమగా తీసుకొచ్చిన వినాయకుణ్ణి అంతే బాధ్యతగా నిమజ్జనం చేద్దామా? డెసిగ్నేటెడ్ ఇమర్షన్ ఏరియాస్ లో మాత్రమే నిమజ్జనం చేయండి. ఎంత వీలైతే అంత మీ బ్యాక్ యార్డ్ లో విసర్జనం చేయడానికి చూడండి. ప్లాస్టిక్, ఫ్లవర్స్, డెకరేషన్స్ ని వాటర్ లో వదిలేయకండి. డివోషన్ అంటే కేవలం పూజ కాదు, రెస్పాన్సిబిలిటీ కూడా. బీ కాన్షియస్, బీ రెస్పాన్సిబుల్, బికాస్ గాడ్ వుడ్ వాంట్ యూ టు కేర్ ఫర్ ద వరల్డ్ హీ గేవ్ అస్.

తగతా. అరే మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా. నలిగిన డ్రెస్ చెదిరిన కాపు.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
4: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
5: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
6: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham

0: calibration knowledge, though, make your best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
2: రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్ దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్ సేఫ్టీ అండ్ రెస్పెక్ట్ లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్ చెక్ ఫర్ సిటీ పర్మిట్స్ అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్ ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్ ఫుడ్ ఆర్ స్టేజెస్ పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్ ఫాలో నాయిస్ లిమిట్స్ మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్ కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్ బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్ మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
5: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లాండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
4: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది. జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
6: ఇండియా వెళ్ళాలేమో నేను.
7: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
6: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
5: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్, సాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
8: Chappan sir, what you'd like to order?
9: Baya, in the specials me lagara?
8: Actually, there are many. Hot idli, ghee dosa, meedu vada, A to B exceeded special thali, bisbe lava, cheese dosa, paneer dosa, honey chili, garlic lotus and amki pani tikka, which amikava parata kutha.
9: Kendi bro, gandhi yappi no, and specials maathra mea adina.
8: Inka onne, Chappan dara, meer appadena authentic vegetarian, Jain or vegan food crave chest narante,
10: Adayar Anandavan A to B, your vegetarian restaurant is your go-to place, freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A2B Adyar Anand Bhavan's Weekend Breakfast Buffet. Fresh, delicious and made with care. A2B Texas.com. Perfect for dining, takeaway or full service catering.
11: Tatra khalu imani ashtav ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padniche vidhanam ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still mana మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ డాట్ కామ్ ఆర్ కాల్ 848-244-0213.
12: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
13: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినా ఆఫర్ లెటర్లు?
12: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
5: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద, అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: ఆయుష్మాన్ భవ, ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్, మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు.
3: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
2: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
5: గిల్టీ యువర్ ఆనర్.
6: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
5: ఎస్,
6: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
5: ఎలా ఆగను మహాశయా, ఎలా ఆగను?
2: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babaji, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
4: What is this address again?
2: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajikaters.com.
7: శివదుర్గా జ్యోతిష్యాలయం, నియర్ హనుమాన్ టెంపుల్, ఫ్రిస్కో, కోయగర. శ్రీనివాసరాజు గారు ఇప్పుడు మన తెలుగు వారి కోసం జ్యోతిష్యం చెప్పడానికి డల్లాస్ కు విచ్చేసి ఉన్నారు. వీరు మీ ముఖము, చెయ్యి చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, సంతాన సమస్యలు, మీకెటువంటి సమస్యలు ఉన్నా అంజనం వేసి దుర్బిణిలో చూసి 100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 4696053552. వెబ్సైట్ శ్రీనివాసరాజు.com.
8: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooruninchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka, India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.

Namaskaram. A very warm welcome to Radio Surabhi, a language you love, voices you trust. Radio Surabhi sounds like home. Nenu mi Arjya Shruti Chilakmari, and you are listening to the special show of Classical Tuesdays, Shruti Lailu. ఈ రోజు మన షోలో ఒక స్పెషల్ కాన్వర్సేషన్ జరగబోతోందండి. విత్ నాట్ జస్ట్ వన్ ఆర్టిస్ట్ బట్ నలుగురు మ్యూజిషియన్స్ మనతో ఈ రోజు మాట్లాడబోతున్నారు. వారు ఎవరంటే వోకలిస్ట్ విద్వాన్ విఘ్నేష్ ఈశ్వర్ గారు, వయలినిస్ట్ విద్వాన్ సాయి రక్షిత్ గారు, ఆన్ ద మృదంగం విద్వాన్ ప్రవీణ్ స్పర్శ్ గారు, అండ్ ఆన్ ద ఘటం విద్వాన్ చంద్రశేఖర్ శర్మ గారు. సో ఈ స్పెషల్ కాన్వర్సేషన్ మరి కాసేపట్లో జరగబోతోంది. సో ప్లీజ్ డూ స్టే ట్యూన్డ్.

వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. మీరు వింటున్నారు క్లాసికల్ ట్యూస్డేస్ విత్ యర్ హోస్ట్ శృతి. సో ఈ రోజు వీ హ్యావ్ అ వెరీ స్పెషల్ కాన్వర్సేషన్ కమింగ్ అప్ వెరీ సూన్. అయితే ఆలోపు ఐ హ్యావ్ టు మెన్షన్ సంథింగ్ ఏంటి అంటే అబౌట్ ద స్పెషాలిటీ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ మంత్ ఆఫ్ సెప్టెంబర్. అసలు ఈ నెలలో అంటే చెప్పాలంటే ఇన్ఫ్యాక్ట్ దిస్ వన్ వీక్ ఇస్ వెరీ వెరీ స్పెషల్ ఇన్ ద కర్ణాటిక్ మ్యూజిక్ వరల్డ్ సెలబ్రేటింగ్ మెనీ వండర్ఫుల్ లెజెండరీ మ్యూజిషియన్స్. అయితే మొట్టమొదట నేను మాట్లాడాలనుకున్న వ్యక్తి ఎవరంటే ద ఫస్ట్ మ్యూజిషియన్ టు రిసీవ్ ఇండియాస్ హైయెస్ట్ ఆనర్ ద భారత రత్న. అక్కడ తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర సుప్రభాతం దగ్గర నుంచి ప్రతి ఇంట విష్ణు సహస్ర నామం భజగోవిందంతో ఆవిడ గణంలో వినటం ఒక అలవాటుగా ఒక ఆనవాయితీగా మారిపోయింది. కర్ణాటిక్ మ్యూజిక్ ని మొత్తం వరల్డ్ లో ఎంతో పాపులరైజ్ చేశారు ఆవిడ. అండ్ ఇంత మాట్లాడిన తర్వాత ఐ థింక్ ఈ పాటికి మీలో చాలా మందికి అర్థమైపోయి ఉండాలి ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం అనేది. అవునండి, షీఈస్ నన్ అదర్ దాన్ ద క్వీన్ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్, భారత రత్న శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. సెప్టెంబర్ 16th ఆవిడ 110th బర్త్ యానివర్సరీ. మరి ఆ సందర్భంగా మన రేడియో సురభి క్లాసికల్ ట్యూస్డేస్ లో ఒక చిన్న ట్రిబ్యూట్

మరొక బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్ గురించి మాట్లాడుకోవాలంటే వెరీ వెరీ బ్యూటిఫుల్ సోల్ ఆయన ఎవరంటే శ్రీ మాండలిన్ శ్రీనివాస్ గారు. మాండలిన్ శ్రీనివాస్ గారి డెత్ యానివర్సరీ వాజ్ సెప్టెంబర్ 17. అయితే ఆయన గురించి కొద్దిగా చెప్పాలంటే మాండలిన్ అనే ఒక వెస్టర్న్ ఇన్స్ట్రుమెంట్ మీద కర్ణాటిక్ మ్యూజిక్ లో ఉన్నటువంటి కృతులు కానివ్వండి, చక్కటి కీర్తనలు అండ్ ఇన్ఫాక్ట్ మనోధర్మం కూడా యూనో అలా ఎప్పుడు కూడా ఒక చిరునవ్వుతో, ముఖం మీద ఒక చిరునవ్వుతో అలవోకగా వాయించేస్తూ ఉండేవారన్నమాట. సో అటువంటి మహానుభావులకి ఒక స్మాల్ ట్రిబ్యూట్ మాండలిన్ శ్రీనివాస్ గారికి హియర్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్ అట్ రేడియో సురభి.

0: సో అదండి వెరీ స్మాల్ సెగ్మెంట్ ఆన్ ట్రిబ్యూట్. సో ఈరోజు ఎంఎస్ సుబ్రహ్మణ్య గారికి అండ్ మాండలి శ్రీనివాస్ గారికి. సో వీఆర్ సూన్ గోయింగ్ ఇన్ టు షార్ట్ కమర్షియల్ బ్రేక్. ప్లీజ్ డూ స్టే ట్యూన్డ్ ఫర్ అ వెరీ ఎనర్జెటిక్ అండ్ పవర్ హౌస్ కాన్వర్సేషన్.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యూ నో వి ఆర్ రేడియో సురభి.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: Yes sir.
3: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాళీ, ఆప్షన్ సి తాళీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
4: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాళీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజురాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
6: Radhika, next week my office event ki please take care of the catering, okay?
7: Sure.
6: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
7: Idi office party a leka jatra?
6: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on-site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
8: Boring long drives ki, tiring workouts ki, okate solution. Radio Surabhi, America lo telugu nestam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: ప్రతి వినాయక చవితికి మన ఇంటికి వినాయకుణ్ణి ఎంతో భక్తితో తీసుకువస్తాం, పూజ చేస్తాం, ఎంతో ఇష్టంగా నైవేద్యం పెడతాం. ఇంత ప్రేమగా తీసుకొచ్చిన వినాయకుణ్ణి అంతే బాధ్యతగా నిమజ్జనం చేద్దామా? డెసిగ్నేటెడ్ ఇమర్షన్ ఏరియాస్ లో మాత్రమే నిమజ్జనం చేయండి. ఎంత వీలైతే అంత మీ బ్యాక్ యార్డ్ లో విసర్జనం చేయడానికి చూడండి. ప్లాస్టిక్, ఫ్లవర్స్, డెకరేషన్స్ ని వాటర్ లో వదిలేయకండి. డివోషన్ అంటే కేవలం పూజ కాదు, రెస్పాన్సిబిలిటీ కూడా. బీ కాన్షియస్, బీ రెస్పాన్సిబుల్, బికాస్ గాడ్ వుడ్ వాంట్ యూ టు కేర్ ఫర్ ద వరల్డ్ హీ గేవ్.
9: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
10: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: హైదరాబాద్ లో ప్రాపర్టీ కోసం చూస్తున్నప్పుడు ఒక్క ప్రాజెక్టే ఎందుకు చూడాలి? వేర్వేరు ప్రాంతాలు, వేర్వేరు ప్రాజెక్ట్స్, వేర్వేరు ధరలు, వేర్వేరు చాయిసెస్. నియోపోలిస్, కోకాపేట్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, సికింద్రాబాద్, బెల్లాపూర్, చెవెళ్ళ, కొంపల్లి ఫ్యూచర్ సిటీ, ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ ఒకే చోట. గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో హయత్ రీజెన్సీ ఫ్రిస్కోలో జరగబోతోంది అక్టోబర్ 10 and 11. చూడండి, కంపేర్ చేసుకోండి, మీకు నచ్చిన దాన్ని మీరే సెలెక్ట్ చేసుకోండి.
4: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
5: Sivadurga Jyotishalayam, near Hanuman Temple, Frisco. Koyadara Srinivasa Raju garu, ippudu mana telugu vari kosam jyotisham cheppadaniki Dallas ku vichesi unnaru. Meeru mee mukhamu cheyi chusi adbhutamaina jyotisham cheppagalaru. Prema, pelli, udyogam, vyaparam, chaduvu, aarogyam, aarthika samasyalu, kotu samasyalu, santana samasyalu, meeku etuvanti samasyalu unna anjanam vesi durbinilo chusi 100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 4696053552. వెబ్సైట్ శ్రీనివాసరాజు.com.
6: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
7: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే.
8: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
9: Mr. Avinash, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
10: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
11: Yes.
10: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బయట గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని. ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
12: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
13: What is this address again?
12: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
1: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, diga thoduga Radio Surabhi, America lo telugulustam.
2: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
3: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీత్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీత్రీ ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీత్రీ అట్ 9194914514. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హ్యావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ. ప్రతి వినాయక చవితికి మన ఇంటికి వినాయకుణ్ణి ఎంతో భక్తితో తీసుకువస్తాం, పూజ చేస్తాం, ఎంతో ఇష్టంగా నైవేద్యం పెడతాం. ఇంత ప్రేమగా తీసుకొచ్చిన వినాయకుణ్ణి అంతే బాధ్యతగా నిమజ్జనం చేద్దామా? డెసిగ్నేటెడ్ ఇమర్షన్ ఏరియాస్ లో మాత్రమే నిమజ్జనం చేయండి. ఎంత వీలైతే అంత మీ బ్యాక్ యార్డ్ లో విసర్జనం చేయడానికి చూడండి. ప్లాస్టిక్, ఫ్లవర్స్, డెకరేషన్స్ ని వాటర్ లో వదిలేయకండి. డివోషన్ అంటే కేవలం పూజ కాదు, రెస్పాన్సిబిలిటీ కూడా. బీ కాన్షియస్, బీ రెస్పాన్సిబుల్, బికాస్ గాడ్ వుడ్ వాంట్ యూ టు కేర్ ఫర్ ద వరల్డ్ హీ గేవ్ అస్. వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. మీరు వింటున్నారు క్లాసికల్ ట్యూస్డేస్ శృతి లైలు విత్ యర్ హోస్ట్ శృతి. సో ఈరోజు మనము ఒక చాలా చాలా స్పెషల్ కాన్వర్జేషన్ విన్నాము. సచ్ ఎ వండర్ఫుల్ కాన్వర్జేషన్. ఏంటి అంటే, ఇట్ వాజ్ ఆల్ అబౌట్ ఫోర్ ఫ్రెండ్స్, యునో, ట్రావెలింగ్, కమింగ్ టుగెదర్, ట్రావెలింగ్ టుగెదర్, క్రియేటింగ్ మ్యూజిక్, క్రియేటింగ్ మ్యాజికల్ మ్యూజిక్, అసలు విత్ దేర్ ఓ ఇన్నోవేటివ్ ఐడియాస్. అంటే కర్ణాటిక్ కాన్సర్ట్ అనేసరికి ఇట్స్ యూజువల్లీ వి ఆల్ ఫాలో పర్టికులర్ అప్రోచ్ కదా, బట్ దే ఆర్ ఆల్ గ్రూప్ ఆఫ్ యంగ్స్టర్స్ హూఆర్ ఆల్ జస్ట్ ట్రయింగ్ టు థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. దాన్ని ఏ రకంగా ఇంకా ఇంట్రెస్టింగ్ గా చేయొచ్చు ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్స్ కమింగ్ ఫర్ ద కాన్సర్ట్, ఏ రకంగా వాళ్ళు ఎక్కువ ఎంటర్టైనింగ్ గా చేయొచ్చు. ఎందుకంటే వన్ ఆఫ్ ద పాయింట్స్ యూ హ్యావ్ టు హైలైట్ హియర్, ఒకటి నేను ప్రవీణ్ గారిని, మృదంగం ప్లేయర్ ప్రవీణ్ గారిని, వెన్ ఐ ఆస్క్డ్ హిమ్ అబౌట్ ద మనోధర్మ ఆస్పెక్ట్, ఎందుకంటే మనోధర్మంలో యూజువల్లీ మేబీ స్వరకల్పన చేస్తున్నప్పుడు ఆ టైంలో మృదంగం ఆర్ పర్కషన్ కమ్స్ ఇన్ టు పిక్చర్, బట్ వాట్ హీ సెడ్ వాజ్ దాట్స్ అ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఇన్ ఆర్ కాన్సర్ట్. మేము రాగానికి కూడా, రాగాలాపన చేస్తున్నప్పుడు కూడా పర్కషన్ చేస్తాము, సో దాట్స్ అ సర్ప్రైజ్ ఎలిమెంట్ అని అన్నారు. సో దట్స్ వాట్ దే హావ్ బీన్ టాకింగ్ అబౌట్, అ లాట్ ఆఫ్ సర్ప్రైజ్ ఎలిమెంట్స్ వాళ్ళు తీసుకొస్తారు వాళ్ల కాన్సర్ట్ లో అని చెప్పారు. సో దాట్స్ గోయింగ్ టు బి సో వండర్ఫుల్. వాళ్ళు దే ఆర్ ఆల్ కమింగ్ టు డాలస్ దిస్ వీకెండ్, 26th September కి దే ఆర్ ఆల్ పర్ఫార్మింగ్ అట్ ద కొలిన్ కాలేజ్ మెకినీ క్యాంపస్ కాన్ఫరెన్స్ సెంటర్. అది ఎక్కడ ఉందంటే 240 కమ్యూనిటీ ఎవెన్యూ మెకినీ లో ఉంది. సో యూ షుడ్ డెఫినెట్లీ కమ్ ఎంజాయ్ దిస్ కాన్సర్ట్. అండ్ ఆర్టిస్ట్ సెవెన్ అనేది, లెట్ మీ రిపీట్ అగైన్, వోకలిస్ట్ విద్వాన్ విఘ్నేష్ ఈశ్వర్, అలాగే వయలినిస్ట్ విద్వాన్ సాయి రక్షిత్, On the Mridangam, it's Vidwan Praveen Sparsh, and on the Ghatam, it's Vidwan Chandrasekhar Sharma. So IFA events are free for members, and reserve your tickets through the IFA DFW website if you are a non-member.

సో దాట్ వాజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ కదండి. రైట్, ఇప్పుడు నేను ఇంకొక మంచి పాట అయితే లైన్అప్ చేశాను, బట్ అది వినిపించే ముందర అ ఫ్యూ మోర్ అనౌన్స్మెంట్స్. గెట్ రెడీ ఫర్ హాలోవీన్ సెలబ్రేషన్. మనకి హాలోవీన్ వచ్చేస్తున్నప్పుడే అంటే అసలు నమ్మకం అవ్వట్లేదు. అండ్ యాజ్ ఆల్వేస్ మన రేడియో సుర్భిలో వి హ్యావ్ మెనీ ఇంట్రెస్టింగ్ ఈవెంట్స్ త్రూ అవుట్ ద ఇయర్ కదా. సో వన్ సచ్ ఈవెంట్ వి ఆల్ లుక్ ఫార్వర్డ్ టు ఇస్ అవర్ సుర్భి స్పూక్ అండ్ స్పార్కిల్. సో గెట్ రెడీ ఫర్ హాలోవీన్ సెలబ్రేషన్ లైక్ నో అదర్. సో మన రేడియో సుర్భి ఈస్ ప్రెజెంటింగ్ స్పూక్ అండ్ స్పార్కిల్. Come dress to impress and join us for a fun filled costume contest and trunk or treat kuda undabothundi with spooky surprises, sweet treats and plenty of Halloween fun for the whole family. And id ekkada jarugutundi ante Hariri Prosper lo October 10th ki jaragabothundi. So mee cheyalsindalla gavagaba mee favorite costumes ni teesukondi and also decorate your trunk and get ready to spook and sparkle with Radio Surabhi. And Radio Surabhi ante it's like a language you love, right? మేమందరం కూడా వి ఆల్వేస్ పుట్ ఇన్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ టు బ్రింగ్ యూ సమ్ యునో వి ఆల్వేస్ బ్రింగ్ యూ ఆల్ ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్స్ కదా. We are the voices you trust, so Radio Surabhi is something that sounds like home. So meeru kanaka inka cheskoledante tappakunda download Radio Surabhi app on iOS and Android, and alage you can also listen to us on www.radiosurabhi.com, or if you are driving it's 107.9 FM HD3. And for more interesting updates, events gurinchi avvachu, radio updates gurinchi avvachu, follow us on Instagram, Facebook and YouTube at Radio Surabhi. All right, here we go with another beautiful

అనే మూవీ నుంచి ఆ పాట వినేసాము. అగైన్ బిఫోర్ ఐ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ బ్యూటిఫుల్ సాంగ్, అగైన్ అ ఫ్యూ మోర్ అనౌన్స్మెంట్స్ హియర్. నెక్స్ట్ అనౌన్స్మెంట్ ఎవరికోసం అంటే స్పెషలీ ఫర్ ఫుడీస్ అండి. ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్. వీకెండ్ ప్లాన్స్ ఉంటే మేక్ దెమ్ డెలిషియస్ విత్ ద గ్రాండ్ వీకెండ్ బుఫే అట్ ఇండియా టుడే రెస్టో. డెలిషియస్ స్ప్రెడ్ ఆఫ్ యువర్ ఫేవరెట్స్ ఆల్ ఇన్ వన్ ప్లేస్. అండ్ థర్స్డేస్ జస్ట్ గాట్ బెటర్ విత్ ఇర్రెసిస్టబుల్ చాట్స్. వీకెండ్ వస్తే బుఫే, థర్స్డేస్ వస్తే చాట్. సో హెడ్ టు ఇండియా టుడే రెస్టారెంట్, 151 నార్త్ నోలన్ డ్రైవ్, స్వీట్ 100, సౌత్ లేక్ టెక్సస్, 76092 ఇస్ దర్ అడ్రస్. సో ఇండియా టుడే, Come hungry, leave happy. బాగుంది కదా. అయితే ఇండియా టుడే గురించి విన్నాము, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఫర్ ద రెస్టారెంట్ ఓనర్స్ దెమ్సెల్స్. స్లో అవర్స్ అండ్ టూ లెస్ వాకిన్స్ ఒకవేళ ఉంటే కనుక రెస్టారెంట్స్ లో, ఒక్కొక్కసారి ఉంటాయి కదండి నాన్ పీక్ అవర్స్ అనో లేకపోతే వీక్ డేస్ అనో, అలాంటప్పుడు DealsBanana.com అనే ఒక ప్లాట్ఫామ్ ఉంది వేర్ రెస్టారెంట్స్ కెన్ లిస్ట్ దర్ ఎక్స్క్లూజివ్ డీల్స్ అండ్ కూపాన్స్ అండ్ రీచ్ కస్టమర్స్ హు ఆర్ యాక్టివ్లీ లుకింగ్ ఫర్ గ్రేట్ ఫుడ్ అండ్ గ్రేట్ ఆఫర్స్. బట్ రెస్టారెంట్ ఓనర్స్ హియర్ ఇస్ ఎక్సైటింగ్ పార్ట్. అదేంటంటే మీ ఆఫర్ ని క్రియేట్ చేయడం నుంచి ప్రమోషనల్ క్యాంపెయిన్ డిజైన్ అండ్ మార్కెట్ చేయడం వరకు డీల్స్ బనానా ఆల్ డస్ ద హెవీ లిఫ్టింగ్ ఫర్ యూ. దేర్ ఇస్ నో పర్ ఆర్డర్ కమిషన్ అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ ద ఫస్ట్ 50 రెస్టారెంట్స్ కెన్ గెట్ ద గ్రోత్ ప్లాన్ ఫ్రీ ఫర్ నెక్స్ట్ 3 months. సో రెస్టారెంట్ ఓనర్స్ డోంట్ జస్ట్ వెయిట్ ఫర్ కస్టమర్స్ టు వాక్ ఇన్, జస్ట్ గివ్ దెమ్ ఎ రీజన్ టు visit DealsBanana.com to become a partner and start turning your offers into more walk-ins. That's so interesting, right? Next, రెస్టారెంట్స్ కి వెళ్తాము, స్వీట్స్ తినేస్తాము, అవి ఇవి తినేస్తాము. అయితే మరి మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తున్నారా? ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే $29 మాత్రమే. మీ స్మైల్ ని హెల్దీగా ఉంచుకోవటానికి ఈ స్పెషల్ ఆఫర్ ని మిస్ అవ్వకండి. కాల్ టుడే ఆన్ 972-484-5400 ఆర్ విజిట్ దమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్, డాలస్ టెక్సస్. దే ఆర్ డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. అండ్ అలాగే మన నవరాత్రులు వస్తున్నప్పుడు మనకేం గుర్తుకొస్తుందండి, ఇట్స్ ఆల్ అబౌట్ నవరాత్రులు, అమ్మవారు అండ్ తెలంగాణ స్పెషల్ బతుకమ్మ పండుగ, రైట్? సో టీపాడ్ బతుకమ్మ సెలబ్రేషన్స్ ఆర్ అరౌండ్ ద కార్నర్. ద తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ ఇన్వైట్స్ యూ టు అన్ అన్ఫర్గెటబుల్ డే ఆఫ్ బతుకమ్మ అండ్ దసరా సంబరాలు ఫీచరింగ్ లైవ్ ఎంటర్టైన్మెంట్ బై నవీన్ పోలిశెట్టి అండ్ ద ఎనర్జెటిక్ ఇన్ఫ్యూజన్ బ్యాండ్ కూడా పర్ఫామ్ చేయబోతుంది. ఇది ఎప్పుడు అంటే సాటర్డే October 17th ఫ్రమ్ 12 noon టు మిడ్ నైట్. ఎక్కడ వెన్యూ ఇస్ కొమెరికా సెంటర్, 2601 అవెన్యూ ఆఫ్ ద స్టార్స్, ఫ్రిస్కో, టెక్సస్. అండ్ బెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఈవెంట్ ఏంటి అంటే ఎంట్రీ అండ్ పార్కింగ్ ఆర్ అబ్సల్యూట్లీ ఫ్రీ. సో ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో కలిసి బతుకమ్మ అండ్ దసరా సెలబ్రేషన్స్ ని ఫుల్ ఆన్ ఎంజాయ్ చేయండి. సో గుర్తుంది కదండి, October 17th కొమెరికా సెంటర్, ఫ్రిస్కో. సరే ఇంకొక మంచి పాట వినేద్దాము, అండ్ ఐ హ్యావ్ అ ఫ్యూ మోర్ అనౌన్స్మెంట్స్ బిఫోర్ వీ ఎండ్ అవర్ షో ఫర్ టుడే.

0: Hi, guys.
1: Such a lovely song, kada. పోలీసోడు అనే మూవీ నుంచి ఐ జస్ట్ హ్యాపన్ టు లిసన్ టు ది సాంగ్ అని ఎందుకో భలే నచ్చేసింది. అండ్ పాడిన వారు ఎవరంటే బాంబే జయశ్రీ అని కర్ణాటక సింగర్, చాలా చాలా చక్కగా పాడారు. సరే, నెక్స్ట్ ఫ్యూ అనౌన్స్మెంట్స్ ఏంటి అంటే, హైదరాబాద్ లో ప్రాపర్టీ కోసం చూస్తున్నప్పుడు ఒక్క ప్రాజెక్ట్ ఎందుకు చూడాలి? వేరు వేరు ప్రాంతాలు, ప్రాజెక్ట్స్, ప్రైజెస్ అండ్ చాయిసెస్, నియోపోలీస్, కోకాపేట్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, తెల్లాపూర్, చేవెళ్ళ, కొంపల్లి, ఫ్యూచర్ సిటీ, సికింద్రాబాద్, ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ ఒకే చోట చూస్తే ఎంత బాగుంటుంది కదా. సో గృహప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో ఇస్ హ్యాపెనింగ్ అట్ హయత్ రిజెన్సీ ఫ్రిస్కో డాలస్ ఆన్ అక్టోబర్ 10th and 11th. అక్కడ మీకు ఇవన్నీ కూడా యుల్ గెట్ అ క్లియర్ పిక్చర్ ఆన్ ఆల్ దీస్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ హైదరాబాద్. So next announcement is about the 14th annual Silk Threads Charity Gala. The Tapestry of Dreams is happening Saturday, October 3rd at 7 p.m. at Hotel Indigo Las Colinas in Irving. Featuring renowned Indian designer Rohit K. Verma, the evening will showcase exquisite Indian culture and artistry, all while supporting Hunger Mitao and its work to fight hunger through local food banks. So dress code undi ikkada event ki, Indian formal or black tie, and this is an adults only event. So tickets and more information kosam visit silkthreadsfundraiser.com. And alage Shankar Netralaya USA presents Music and Dance for Vision 2026, a special evening of music and dance in support of eye care and vision initiatives on Sunday, October 4th, 2026 at the Irving Arts Center, located at 3333 North MacArthur Boulevard, Irving, Texas. Come enjoy an evening of music, dance and entertainment while supporting the mission of Shankar Netralaya. So inka marinta information kosam and to support this cause, visit Shankar Netralaya, that is shankaranetralaya.org, or call them at 855-463-8472. This is Music and Dance for Vision 2026. So, idandi, this was our show for today. I hope you enjoyed it. Chakkaga anto chakkati conversation vinnamu, and we always have many takeaway points from every conversation we have. So chala chala chakkaga anipistundi naakaithe maatladinappudu with such musicians, and I hope you all enjoy my show as much as I enjoy doing it here, sitting in the studio. సో అదండి సంగతి. ఇలాంటి ఎన్నెన్నో ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్స్ కోసం వింటూనే ఉండండి మన 24/7 రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3. సో మళ్ళీ వచ్చేస్తాను వచ్చే వారం మీ అందరి ముందు. ఇలాగే మన శాస్త్రీయ సంగీతం గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్స్ తో అంతవరకు మంచి సంగీతం వింటూ ఉండండి. దిస్ ఈజ్ శృతి సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బాయ్ అండ్ హ్యాపీ మ్యూజిక్ అండ్ హ్యాపీ రెస్ట్ ఆఫ్ అవర్ సెప్టెంబర్.
2: Radio Surabhi time check. Studio lo time 1 p.m.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
4: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
3: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
5: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
3: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

Hello. Good afternoon, music lovers. You're listening to Radio Surabhi 107.9 FM, as Ridley Sounds Like Home. Stay tuned because your favorite songs and your favorite RJ Sunita from Matthew Tsunami is right here with you. My favorite songs and stories vinalanukunte gaba gaba aalasyam cheyakunda download Radio Surabhi app or visit www.radiosurabhi.com and please call 972-636-1966 to request your favorite songs and enjoy. మీరు ఇప్పుడు వింటున్నది జస్ట్ ఒక రేడియో షో కాదండి, మీ మెమరీస్ కి సౌండ్ ట్రాక్. సో ఇప్పుడు నాకైతే ఇది ఫేవరెట్ టైం అండి, ఎందుకంటే చక్క అంతా వంట పెంట అంతా అయితే హ్యాపీగా కూర్చొని నాకు నచ్చిన పాటలు వేసుకుంటాను, నాకు కాలర్స్ నచ్చి రిక్వెస్టెడ్ సాంగ్స్ వస్తే అది వింటాను, అండ్ చక్క మీతో కూడా ముచ్చట్లు పెట్టుకుంటాను. సో ఇప్పుడు ఒక మంచి సాంగ్తో మనీ విల్ బి బ్యాక్. ఓకే,

ఇప్పటిదాకా మనం వినే పాట వేరు, కానీ ఈ రోజు షోకి మంచి కబుర్లతో చేద్దామండి స్టార్ట్. మీ ఇంట్లో గణేష్ చతుర్థి బాగా జరుపుకున్నారనుకుంటూ, అలాగే గణేష బ్లెస్సింగ్స్ మీకు మీ కుటుంబాన్ని అందిస్తున్నారు అందిందని ఆశిస్తూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఇప్పటిదాకా చాలా చాలా విన్నాను ఏంటంటే మన దేశం కంటే కూడా ఇక్కడ చాలా బాగా జరుపుకుంటారని చెప్పేసి. ఈ రోజు మన షో జస్ట్ సాంగ్స్ తో కాదు, మన లిసనర్స్ తో కలిసి సెలబ్రేట్ చేద్దాం. సో ఫోన్స్ రెడీ చేసుకోండి అండ్ కాలర్స్ ప్లీజ్ డైల్ 9726361966 అండ్ ఎంజాయ్ టుడేస్ గణేష థీమ్. మన గణపతి బప్ప సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దాం. గణపతి బప్ప మోరియా. ఇప్పుడు ఒక మంచి పాటతో, గణేష పాటతో మనం మొదలు పెడతాం మన షో.

ఎంత చక్కగా పాడారు. కాణిపాకం అంటే నాకు చాలా ఇష్టం. తిరుపతికి వెళ్ళినప్పుడల్లా కాణిపాకం తప్పకుండా వెళ్తానండి. అదొకటి కాళహస్తి రెండు దగ్గర దగ్గర ఉంటాయి కదా, తప్పకుండా వెళ్తాను. అయితే ఈ రోజు నేను చెప్పాను కదా కాలర్స్ తో నేను ఇవాళ ముచ్చట్లు పెడతాను గణేష్ పూజ గురించి. సో కాలర్స్ ప్లీజ్ డైల్, మీ క్వశ్చన్స్ అడుగుతాను, దానికి సమాధానం ఒకవేళ మీకు ఆన్సర్స్ తెలిస్తే కాల్ 972-636-1966. చూద్దాం మీకు ఆన్సర్ ఎంతవరకు వచ్చిందో. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అని అంటే, ఒక రేడియో షోలో ఒకప్పుడు ఒకవేళ కానీ మీరు అన్ని ఐ థింక్ మీ అందరూ రేడియో లవర్స్, ఖచ్చితంగా మ్యూజిక్ లవర్స్ కాబట్టి రేడియో వినే ఉంటారు అప్పట్లో. సో ఒకప్పుడు ఒక సాంగ్ వచ్చేదండి మనకి రేడియో షోలోని, గణేష్ సాంగ్. మీకేమైనా తెలిస్తే నాకు ఆన్సర్ ఇవ్వండి, కాల్ చేయండి తప్పకుండా 972-636-1966. అప్పట్లో ఇండియాలో మనకి రేడియో షోలోని గణేష సాంగ్ గణేష్ చతుర్థికి వేసేవారు, అదేంటో తెలిస్తే కాల్ చేయండి మరొకసారి 972-636-1966. అప్పటిదాకా ఒక సాంగ్ వినేద్దాం.

0: విన్నారు కదండి చిరంజీవి ఫ్యాన్స్ అందరూ ఫుల్ హ్యాపీగా ఉంటారు పాట విని. సో మీకు అడిగిన క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తాను. గణేష్ చతుర్థికి రేడియో షోలో వేసే సాంగ్ ఏంటి అంటే మనకి కాలర్స్ ఐ డోంట్ థింక్ వాళ్ళకి ఆన్సర్ తెలియదు, లేకపోతే చాలా లేదు కానీ మర్చిపోయారేమో కానీ మీరు ఛార్జీపీటీ కూడా చేయొచ్చండి. బయట చాలా సిన్సియర్ గా ఆన్సర్ ఇద్దాం అనుకుంటున్నారు, బట్ నేను మీకోసం ఈ పాట వేసేస్తాను. ఓకే, ఈసారికి నెక్స్ట్ టైం మటుకు తప్పకుండా మీరు చీట్ చేస్తే పర్వాలేదు, బట్ ఐ నీడ్ ఆన్సర్స్.
1: అమ్మా నాన్నలకు అత్యుత్తమ

ఈ పాటలు అంటే ఇవన్నీ వింటూ ఉంటే ఇంకా పాత రోజులు గుర్తొస్తున్నాయి. స్ట్రీట్ లో ఇవన్నీ పాటలు వేసేవారు కదా, ఇంతకు ముందు వేసిన చిరంజీవి సాంగ్, ఇప్పుడు వెంకటేష్ సాంగ్, అలా ఎన్నెన్నో సాంగ్స్. సో కాలర్స్, ఆర్ యూ రెడీ? సో మీకు ఒక మంచి క్వశ్చన్ అండి, ఐ థింక్ అందరికి తెలిసిందే అది, బట్ వెరీ ఈజీ. సో ప్లీజ్ కాల్ మీ టు సీ మీకు ఎంత తొందరగా చెప్తారో అంత తొందరగా డయల్ చేసేయండి. గణపతి అవతారాలు ఎన్ని ఎన్ని గణపతి అవతారాలు ఉన్నాయో మీకు తెలుసా? సో తెలిస్తే తప్పకుండా కాల్ చేయండి, చూద్దాం. ఎవరు తొందరగా కాల్ చేస్తే వాళ్ళే విన్నర్స్.

అయితే ఎవ్రీ థర్స్డే సత్యసాయిబాబా శిరిడి బాబా భజన వేయాలి. అప్పట్లో ఈ పాట వినాయకుడితో స్టార్ట్ చేసేవాళ్ళం మనం, వినాయకుడు పాట వెళ్ళాలి. సో నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఒకళ్ళు అయితే చెప్పారండి. సో వెరీ గుడ్ థ్యాంక్ యూ సో మచ్ అరుణ గారు. ఆన్సర్ వచ్చేసి 32 అవతారాలండి. ఇవంతా చాలా ఈజీ క్వశ్చన్స్ ఏ, బట్ జస్ట్ ఏం తెలుసా, ఇవంతా రిఫ్రెష్ చేసుకున్న మైండ్కి అంత ఇంకేం లేదు. సో గణపతి అవతారాలు 32 ఉన్నాయి. సో నేను ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ముందర ఒక మంచి పాట ఒకటి వినేద్దాం.

0: Jason.
1: బలవంతగా పాటం. సో నా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కాలర్స్ కి, పాలవెల్లి ఎందుకు పెడతారు మీకు తెలుసా? దానికి పాలవెల్లి అంటే గుర్తొచ్చింది, నాకు మంచి మెమరీ ఉంది పాలవెల్లితో. సో నేనైతే చెప్తాను, కానీ కాలర్స్ ప్లీజ్ కాల్.

చాలా చక్కటి ఆన్సర్ ఇచ్చారండి ఒక కాలర్ మనకి, చాలా బాగా చెప్పారు. అంటే ఇప్పటి రోజుల్లో కూడా ఇంత మంచిగా ఇంత మంచి నాలెడ్జబుల్ గా ఉంది అని అంటే చాలా బాగా అనిపించింది నాకు. క్షీర సాగర సముద్రం అని అంటారు కదా, మధురం అంటారు కదా, దాన్ని రిప్రజెంట్ చేస్తారంట. అండ్ దెన్ పాలవిల్లు ఎందుకు పెడతారు అని అంటే మన ఈ దేవి దేవతలు అందరికి ఆహ్వానం చేయడానికి, పాలు అంటే ఈ పళ్ళు ఏవైతే ఉంటుందో ఒక్కొక్క పళ్ళకి ఒక్కొక్క దేవి దేవతలకి రిప్రజెంట్ చేస్తారు. సో బాగుందండి, చాలా చక్కగా చెప్పారు ఆన్సర్, నేనైతే ఐఎమ్ టోటలీ ఇంప్రెస్డ్. సో మీకు ఇంకా మంచి క్వశ్చన్ ఒక అడుగుతాను, మీకు ఇలాగే చెప్తుండీ మంచి మంచి ఆన్సర్స్. సో గణేష్కి ఇద్దరు భార్యలు, ఆ ఇద్దరు భార్యల పేరు ఏంటి? దానికి ఆన్సర్ మీరు గబగబా చాట్ జీపీటీ చేసి చెప్పేసండి.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
4: హైదరాబాద్ లో ప్రాపర్టీ కోసం చూస్తున్నప్పుడు ఒక్క ప్రాజెక్టే ఎందుకు చూడాలి? వేరువేరు ప్రాంతాలు, వేరువేరు ప్రాజెక్ట్స్, వేరువేరు ధరలు, వేరువేరు చాయిసెస్. నియోపోలిస్, కోకాపేట్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, సికింద్రాబాద్, బెల్లాపూర్, చెవెళ్ళ, కొంపల్లి ఫ్యూచర్ సిటీ, ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ ఒకే చోట. గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో హయత్ రీజెన్సీ ఫ్రిస్కోలో జరగబోతోంది అక్టోబర్ 10 and 11. చూడండి, కంపేర్ చేసుకోండి, మీకు నచ్చిన దాన్ని మీరే సెలెక్ట్ చేసుకోండి.
5: శివదుర్గా జ్యోతిష్యాలయం నియర్ హనుమాన్ టెంపుల్ ఫ్రిస్కో కోయదర శ్రీనివాసరాజు గారు ఇప్పుడు మన తెలుగు వారి కోసం జ్యోతిష్యం చెప్పడానికి డల్లాస్ కు విచ్చేసి ఉన్నారు. వీరు మీ ముఖము, చెయ్యి చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, సంతాన సమస్యలు, మీకెటువంటి సమస్యలు ఉన్నా అంజనం వేసి దుర్బిణిలో చూసి 100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 4696053552. వెబ్సైట్ శ్రీనివాస రాజు కోయదరా.com.
6: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
7: You're listening to Radio Surabhi 107.9 FM and Sutri Sounds Like Home. Stay tuned because your favorite song and your favorite RJ Sunita from Mighty Tsunami is right here with you. మీ ఫేవరెట్ సాంగ్స్ అండ్ స్టోరీస్ వినాలనుకుంటే గబగబా ఆదేశం చేయకుండా డౌన్లోడ్ రేడియో సురభి యాప్ ఆర్ విజిట్ www.radiosurabhi.com and please call 972-636-1966 to request your favorite songs. ఈ రోజు నేను చెప్పినట్టు మంచి మంచి క్వశ్చన్స్ తో వచ్చాను కదండి నేను. సో ఇప్పుడు కాలర్ వచ్చేసి మంచి ఆన్సర్ ఇచ్చారు సుధా గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. గణేష ఇద్దరు భార్యల పేరు సిద్ధి, బుద్ధి, అండ్ పిల్లలు కూడా చెప్పారు ఆర్డర్ ఎక్స్ట్రాగా ఆన్సర్స్. శుభ లాభ, థ్యాంక్ యూ సో మచ్ సుధా గారు, ఇట్ వాస్ వండర్ఫుల్ టాకింగ్ టు యూ. సో ఇప్పుడు నెక్స్ట్ విల్ కమ్ బ్యాక్ విత్ న్యూ సాంగ్.

ఓకే కాలర్స్ రెడీగా ఉన్నారా? సో హెడ్ ఫోన్స్ పక్కన పెట్టుకోండి, ఫోన్ నంబర్స్ కూడా ఉంటే పక్కన పెట్టుకోండి. అండ్ ఇప్పుడు వచ్చే క్వశ్చన్ ఏంటంటే, కాశీలో ఉన్న గణపతి పేరు ఏంటి? కాశీలో ఉన్న గణపతి ఎవరు, ఆయన పేరేంటి? సో ఇంకొకసారి రిపీట్ చేస్తాను, కాశీలో ఉన్న గణపతి ఎవరు, ఆయన పేరేంటి? మీకు తెలిస్తే గబగబా కాల్ చేసేయండి. ఓకే, అండ్ మీకు ఇంకొకసారి 972-636-1966.

చాలా క్విక్ గా కాల్ చేస్తున్నారండి కాలర్స్, చాలా థ్యాంక్స్. అంత అటెంటివ్ గా ఉంటున్నారు, మంచి మంచి ఆన్సర్స్ కూడా ఇచ్చేస్తున్నారు గబగబా. సో ఒక కాలర్ మంచి ఆన్సర్ ఇచ్చారండి. మంచి ఆన్సర్ కాదు, దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ యాక్చువల్లీ. కాశీలో ఉన్న గణపతి పేరు ఏంటి, గణపతి ఎవరు అంటే దొండి. దట్స్ ట్రూ. సో దట్స్ కరెక్ట్ అండి, చాలా బాగా చెప్పారు. సో ఇలాగే గబగబా ఆన్సర్స్ చెప్పడానికి కాల్ చేసేయండి ఆలస్యం చేయకుండా. అండ్ దెన్ ఇంకొక క్వశ్చన్ తో ముందుకు వచ్చాను. ఇప్పుడు నాకు ఈ ఆన్సర్ ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ నో, బట్ వీ కెన్ ట్రై. గణేష శిరస్ ఉంది కదా, సో దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. గణేష శిరస్సుని దేన్ని రిప్రజెంట్ చేస్తారండి, అది మీకు తెలిస్తే ఆన్సర్ చేయండి. మీకు ఫోన్ నెంబర్ ఆల్రెడీ తెలుస్తుంది కదా, ఇంకా కాల్ చేసింది క్విక్గా.

అండ్ ది ఆన్సర్ కాలర్ మంచిగా ఇచ్చారు. సో శిరస్సు మమకారం, శిరస్సుకి రిప్రజెంట్ ఏం చేస్తుందంటే మమకారం అండి ఆన్సర్. గణేష శిరస్సు దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే మమకారం, యాక్చువల్లీ బుద్ధి అని కూడా అంటారు నాకు తెలిసి. సో బుద్ధి అండ్ మమకారం కూడా. సో రైట్ ఆన్సర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఇప్పుడు ఇంకొక ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుదామా, లేకపోతే ఒక చిన్న ఇది అడుగుదామా అని ఆలోచిస్తున్నాను, ఎందుకంటే కాంప్లికేటెడ్ అయితే కొంచెం లేట్ వస్తుంది కాలర్స్ నుంచి. ఒక సింపుల్ క్వశ్చన్ అడిగితే గబగబా చేసేస్తున్నారు. గణేష అక్క పేరు తెలుసా? ఎవరికైనా తెలిస్తే గబగబా కాల్ చేసింది. ఇప్పుడు మంచి సాంగ్ వేసుకుందాం.

ఎస్ అండి. ఆన్సర్ వచ్చేసి గణేష్ సిస్టర్ పేరు అశోక సుందరి. దట్స్ రైట్. వెరీ నైస్ అండి. ఇలాక సింపుల్ క్వశ్చన్స్ కి భలే భలే క్వశ్చన్స్ ఆన్సర్స్ క్విక్ గా చెప్పేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అలాగే ఇంకొక క్వశ్చన్ అడుగుదాం. సో రేడియోలో చాలా పాపులర్ సాంగ్ ఉండేది వినాయకుడిదే, మీ ఎవరికైనా తెలుసా? తెలిస్తే ఫోన్ చేసేయండి. అది ఐ థింక్ మన పాత కాలంలో. మీకు ఒక హింట్ కూడా ఒకవేళ కావాలంటే ఇస్తాను. అందులో హీరో వచ్చేసి NTR, మనకు అందరికీ తెలిసిందే. అయితే ఈ పాటకి మీరు గెస్ట్ చేసే ఉంటారు. ఇంకా వినేద్దాం మీకు ఒక పాట.

రైట్ రైట్ ఆన్సర్ ఇచ్చేసారంటే కాలర్, ఇప్పుడు నేను ఆ సాంగ్ వేస్తాను బట్ ఇంత అది వేసే ముందు ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను, ఎలా ఉందండి అది మన షో ఇప్పటిదాకా మ్యాటినీ షో, ఐ హోప్ యూ ఆల్ ఆర్ ఎంజాయింగ్ అవర్ క్వశ్చన్స్. అండ్ దెన్ ఇప్పుడు నేను క్వశ్చన్స్ అడగడానికి కాదండి, మీరు ఒకవేళ కొన్ని ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే మీరు కాల్ చేసి నాకు ఈ క్వశ్చన్ అడుగుతారా అంటే కూడా వీ కెన్ సెలబ్రేట్ లైక్ దాట్. సో మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే గబగబ కాల్ చేసేయండి, నేను క్వశ్చన్స్ అడుగుతాను, చూద్దాం ఎంతమంది ఆన్సర్ ఇస్తున్నారు. సో రైట్ బ్యాక్.

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: ప్రతి వినాయక చవితికి మన ఇంటికి వినాయకుణ్ణి ఎంతో భక్తితో తీసుకువస్తాం, పూజ చేస్తాం, ఎంతో ఇష్టంగా నైవేద్యం పెడతాం. ఇంత ప్రేమగా తీసుకొచ్చిన వినాయకుణ్ణి అంతే బాధ్యతగా నిమర్జనం చేద్దామా? డెసిగ్నేటెడ్ ఇమర్షన్ ఏరియాస్ లో మాత్రమే నిమర్జనం చేయండి. ఎంత వీలైతే అంత మీ బ్యాక్ యార్డ్ లో విసర్జనం చేయడానికి చూడండి. ప్లాస్టిక్, ఫ్లవర్స్, డెకరేషన్స్ ని వాటర్ లో వదిలేయకండి. డివోషన్ అంటే కేవలం పూజ కాదు, రెస్పాన్సిబిలిటీ కూడా. బీ కాన్షియస్, బీ రెస్పాన్సిబుల్, బికాస్ గాడ్ వుడ్ వాంట్ యూ టు కేర్ ఫర్ ద వరల్డ్ హీ గేవ్ us.
2: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
3: సూర్య ప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్, వివేక్ ఫ్లవర్స్.
2: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బిలవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
4: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
5: చందు, మరి వండనా?
4: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
5: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
4: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
6: హలో హలో హలో, good afternoon music lovers, you are listening to Radio Sarabhi 107.9 FM. Has did this sounds like home? Stay tuned because your favorite songs and your favorite RJ Sunita from Madhuri Tsunami is right here with you. మీ ఫేవరెట్ సాంగ్స్ అండ్ స్టోరీస్ ఇలాగే వినాలనుకుంటే కబ కబా ఆలస్యం చేయకుండా డౌన్లోడ్ రేడియో సురభి యాప్ ఆర్ విజిట్ www.radiosurabhi.com అండ్ ప్లీజ్ కాల్ 972-636-1966 టు రిక్వెస్ట్ యువర్ ఫేవరెట్ సాంగ్స్ అండ్ ఎంజాయ్. సో ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్, అంటే ఇందాక మీరు విన్నారు కదండి ఆ పాట, మన రేడియోలోనే వచ్చే పాటలు. సో నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది, అప్పటి రోజుల్లో డైరెక్షన్ గానీ, మేకప్ గానీ, ఆ కాస్ట్యూమ్ సెలెక్షన్ గానీ ఎలా చేసేవారు? ఇప్పుడు ఎంత ఈజీ, మనకంతా బోల్డ్ వచ్చేసింది, గూగుల్ చేస్తే రకరకాల పిక్చర్ చూపిస్తారు, పింట్రెస్ట్ వెళ్తాం, బోల్డ్ అని ఉంటాయి ఆప్షన్స్ కదా. కానీ అప్పట్లో ఎలా చేసేవారు? అది దాట్స్ కాల్ క్రియేటివిటీ అండి. ఇప్పుడు ఉన్న దానిలో క్రియేటివిటీ అంటారంటే, క్రియేటివిటీ అంటారంటే కూడా నేను నమ్మను, ఎందుకంటే దాన్ని క్రియేటివిటీ అందరూ బోల్డ్ అని చూసి, ఇటు చూసి, అటు చూసి అన్ని కలిపి చేస్తారు. అక్కడ అప్పుడైతే అంత ఎక్స్ప్లోర్ చేసే ఆప్షన్స్ కూడా ఉండేవి కాదు. అది గొప్ప అండి, చాలా గొప్పతనం ఉంది. సో రియల్లీ సెల్యూట్ ఆల్ దోస్ లెజెండరీస్. సో ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్స్, ఎలాగైతే ఇప్పుడు నేను క్వశ్చన్స్ అడుగుతున్నానో దాని గబగబ ఆన్సర్స్ ఇస్తారో, అలాగే మీరు కూడా క్వశ్చన్స్ అడగాలనుకుంటే నాకు కాల్ చేసి ఈ క్వశ్చన్ ఉందని మీరు అడుగుతారా అని అంటే నేను అడుగుతానండి. ఫీల్ ఫ్రీ టు కాల్ మీ. సో ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్ చాలా సింపుల్, ఐ హోప్ గబగబ క్వశ్చన్స్ కాల్ చేస్తారని చెప్పి. గణేష్ ది స్కిన్ కలర్ ఏంటి? మీకు తెలిసే ఉంటుంది ఆన్సర్ ఈ కాడికి. సో లెట్స్ హియర్ ది ఆన్సర్.

ఆన్సర్ తెలిసినా అండి, ఏంటా అన్నది? సో స్కిన్ కలర్ గణేషుడి వచ్చేసి తెలుపు. చాలా మందికి ఇది డౌట్ ఉంటుంది, పసుపు అనుకుంటారు, చాలా మంది రాంగ్ ఆన్సర్ ఇస్తారు, బట్ అది పసుపు కాదు, తెలుపు. మరి ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వినాయకుడికి ఒకవేళ కానీ 3 ఫేవరెట్ థింగ్స్ ఆఫర్ చేయాలి అంటే ఏం ఆఫర్ చేస్తారు? మళ్ళీ ఇంకొకసారి, వినాయకుడికి 3 ఫేవరెట్ థింగ్స్ ఆఫర్ చేయాలి అంటే ఏం చేస్తారు? ఇప్పుడు ఒక మంచి సాంగ్తో మళ్ళీ బ్యాక్ వద్దాం.

0: అసలు ఈ పాట వేస్తే డాన్స్ స్టార్స్ అసలు ఎక్కడ తగ్గట్లేదు డాన్స్ లకి. ఈ గణేష్ చవితికి కరెక్ట్ టైంకి వచ్చిందో ఏదో కానీ ఈ పాట నేను విని విని ఎక్కడున్నా ఎక్కడ ఎక్కడ విన్నా ఇదే పాట. ఇన్స్టాకి వెళ్ళు, యూట్యూబ్కి వెళ్ళు, బయట గణేష చతుర్థి అది దేనికి వెళ్ళినా ఎక్కడికెళ్ళినా కూడా ఇదే పాట పెడతారు, అందరూ ఇదే డాన్సులు చేస్తున్నారు. అసలు సూపర్ హిట్ అయిందండి, చాలా బాగుంది బీట్ అంతా కూడా. ఐ క్యాంట్ వెయిట్ ఫర్ దిస్ మూవీ పారడైజ్ చూద్దాం. నాని అయితే నాకు చాలా ఇష్టం, న్యాచురల్ స్టార్ నాని. సో మీ అందరు కూడా 100% మీకు నచ్చుతుంది. అయితే ఆన్సర్ వచ్చేసి నాకు చాలా మందినే కాల్ చేశారు కానీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అందరికీ తెలిసిన ఆన్సర్ ఏది, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ కుడుములు ఉండ్రాళ్ళు మదర్. సో ఇక ఇది మనకి చిన్నప్పుడు అందరికి ఏది ఇష్టమో నాకు తెలియదు కానీ నాకు ఆ కుడుములు అంటే చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. దాంట్లో కొబ్బరి కూడా వేస్తారు చూసారా, అదైతే ఇంకా మంచి, ఇంకా చాలా బాగా అనిపిస్తుంది కుడుములు అంటే. నేను ఎప్పుడైనా ఎవరు చేసుకుంటే వాళ్ళు ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ యూజువలీ మనం చేసిన వంట మనకు నచ్చదు కానీ ఈ కుడుములు కానీ ఉండ్రాలు కానీ మనం చేస్తే అది ప్రసాదం అనో ఏంటో తెలియదు కానీ ఎంత మంచి టేస్ట్, అసలు ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ మంచి వాసన కూడా వస్తుంది. ఐ జస్ట్ లవ్ ఇట్ అండి. అదే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆన్సర్. కరెక్ట్, కుడుములు ఉండ్రాలు మొదలు. సో ఇప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుదామా అని అనుకుంటున్నాను. సో గణేశుడు చిన్న పిల్లవాడా పెద్దవాడా? గణేశుడు చిన్న పిల్లవాడా పెద్దవాడా? సో మరి ఇంకొకసారి రిపీట్ చేస్తాను. గణేష చిన్న పిల్లవాడా పెద్దవాడా? ఓకే, సో నేను మీ కాల్ కోసం ఎదురు చూస్తాను. లెట్స్ హియర్ టు ఎండ్ ద సాంగ్.
1: నాని రాజుకు మొత్తం పడిపోతుంది.

0: మీ నానికో రాజుకు మొత్తం పడైపో.
1: ఎస్ అండి, రైట్ ఆన్సర్. సో ఆయన ఎప్పుడు చిన్నపిల్లవాడే, సదా బాలరూపి అంటారు కదా. సో యా, కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్. లైక్ ఐ సెడ్, మీకు ఒకవేళ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయి, మీరు క్వశ్చన్ చేయాలనుకుంటే ఆడియన్స్ కి, మీరు కూడా ఫీల్ ఫ్రీ టు కాల్ మీ అండ్ ఆస్క్ ఎ క్వశ్చన్. నేను చూద్దాం, నేను అడిగితే ఆన్సర్ ఎంతమంది ఇస్తున్నారు. సో ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ కొంచెం ట్రికీ, చూద్దాం ఎంతమంది చెప్తారా ఆన్సర్. గణేష్ దంతం ఎందుకు విరిగి ఉంటుంది? గణేష్ది ఒక దంతం ఎందుకు విరిగి ఉంటుంది? ఆన్సర్ తెలిస్తే చెప్పండి. ఇంకొకటి ఏంటంటే, మీ అందరూ ఈ

0: ಕಂಟೆ ಹುರುಕೊಂಡು ಬೆಡ್ಡೆ ಕಟ್ಟಿ ಮುಟ್ಟೆ ಕೊಟ್ಟಿ ಚಿರತಾನು.
1: అది సంగతే. సో ఆన్సర్ చాలా బాగా చెప్పారండి, బాగా వింటున్నట్టున్నారు. మంచిగా క్వశ్చన్ కూడా ఆన్సర్ వేసుకారా. మూసిక అసురుడు అని ఉంటారండి ఒకరు. సో ఆయన్ని వధించడానికి ఒక దంతంని బిరిచి ఆయుధంలా ఉపయోగిస్తారనమాట. సో ఆన్సర్ ఇస్ రైట్, చాలా బాగా చెప్పారు.

నేను సినిమాలు కూడా బాగా చూస్తాను అనుకుంటా. నేను యాక్చువల్ చెప్పాలంటే నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, చిన్నప్పుడు నేను ఎవ్రీ మా ఇంట్లో ఎవ్రీ గణేష్ పూజకి ఒక మూవీ చూసేవాళ్ళం అండి. ఆ మూవీ పేరు మీ ఎవరికైనా తెలుసా? తెలిస్తే చెప్పండి, ఫోన్ చేసి చెప్పండి. ఎందుకంటే మన అందరికీ తెలిసిందే ఆ మూవీ పేరు. బట్ బిఫోర్ దట్ ఒక చిన్న క్వశ్చన్ ఇంకోటి అడుగుతాను. ఇలాగే మంచిగా ఆన్సర్ చెప్తూ ఉండండి, నేను ఇలాగే మంచి మంచి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను. హోప్ యూ ఆల్ ఆర్ ఎంజాయింగ్. సో గణేషుడు వాహన ఏమిటి అన్నది, పేరు ఏంటో తెలిస్తే చెప్పండి. ఓకేనా? ఇది క్వశ్చన్, గణేష్ వాహన పేరు ఏంటి? ఓకే, ఇప్పుడు ఒక మంచి పాటతో విల్ బి రైట్ బ్యాక్. బట్ నేను అడిగిన క్వశ్చన్ అది కూడా చెప్పండి మీ అందరికీ. ఒక మంచి సాంగ్తో బ్యాక్ బ్యాక్ బి రైట్.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
4: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే?
5: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
6: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda?

0: calibration knowledge though, make a best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
2: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హని చిల్లి గార్లిక్ లోటస్, హంకీ పన్నీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరోటా.
4: ఏంది బ్రో, గన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనందవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine-in, takeaway or full service catering.
6: Hello. Good afternoon, music lovers. You are listening to Radio Surabhi 107.9 FM SJ3. Sounds like home. Stay tuned because your favorite songs and your favorite RJ Sunita from Madly Tsunami is right here with you. మీ ఫేవరెట్ సాంగ్స్ అండ్ స్టోరీస్ వినాలనుకుంటే గబగబా ఆలస్యం చేయకుండా డౌన్లోడ్ రేడియో సురభి యాప్ ఆర్ విజిట్ www.radiosurabhi.com అండ్ ప్లీజ్ కాల్ 972-636-1966 టు రిక్వెస్ట్ యువర్ ఫేవరెట్ సాంగ్స్ అండ్ ఎంజాయ్. సో మీరు ఇప్పుడు వింటున్నది జస్ట్ ఒక రేడియో షో కాదండి, మీ మెమరీస్ కి సౌండ్ ట్రాక్ కూడా. ఇప్పుడు కాలర్ కాల్ చేశారండి, సందీప్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆన్సరింగ్ ద కాల్. సో ఏంటంటే, ఆన్సర్ చాలా బాగా చెప్పారు అందరూ చెప్తుందే, కానీ అదే కాకుండా రెండు ఆన్సర్స్ ఇచ్చేసారు. ఏదైతే నేను రెండు క్వశ్చన్స్ అడిగానో రెండుకి ఆన్సర్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ గారు. ఫస్ట్, గణేష్ రెడ్డి వాహన పేరేంటి అనంటే మూషిక వాహన ఎలుక, వెరీ నైస్. అండ్ సెకండ్ కూడా అడిగానండి, మనం చిన్నప్పుడు మూవీ చూసేవాళ్ళం, ప్రతి గణేష్ పూజకి ఒక మూవీ చూసేవాళ్ళం కదా, దానికి ఆన్సర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ గారు. వినాయక విజయం అని చెప్పి ఒక మూవీ ఉండేదండి, ఎవ్రీ ఇయర్ గణేష్ పూజ నాడు ఆ మూవీ చూడాల్సిందే మేము చిన్నప్పుడు. సో అందులోంచి ఒక సాంగ్ వినిపిస్తాను, వినండి. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ గారు.

విన్నారు కదండి, ఎదిగినే ఉంటారు చిన్నప్పుడు మన మూవీ చూసాము కదా. సో ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అండి, గణేష్ ని కుమార్ గురువు అని ఎందుకు అంటారు? ఇంకొకసారి, గణేషుడిని కుమార్ గురువు అని ఎందుకు అంటారు? ఇది చెప్పే ముందర ఇప్పుడు నేను ఇంతకు ముందు కూడా చెప్పాను కదా, జస్ట్ నేను క్వశ్చన్స్ అడగం కాదు, మీకు ఒకవేళ కానీ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయి అడగాలి అనుకుంటున్నారు అంటే గణేష్ గురించి కానీ లేకపోతే సెలబ్రేషన్ గురించి కానీ మీరు అడగొచ్చండి. కాల్ చేసి ఆడియన్స్ నేను అడుగుతాను ఆ క్వశ్చన్స్, చూద్దాం వాళ్ళు ఆన్సర్ చేస్తారు లేదా. ఓకేనా? సో ఫోన్స్ రెడీ చేసుకోండి, తప్పకుండా కాల్ చేయండి. ఐ విల్ బి రైట్ బ్యాక్ ఇప్పుడు మంచి పాటతో.

సో ఇప్పుడు అంటే మన ఆన్సర్ గణేష్ కి గణేషుణ్ణి కుమార్ గురువు అని ఎందుకు అంటారు అంటే మనకి ఆన్సర్ కరెక్ట్ అండి, మంచి ఆన్సర్ ఇచ్చారు ఇప్పుడు. సో భూ ప్రదక్షిణ పోటీలో గణేషుడు బుద్ధితో గెలుస్తారు, అంటే ఆయన ఎంత విజ్డమ్, ఆయన చాలా తెలివైన వారంట, కుమార స్వామి కూడా ఆయన టీచర్. సో ఆయన బుద్ధితో గెలుస్తారు, అందుకని ఆయన్ని కుమార గురువు అని అనేవారు. ఇప్పుడు జస్ట్ ఒక జనరల్ క్వశ్చన్ అండి, మీ ఇంట్లో యూజువల్లీ సెలబ్రేషన్స్ అంటే ఏంటి, అంటే పెద్ద ఐడల్ పెడతారా, చిన్న ఐడల్ పెడతారా, మీరు చేస్తారా ఏమైనా, అంటే మీ సెలబ్రేషన్స్ అంటే మీకు స్వీట్స్ అదంతా ఫుడ్ ఎక్కువ ప్రిపేర్ చేస్తారా, లేకపోతే సెలబ్రేషన్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుందా, ఎలా ఉంటుంది? మీరు ఎవరైనా షేర్ చేయాలనుకుంటే తప్పకుండా కాల్ చేయండి.

సో రైట్ అండి, ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క విధానం ఉంటుంది కదా వాళ్ళ సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటారన్నది. సో ఇప్పుడు ఒక కాలర్ చెప్పారు, మంచి స్టోరీ ఒకటి చెప్పారండి. ఏంటంటే వాళ్ళకి ఇంట్లో యూజువల్లీ పాలు వెళ్ళి పెట్టేవారంట. సో ఇంతకు ముందు అడిగాను క్వశ్చన్ కదా మీకు, పాలు వెళ్ళి ఎందుకు పెడతారు, దేన్ని రిప్రజెంట్ చేస్తారని. అంటే ఆహ్వానించండి దేవి దేవతలకి, దేవుడికి ఒక్కొక్క పండు ఒక్కొక్క దేవి దేవతలకి రిప్రజెంట్ చేస్తారు. సో అలా పెడతారనమాట ఆహ్వానించడం కోసం అని పాలు వెళ్ళి పెడతారు. కానీ అప్పుడు చిన్నప్పటిలో మనకి ఇవన్నీ పాలు వెళ్ళి గురించి మాటలు వాటికంటే కూడా మనం ఎక్కువ ఫోకస్ పెట్టేది ఏంటి అని అంటే డెకరేషన్ కంటే, డెకరేషన్ అంటే కొంత వరకు కరెక్టే కానీ డెకరేషన్ కంటే కూడా ప్రసాదం. అసలు ప్రసాదం ఆ కుటుంబులు అవన్నీ చేసినప్పుడు ఎంత మంది ఎప్పుడు అయిపోతుందా పూజ, ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుండేది అదొకటి. అండ్ దెన్ వీధిలో పెట్టేవారు కదండి, ప్రతి వీధికి ఒక వినాయకుడు పెట్టేవారు కదా, అప్పుడు ఒక పౌడర్ లా పంచదార వేసి ఇచ్చేవారు. ఎంత బాగుండేది అది. ఇప్పుడు కూడా నేను ఇంట్లో ఒకరిని ట్రై చేస్తే నాకు అలా రాదండి. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈసారి వెళ్ళి ఇప్పుడు కూడా అలా జరుపుతున్నానని అనుకుంటున్నాను నేను వీధి వీధిలో పెట్టి. సో ఆ ప్రసాదం ఏంటో అని తెలుసుకో. ప్రతిసారి నేను స్కూల్ నుంచి వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు కూడా ఈ పౌడర్ నేను ఒక పేపర్ లో పెట్టుకుని తినుకుంటూ ఇంటికి వచ్చేదాన్ని. ఎంత బాగుంటుందో అసలు స్మెల్ అదంటాను. సో అదే నా చైల్డ్హుడ్ మెమరీ. సో మీకేమైనా ఉన్నాయంటే చెప్పండి తప్పకుండా. సో ఇప్పుడు విల్ బి రైట్ బ్యాక్ విత్ నైస్ సాంగ్.

ఇప్పుడే కాలర్తో మాట్లాడుతూ ఉన్నాం, అందుకే ఒక సెకండ్ డేట్ అయింది. కానీ అసలు అరుణ గారు చాలా మంచి మంచి స్టోరీస్ చెప్పారండి నాకు, వాళ్ళ మెమరీస్, ఆవిడ మెమరీస్. యాక్చువల్లీ చెప్పారంటే చిన్నప్పుడు ఆవిడకి 3 ఇయర్స్ నుంచి అంటే ఇప్పటిదాకా 3 ఇయర్స్ నుంచి ఇప్పటిదాకా ఎప్పుడప్పుడు పూజలు అంటూ విఘ్నం లేకుండా చక్కగా జరుపుకున్నారంటండి. అంత బాగా అనిపించింది ఆవిడ స్టోరీ వింటుంటే. సో చిన్నప్పుడు ఇంకేం చేస్తామనే పూజ నీకు రాదు అన్నట్టు అమ్మగారు చెప్తే అప్పుడేమో లేదు అని చెప్పి సంస్కృత్ టీచర్ ఒక ఆవిడ ఉంటే ఆవిడ చెప్పేవారంట ఎలా చేయాలి, చూడచారు పూజ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఆ పూజ దాని తర్వాత మంత్ర విధానం ఇవంతా స్టోరీ చెప్పడం కథా విధానం ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఆవిడ చాలా శాశ్వతంగా చేసుకున్నారంటండి. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇప్పుడు విఘ్నం లేకుండా మనం ఎప్పుడైనా అనుకుంటాం మనం పూజ చేయాలి అని, కానీ గట్టిగా మనసులో అనుకున్నామంటే ఆ దేవుడే మనకి స్ట్రెంగ్త్ ఇస్తారండి. సో ఖచ్చితంగా మన మనసు కోరిక తీరుస్తారు. సో చాలా బాగా అనిపించింది ఆవిడ చెప్తుంటే స్టోరీ కూడా. అంటే 3 ఏళ్ళలో ఇంత చిన్న చిన్నగా ఉంటే అయితే వాళ్ళ అన్న కూడా అన్నాడంట ఎందుకు లే 2 ఏళ్ళే పెద్ద అంట. సో ఏంట్లే ఏం చేయగలుస్తాంలే మనం అని, కానీ ఆయన కూర్చొని ఈవిడతో పాటు ఈవిడ అప్పట్లో ఏంటంటే మనకి ఇలాగా ఈజీగా ఫోన్లోనే యాప్ల్లోని ఏమి స్టోరీస్ చెప్పడం కాదు కదా, అప్పట్లో మనకి న్యూస్ పేపర్ ఉండేది. సో ఆవిడ న్యూస్ పేపర్కి వెళ్ళి ఆవిడ కట్ చేసుకుని ఆ పాట చక్కగా కూర్చొని ఆవిడ చదువుకొని మొత్తం అంతా శాశ్వతంగా పూజ జరుపుకునేవారట. పూజా విధానం చాలా బాగా అనిపించిందండి ఆవిడ చెప్తూ ఉంటేనే. ఆవిడే స్వయంగా చెప్తే కూడా చాలా బాగుండేది, అందుకనే ఒక సెకండ్ లేట్ అయింది ఇక్కడ. బట్ వెరీ నైస్ టు హియర్ అరుణా గారు, చాలా బాగా చెప్పారు మీరు. ఇంకోటి ఏంటంటే అప్పట్లో మనకి టీచర్స్ కూడా చాలా బాగా సపోర్ట్ చేసేవారు ఏమైనా ఇలాంటి చేయాలి అని అంటే. బట్ ఇప్పుడు మనకి ఏంటంటే మన పిల్లలకి మనమే, బట్ దట్స్ ఓకే. అట్లీస్ట్ మన జనరేషన్ లో అయినా మనకు అవి ఉండేవి, టీచర్స్ మనం కూర్చోబెట్టి మనకి సాంస్కృతిక ఏమైనా వర్డ్స్ ఉంటే మనకి నేర్పించడం చెప్పడం అన్నది. దట్స్ రియల్లీ నైస్ టు హియర్ యువర్ స్టోరీ అండి. మీ సెలబ్రేషన్స్ ఇలాగే కలకాలం జరగాలని, మీరు ఇలా ఘనంగా చెప్పుకోవాలి ప్రతి సంవత్సరం అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. అదే కాకుండా నాకు ఇంకొక ఆన్సర్ కూడా ఇచ్చారు ఆవిడ, ఏంటంటే అది మన ప్రసాదం అన్నాను కదా వీధి వీధిలో ఇస్తారని, పుట్నాలపప్పు, కొబ్బరి, షుగర్ అండ్ తర్వాత ఇలాచి అన్ని కలిపి గ్రైండ్ చేస్తే మిక్స్ చేస్తే అలా వస్తుందంట. ఐ థింక్ నేను మిస్ అయిన అందులో కొబ్బరి, ఐ థింక్ ఇలాచి కూడా. సో నేను చూస్తాను, ఈసారి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అరుణా గారు ఫర్ ద రెసిపీ, ఐ ట్రై ఫర్ షూర్. నా ఫేవరెట్ అది, నాకు ఇంకేం లేదు, మన దేశం వాసన వస్తుందని చెప్పి నాకు ఇష్టం అది అంతే, ఇంకేం లేదు. సో ఇంకొక మంచి స్టోరీతో ముందుకు వస్తాను, ఇప్పుడు ఒక పాట వినేద.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్

0: nandajitri.com or call Nanda Jitri at 919-491-4514. Bro, ये मैसेज परमंदिक फॉरवर्ड जैसे गुड लक फॉर जॉब अटा
1: पड़ा ऑफर लेटर
0: అవుతుంది బ్రో యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ మీ ఇంట్లో ఇబ్బందులైనా ఉద్యోగంలో సమస్యలైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ దేశ కాలమాన పరిస్థితులు ప్రకృతి దాన్ని పండించే విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి బట్ వి మూవ్డ్ ఆన్ స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్ ఇట్ ఈస్ ద ఫ్యూచర్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్ Malimari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: Buying a home in India is now easier and hassle-free. Gruh Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Hearth Regency Frisco, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.
0: Radhika, next week my office event ki please take care of the catering, okay?
3: Sure.
0: How many people are we expecting? 5K anukuntunna. But koncham mood baagunte inka ekku avachu.
3: Idi office party aa leka jatra?
0: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K. They have a full blown kitchen on wheels for on-site and industrial catering. So ye tension padakunda just trust Swadeshi.
4: Hello, music lovers. Good afternoon, Andy. You are listening to Radio Surabhi 107.9 FM. HD3 sounds like home. Stay tuned because your favorite songs and your favorite RJ Sunita from Nati Tsunami is right here with you. మీ ఫేవరెట్ సాంగ్స్ అండ్ స్టోరీస్ వినాలనుకుంటే మాత్రం గబగబా ఆలస్యం చేయకుండా డౌన్లోడ్ రేడియో సురభి యాప్ ఆర్ విజిట్ www.radiosurabhi.com అండ్ ప్లీజ్ కాల్ 9726361966 అగైన్ 9726361966 టు రిక్వెస్ట్ యువర్ ఫేవరెట్ సాంగ్స్ అండ్ ఎంజాయ్. మీరు ఇప్పుడు వింటున్నది జస్ట్ ఒక రేడియో షో కాదండి, మీ మెమరీస్ కి సౌండ్ ట్రాక్ కూడా. ఇప్పుడే విన్నారు కదా మంచి స్టోరీ అరుణా గారు చెప్పారు, చాలా బాగా అనిపించింది. బై ద వే 3 ఇయర్స్ అప్పుడు కాదు, 3rd grade లో ఉన్నప్పుడు, అదొక కరెక్షన్ ఇక్కడ. సో ఇంకొకటి ఏంటంటే, ఐ హోప్ యూ గైజ్ ఆర్ ఎంజాయింగ్ అండి. మీరు ఇలా నాటి సునామీ సాంగ్స్ గానీ లేకపోతే స్టోరీస్ గానీ మీరు లిసినర్స్ మీరు బాగా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక మంచి క్వశ్చన్స్ వస్తానండి. ఇది చాలా సులువైంది, బట్ నేను ఆప్షన్స్ ఇస్తాను. ఓకే, మనం వినాయకుడిని పూజించినప్పుడు ముఖ్యంగా దేనికోసం ప్రార్థిస్తాం? మనం వినాయకుడిని పూజించినప్పుడు ముఖ్యంగా దేనికి ప్రార్థిస్తాం? విఘ్నాలు తొలగించి విజయం కోసమా, కేవలం ధనం కోసం, కేవలం ప్రయాణం కోసం, వర్షాలు మాత్రమే పడాలని? సో మీరు దీనికి ఆన్సర్ ఏది ఇద్దాం అనుకుంటున్నారు? ఏ, బి, సి, డి? సో నేను ఇంకొకసారి క్వశ్చన్ అడుగుతాను, మనం వినాయకుడిని పూజించినప్పుడు ముఖ్యంగా దేనికోసం ప్రార్థిస్తాం? విఘ్నాలు తొలగించి విజయం కోసం, కేవలం ధనం కోసం, కేవలం ప్రయాణం కోసం, వర్షాలు మాత్రమే పడాలని? సో దానికి ఆన్సర్, రైట్ ఆన్సర్ ఇవ్వండి, నేను వెయిట్ చేస్తాను మీ కాల్ కోసం. అంతలోపున ఒక సాంగ్ ఇద్దాం.

మించిన పనివాడు విజిగితలుంతదుగేనాడు తల ఎత్తుకు తిరిగే మొనగాడు. ఒకటి ఒక్కడు మొనగాడు భూమే మించిన పనివాడు విజిగితలుంతదుగేనాడు తల ఎత్తుకు తిరిగే మొనగాడు భూమిని

సో ఆన్సర్ కరెక్ట్ అండి, విఘ్నాలు తొలగించి విజయం కోసం. సో నేను అడిగిన క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ ఇచ్చారు. మనం వినాయకుడిని పూజించినప్పుడు ముఖ్యంగా దేనికోసం ప్రార్థిస్తామంటే, అఫ్ కోర్స్ వినాయకుడు అంటే విఘ్నాలు తొలగించడం కోసమే. అండ్ ఈ విఘ్నాలు తొలగించి విజయం కోసం, ప్లస్ ఏంటంటే మనకి అంటారు కదా స్టోరీ తర్వాత కూడా అక్షింతలు వేసుకోవాలని చెప్పి, మనకి ఏమైనా నిందలు ఉన్నా కూడా అక్షింతలు వేసుకుంటే, స్టోరీ విన్న తర్వాత అక్షింతలు మన మీద వేసుకుంటే ఒక చంద్రుడు చూసినా కూడా మనకి నిందలు రావు అని కూడా అంటారు. అది కూడా మెయిన్. సో ఇదండి ఆన్సర్. ఆ తర్వాత ఇప్పుడు ఒక మంచి క్వశ్చన్ అడుగుతాను, మీ అందరికీ తెలిసే ఉంటుంది, బట్ లెట్స్ ట్రై దిస్. వినాయకుడిని ఎన్ని చేతులు ఉన్నా రూపాలు కూడా ప్రసిద్ధము. వినాయకుడికి ఎన్ని చేతులు ఉన్నా రూపాలు కూడా ప్రసిద్ధమే. అంటే రెండు, ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 6, డి పైన అన్ని డిఫరెంట్ ఫార్మ్స్ లో కనిపిస్తాయి. అంటే మీకు వినాయకుడికి ఎన్ని చేతులు ఉన్నా మీకు ఎలా కనిపిస్తుంది అంటే, 2 ఫార్మ్స్ లో కనిపిస్తుందా, 4 ఫార్మ్స్ లో కనిపిస్తుందా, 6 ఫార్మ్స్ లో కనిపిస్తుందా, పైన అన్ని ఫార్మ్స్ లో కనిపిస్తాయా అన్నది క్వశ్చన్ అండి. సో ఇంకొకసారి రిపీట్ చేయనా మీకు కన్ఫ్యూజన్ లేకుండా, వినాయకుడిని ఎన్ని చేతులున్నా రూపాలు కూడా కనిపిస్తాయి, రూపాలు కూడా ప్రసిద్ధమే. ఒకసారి ఆన్సర్ చూద్దాం ఎలా చెప్తున్నారో జనాలు. ఐ విల్ వెయిట్ ఫర్ యూ ఆన్సర్స్ అండి. ఐ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్. ఇప్పుడు ఒక మంచి పాట వినేద్దాం.

ఎతనైనా ఉసులెన్నో రెచ్చగొట్టు చీకటి, నిన్ను నన్ను రమ్మంది కన్నుగొట్టి చీకటి, ముదుగా ఇద్దరికే ఒదికైన చీకటే.

అంతా స్పీడ్ గా చెప్పేసానండి, క్విక్ క్విక్ గా ఆన్సర్స్. అసలు మీరంతా వినాయక విజయం చూసే ఉంటారు ఖచ్చితంగా అనిపిస్తుంది నాకు. ఆన్సర్స్ ఇంత తొందరగా ఇచ్చేస్తే పైన అన్ని డిఫరెంట్ ఫార్మ్స్ లో కనిపిస్తాయి. దట్స్ సో దట్స్ కరెక్ట్ అండి, వెరీ గుడ్. మంచిగా ఆన్సర్ ఇచ్చారు. ఇప్పుడు ఒక షార్ట్ క్వశ్చన్ అడుగుతాను. ఏంటనంటే అంటే ఒక్క నిమిషం, ఒక క్వశ్చన్ అడుగుతాను ఇక్కడ. గణపతి అనే పేరులో గణ అంటే ఏంటి? గణపతి అనే పేరులో గణ అంటే ఏంటి? ఆప్షన్ ఏ గణాలు ఆర్ గ్రూప్స్, బి పువ్వులు, సి నదులు, డి పార్వతులు. గణపతి అనే పేరులో గణ అంటే ఏంటి? గణాలు, గ్రూప్స్, పువ్వులు, నదులు, పర్వతులు. సో మీ అందరికీ ఆన్సర్ తెలిసిపోయి ఉంటుంది ఈ పాటకి. నేను వెయిట్ చేస్తాను మీ ఆన్సర్ కోసం. సో ఒక పాట వినేద్దాం.

నైటాన్సనండి. గణాలు అంటారు. గణపతి అనే పేర్లు గణ అంటే ఏంటంటే గణాలు అంటే గ్రూప్స్. కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారండి. చాలా థ్యాంక్స్ ఆన్సర్ ఇచ్చేందుకు. చాలా స్పీడ్ గా చేసేస్తారు కాల్. సో ఎవరిది చాలా అర్థం అవ్వట్లేదు. సో ఇప్పుడు ఇంకా లాస్ట్ క్వశ్చన్ అండి. ఇది లాస్ట్ క్విజ్. ఇప్పుడు వినాయకుడికి ఇంకొక పేరు ఉందండి. ఆ పేరుతో మనం కలుస్తాం. ఆ పేరు ఏమిటి అనేది చెప్పాలి మీరు. సో ఆ పేరంటే విఘ్నేశ్వర, సూర్య, వరుణ, అగ్ని. వినాయకుడిని ఏ దేవుడిగా కూడా పిలుస్తారు? విఘ్నేశ్వర, సూర్య, వరుణ, అగ్ని. ఈ నాలుగిట్లో ఏ పేరు అయి ఉంటుందో ఆన్సర్ ఇవ్వండి.

0: నీకు కట్టనా.
1: కరెక్ట్ అండి, ఆన్సర్ వచ్చేసి విఘ్నేశ్వర. దట్స్ రైట్. సో ఇప్పుడు ఇలా మన కాలర్స్ తో మంచిగా క్యూట్ క్యూట్ మెమరీస్ గణేశ సెలబ్రేషన్ గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత బోల్డ్ అండ్ క్విజ్ తో నేను ఈ రోజు

షోకి బ్యూటిఫుల్ గా ఎండ్ చేస్తున్నానండి. మీ అందరు కాలర్స్ కి చాలా చాలా థ్యాంక్స్. ఈ రోజు అన్ని క్విజ్కి మంచి మంచి ఆన్సర్స్ ఇచ్చారు, మీ మెమరీస్ క్రియేట్ చేసుకున్నారు. ఇలాగే ముందు ముందుకి ఎవ్రీ ట్యూస్డే మన మ్యాథ్స్ సునామీలో ప్రతిసారి ఒక మంచి షోతో మంచి థీమ్ తో వస్తాను. తప్పకుండా మీరు జాయిన్ అవ్వాలండి. అండ్ విఘ్నాలు అన్ని దూరమై మీ ఇంట్లో సంతోషం శుభం విజయం నిండాలని వినాయకుడిని మనసారా కోరుకుంటున్నాను. గణపతి బప్ప మోరియా. మళ్ళీ నెక్స్ట్ షోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, కీప్ సెలబ్రేటింగ్. ఐఎమ్ యువర్ ఆర్జే సునీత ఫ్రమ్ అట్లాంటా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా పాటతో ఐఎమ్ ఎండింగ్ దిస్ షో. బాయ్.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
2: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam, your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
3: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
4: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
5: గిల్టీ యువర్ ఆనర్.
6: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
5: ఎస్,
6: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
5: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
7: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
4: What is this address again?
7: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaters.com.
8: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు ఇండియా టుడేలో మా షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈజ్ ఆ కాన్సెప్ట్. నోరూరించే వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్. ఇండియా టుడే, వేర్ ఎవ్రీ బైట్ బ్రింగ్స్ యూ క్లోజర్ టు హ్యాపీనెస్. కమ్ టేస్ట్ ద ఫ్రెష్నెస్, ద ట్రెడిషన్ అండ్ ద జాయ్ ఆఫ్ రియల్ ఇండియన్ ఫుడ్. ఇండియా టుడే, 151 నార్త్ నాలిన్ డ్రైవ్, సౌత్ లేక్ టెక్సస్, 817-819-8888. IndiaTodayUSA.com.
9: శివదుర్గా జ్యోతిష్యాలయం, నియర్ హనుమాన్ టెంపుల్, ఫ్రిస్కో. కోయదర శ్రీనివాసరాజు గారు ఇప్పుడు మన తెలుగు వారి కోసం జ్యోతిష్యం చెప్పడానికి డల్లాస్ కు విచ్చేసి ఉన్నారు. వీరు మీ ముఖము, చెయ్యి చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, సంతాన సమస్యలు, మీకెటువంటి సమస్యలు ఉన్నా అంజనం వేసి దుర్బిణిలో చూసి 100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్, 4696053552. వెబ్సైట్ శ్రీనివాసరాజు కోయదర.com.
10: హైదరాబాద్ లో ప్రాపర్టీ కోసం చూస్తున్నప్పుడు ఒక్క ప్రాజెక్టే ఎందుకు చూడాలి? వేర్వేరు ప్రాంతాలు, వేర్వేరు ప్రాజెక్ట్స్, వేర్వేరు ధరలు, వేర్వేరు చాయిసెస్. నియోపోలిస్, కోకాపేట్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, సికింద్రాబాద్, బెల్లాపూర్, చెవెళ్ళ, కొంపల్లి ఫ్యూచర్ సిటీ, ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ ఒకే చోట. గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో హయత్ రీజెన్సీ ఫ్రిస్కోలో జరగబోతోంది అక్టోబర్ 10th and 11th. చూడండి, కంపేర్ చేసుకోండి, మీకు నచ్చిన దాన్ని మీరే సెలెక్ట్ చేసుకోండి.
11: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

టైంకి హాలిడే అనేది ఉండదు, కళలకి ఎంజాయ్మెంట్ డేంట్ అనేది ఉండదు, అండ్ లైఫ్ కి పాజ్ బటన్ అంతకన్నా ఉండదు. అందుకనే జీవించండి, బ్రతకండి, ఎంజాయ్ చేయండి. లైఫ్ లో ఉండే ప్రతి మూమెంట్ లో అందులో ఉండే చిన్న చిన్న సంతోషాలని గమనించండి, ఎక్నాలెడ్జ్ చేయండి అండ్ ఎంజాయ్ చేయండి. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్, హ్యాపీ ట్యూస్డే టు ఆల్ లవ్లీ లిసనర్స్. మీరు వింటున్నారు సురభి డి టు డాఫ్టమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. ఎవ్రీ ట్యూస్డే అండ్ వెనస్డే వస్తాను నేను ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 ఎఫ్ఎం HD3 రేడియో సురభి. Sounds like home. And ivala September 22nd a special day undi anante ivala elephant appreciation day ata ante just bringing awareness about elephants andulo manam entante ippude vinayaka chavithi kuda celebrate chestunnamu mari danikante inka adbhutanga em untundi adi kaakunda we also have a American Business Women's Day. And just to honor and accomplish all the business women across the country. ఇది కాకుండా ఎవరెవరి పుట్టినరోజు వాళ్ళ సెలబ్రేట్ చేస్తున్నాం అది కూడా చెప్పేస్తాను. మరి దానికంటే ముందర లెట్ మీ సే థ్యాంక్ యూ టు ఆల్ అవర్ స్పాన్సర్స్. ఫస్ట్లీ ఐ వాంట్ సే థ్యాంక్ యూ టు ఇండియా టుడే. ఆల్సో వీ హ్యావ్ హాలోవిన్ కమింగ్, సో వీఆర్ అగైన్ కమింగ్ బ్యాక్ విత్ సురభి స్పూక్ అండ్ స్పార్కిల్. దెన్ డాలస్ స్మైల్స్ Dental and Orthodontics. Thank you to DealsBanana.com. Thank you to TPAD, Batukama Celebrations. Thank you to Griha Pravesh, India Property Expo, and India Finance Academy, Dallas, Carnatic Evening that's happening. Adi eppudu untundi dani vivaralu meeku cheptanu. Then also thank you to the 14th Annual Silk Threads Charity Gala. And inkote enante Music and Dance for Vision 2026. వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ, అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన రేడియో సుర్భి కూడా థ్యాంక్స్ చెప్పాలి కదా. బై ద వే, మీరు ఎవరైనా ఇంకా మా రేడియో సుర్భి యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే మీ స్మార్ట్ డివైస్ లో అంటే iOS లో, Android లో స్మార్ట్ గా డౌన్లోడ్ చేసేసుకోండి. ఆల్సో లిసన్ టు అస్ ఆన్ www.radiosurbhi.com or on the frequency 107.9 FM HD3. అండ్ మీకు తెలుసు కదా ఇప్పుడు కార్ ప్లే కూడా అవైలబుల్ ఉంది. అండ్ దెన్ ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ అట్ రేడియో సుర్భి. ఇప్పుడు మనం రణబలి మూవీ నుంచి పాట వినేసేద్దాం. ఈ పాట చిన్న క్లిప్పింగ్ లాగా వచ్చింది, ఇప్పుడు ఫుల్ సాంగ్ వచ్చేసింది. కాబట్టి లెట్స్ ఎంజాయ్ దిస్ ఆన్ ద ఎయిర్వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 లో. This song, Endaya Sami.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: ప్రతి వినాయక చవితికి మన ఇంటికి వినాయకుణ్ణి ఎంతో భక్తితో తీసుకువస్తాం, పూజ చేస్తాం, ఎంతో ఇష్టంగా నైవేద్యం పెడతాం. ఇంత ప్రేమగా తీసుకొచ్చిన వినాయకుణ్ణి అంతే బాధ్యతగా నిమజ్జనం చేద్దామా? డెసిగ్నేటెడ్ ఇమర్షన్ ఏరియాస్ లో మాత్రమే నిమజ్జనం చేయండి. ఎంత వీలైతే అంత మీ బ్యాక్ యార్డ్ లో విసర్జనం చేయడానికి చూడండి. ప్లాస్టిక్, ఫ్లవర్స్, డెకరేషన్స్ ని వాటర్ లో వదిలేయకండి. డివోషన్ అంటే కేవలం పూజ కాదు, రెస్పాన్సిబిలిటీ కూడా. బీ కాన్షియస్, బీ రెస్పాన్సిబుల్, బికాస్ గాడ్ వుడ్ వాంట్ యూ టు కేర్ ఫర్ ద వరల్డ్ హీ గేవ్ us.
5: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
6: అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సురభి అని కొత్త ఫ్రీక్వెన్సీ తోస్తున్నారు. అదే 107.9 FM HD3.
7: ఈ రోజు ఎక్కడికొచ్చా అక్క?
8: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
7: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
8: ఇంకా వెయిట్ చేస్తామండి, ప్లేట్ తీసుకో.
9: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
10: ఇండియా వెళ్ళాలేమో నేను. ఇప్పుడు ఇండియా ఎందుకురా?
11: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
9: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.

0: ఓయ్ ఓయ్ అని అనుకుంటూ నేను కూడా వచ్చేసాను. అయితే మనం వింటున్నాం సురభి రీటు డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. సెప్టెంబర్ 22nd స్పెషల్ ఏంటంటే 1480 లాంగ్ లాంగ్ లాంగ్ టైమ్ అగో మన తెనాలి రామకృష్ణ గారి పుట్టినరోజు. ది గ్రేట్ స్కాలర్, ది గ్రేట్ పోయిట్, మనందరికి తెలుసు పేరు వినే ఉంటారు కదా. సో తెనాలి రామకృష్ణ గారి పుట్టినరోజు ఇవాళ అనమాట. అది కాకుండా ఇంకా ఎవరెవరు పుట్టినరోజు సెలబ్రేట్ చేస్తున్నారు ఇవాళ అంటే, శాంతిప్రియ, అది మన భానుప్రియ వాళ్ళ చెల్లెలు, తర్వాత ఉన్ని ముకుందన్, ఆయన పుట్టినరోజు కూడా ఉన్ని ముకుందన్. ఎవరంటే మనకి ఆ పాట ఉంది కదా, అదేం సినిమా, భాగమతి సినిమాలో మందార మందార అందులో ఉంటాడు కదా ఆ అబ్బాయి, అతని పుట్టినరోజు. అలాంగ్ విత్ వీ ఆల్సో హ్యావ్ మనకి చిరంజీవి గారు. యాక్చువల్లీ చిరంజీవి గారి పుట్టినరోజు ఆగస్ట్ 22nd, కానీ హీ ఆల్సో సెలబ్రేట్స్ ఆన్ సెప్టెంబర్ 22nd. ఎందుకంటే ఆయన పబ్లిక్ గా ఎందుకు సెలబ్రేట్ చేస్తారంటే, ఆయన ఫస్ట్ సినిమా ప్రాణం ఖరీదు అది ఒఫీషియల్ గా రిలీజ్ అయింది సెప్టెంబర్ 22nd కాబట్టి ఆల్మోస్ట్ 40 ఇయర్స్ అగో అనమాట. సో ఆయన పుట్టినరోజు. ఇది కాకుండా మన లిసనర్స్ లో ఎవరైనా పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్నా, స్పెషల్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నా, మీ అందరికీ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీస్. అండ్ ఇప్పుడు లెట్ మీ ప్లే ఉన్ని ముకుందన్ పాట, అంటే భాగమతి సినిమా నుంచి ఈ పాట మీ అందరి కోసం ఉంది. సో 107.9 FM HD3 లో
1: మీరు మమ్మల్ని నడిపిస్తానంటే చీకట్లో కాదు వెలుగులోకి. ఇంతమందికి మంచి చేసే ప్రాజెక్ట్ కోసం ఐదు దేవుతారు.

0: ఏంటో
1: భాగ్మతి సినిమా నుంచి విన్నారు ఈ పాట మీరు. అండ్ అలాగే ఏదైనా పాట వినాలన్నా వినిపించాలన్నా కాల్ చేయండి మా స్టూడియోకి 9726361966 కి. మరొక పాట వినిపించే ముందర లెట్ మీ టెల్ యూ అబౌట్ మనకి స్పూకీ సురభి స్పూకీ అండ్ స్పార్కల్ ఏదైతే ఉందో అసలు దాని వివరాలు ఏంటి అనేది మీకు అందించేస్తాను. సో మనకి హాలోవీన్ వస్తుంది కదా, సో ఆ సెలబ్రేషన్ మేము చేయబోతున్నాము ఇక్కడ రేడియో సుభి వాళ్ళు. సో get ready for a Halloween celebration like no other. Radio Surbhi presents Spook and Sparkle. Come dressed to impress and join us for a fun-filled costume contest and trunk or treat with spooky surprises, sweet treats and plenty of Halloween fun for the whole family. ఇది అవుతుంది మనకి అక్టోబర్ 10th నా ఎట్ హరేలీ ప్రాస్పర్ దగ్గర ఏదైతే ఉందో అక్కడ జరగబోతుంది అనమాట. డేట్ గుర్తుపెట్టుకోండి, అక్టోబర్ 10th వెన్యూ గుర్తుపెట్టుకోండి, హరేలీ ప్రాస్పర్ దగ్గర ఉన్న హరేలీ దగ్గర. సో పిక్ యువర్ ఫేవరెట్ కాస్ట్యూమ్, డెకరేట్ యువర్ ట్రంక్ అండ్ గెట్ రెడీ టు స్పూక్ అండ్ స్పార్కిల్ విత్ రేడియో సుర్భి. ఇదే కాకుండా ఇండియా టుడేలో కూడా మనకి వండర్ఫుల్ ఆఫర్స్ ఉన్నాయి. ఏమిటంటే ఎస్పెషలీ మీరు ఫుడీస్ అయితే మీకోసమే అనమాట ఈ న్యూస్. వీకెండ్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? Make them delicious with grand weekend buffet at India Today restaurant. A delicious spread for your favorites all in one place, that is India Today. Thursdays aithe just got better with irresistible chats. Emtante weekend ante buffet, Thursdays ante chat, adi gurtu pettukondi. Weekend ante buffet, Thursdays ante chat. So meeru direct ga velipondi India Today restaurant ki, adi 151 North Nolan Drive daggara undi, Suite 100 South Lake daggara, and aakalu thorandi సంతోషంతో వెళ్ళండి ఇండియా టుడే సౌత్ లేక్ లో ఉన్న ఇండియా టుడేలో. అండ్ ఇప్పుడు సాయి గారు ఒక పాట విందామనుకున్నారు. యాక్చువల్లీ విందడమే కాదు వినిపిద్దాం కూడా అనుకున్నారు, ఎందుకంటే సాయి గారు వాళ్ళ ఆవిడ శాంతి గారు పుట్టినరోజే వాళ్ళ. అండ్ అందుకని ఆనంద్ సినిమా నుంచి ఏదైనా పాట వినిపించమన్నారు కాబట్టి ఆనందంగా శాంతి గారి కోసం ఈ పాట. మొదట శాంతి గారు మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అండ్ ఈ పాట మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ ఆనంద్ సినిమా బాగుంటుంది, పాటలు ఇంకా చాలా బాగుంటాయి. సో లెట్ మీ పిక్ దిస్ సాంగ్ ఫర్ శాంతి గారు. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ, హ్యావ్ అ వండర్ఫుల్ డే అండి. అండ్ ఈ పాట కలిసి ఎంజాయ్ చేద్దాం ఆన్ ద ఎయిర్వేవ్స్ 107.9 FM HD3 లో.

అక్కడ వెళ్ళాము వచ్చేసింది. సో అందుకని పాట బ్రేక్ వచ్చేసింది, కానీ పాట మాత్రం మనం మొత్తమే విన్నామండి. వినిపించాను సాయి గారు అండ్ మీ బెటర్ హాఫ్ శాంతి గారు కూడా చక్కగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ. అలాగే మనం ఇవాళ సెప్టెంబర్ 22nd అఫ్కోర్స్ ఒఫీషియల్ గా ఫాల్ కూడా వచ్చేసింది. నిన్న సెప్టెంబర్ 22nd ఇక్కడ యుఎస్ లో ఫాల్ కూడా వచ్చేసింది, కానీ మనకి ఆకాశం నుంచి ఏమీ ఫాల్ అవ్వట్లేదు. నిన్న ఏదో కాస్త అలా వర్షం పడినట్టుగా పడింది, ఇంకాస్త పడితే బాగుండేది. బట్ వెదర్ ఎలా ఉందనంటే రానున్న 10 రోజులు పార్ట్లీ క్లౌడీ ఉంటుంది, వర్షం మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. రైట్ నౌ ఇట్స్ 95 degrees Fahrenheit అండ్ నెక్స్ట్ 10 days ఇట్స్ గోన్ బి ఇన్ 80s అప్రాక్సిమేట్లీ అండ్ లో ఇన్ 60s. కానీ పార్ట్లీ క్లౌడీ ఉంది రేపటి నుంచి మళ్లీ ట్యూస్డే వరకు, బట్ వర్షం మాత్రం పడే ఫోర్కాస్ట్ లు కనిపించడం లేదు. పడితే బాగుంటుంది అలా, ఎందుకంటే మనకు అవసరం కూడా చాలా చాలా అవసరం. ఇప్పుడు యూజువల్ గా ఆగస్ట్ సెప్టెంబర్ లో వర్షాలు పడతాయి, కానీ ఈసారి అస్సలు వర్షాలు పడట్లేదు. కాస్త పడితే ఎంత బాగుండు. బట్ అది మనకి డాలస్ లో వెదర్ అండ్ ఇప్పుడు ఇంకా పాటలు చాలా లైన్అప్ అయి ఉన్నాయి. కానీ ఇప్పుడు రైట్ నో ఏంటంటే మీలో ఎవరైనా గనుక, నేను యూజువల్ గా బిగ్ బాస్ చూడను, కానీ బిగ్ బాస్ లో ఏంటంటే సంచలనం లేపుతుంది అంటే బాడీ షేమింగ్ గురించి. అసలు ట్రోలింగ్ కూడా ఒక హద్దు పద్దు ఉండాలండి. ఎలా ఎవరు ఎలా అయితే అంటే మామూలుగా లావైనా సన్నబడ్డ నల్లబడ్డారు తెల్లబడ్డారు ఇవన్నీ కూర్చొని మాట్లాడుతుంటారు కదా, వై

ఎండాన్ అవుతాయి, బాడీ కొంచెం అటు ఇటు చేంజ్ అవుతూ ఉంటుంది. బట్ ఆ ట్రోల్ ఏదైతే చేశారో ఆవిడ్ని, అఫ్ కోర్స్ దానికి సపోర్ట్ గా మొత్తము కమ్యూనిటీ ఫ్రెటర్నిటీ ఏంటంటే మనకి వాళ్ళు తన ఫ్రెండ్స్ అందరూ వచ్చారు టు ఇన్ సపోర్ట్ విత్ అలా క్రిటిసైజ్ చేయడము, మాక్ చేయడము, హ్యూమిలేట్ చేయడము వై అనిపిస్తుంది. అండ్ దానికి తగ్గట్టు మనకి బిగ్ బాస్ లో సల్మాన్ ఖాన్ గారు అఫ్కోర్స్ ఆయన సినిమాలలో మామూలుగా షర్ట్ తీసేశారు అనుకోండి, బట్ ఇక్కడ షర్ట్ తీసేసి చేసుకోండి ఏం చేసుకుంటారు, ట్రోల్ చేసుకోండి చేసుకోండి అని అనేసి ఫుల్ ధీమాగా అన్ అపాలజెటిక్లీ చెప్పేశారనమాట. అలా ఉండాలన్నమాట. ఎవరేమంటే మనకేంటి అని అనుకోవాలి, కరెక్టే మంచిదే, కానీ సమ్ టైమ్స్ హ్యూమన్ మెంటాలిటీ కాబట్టి ఫరక్ తో పడతా హే యార్, థోడా తో ఫరక్ పడతా హేనా. ఎందుకంటే పాటలో కూడా ఉందా, లోక్ తో కేతే రైతే, కానీ అది ఏమి ఫరక్ పడకుండాలంటే మనం ప్రాక్టీస్ చేసుకోవాలి, కానీ అందరు ప్రాక్టీస్ చేసుకోలేదు కదా. సో దాట్ ఈస్ సాడ్. ఏంటంటే ట్రోలర్స్ కి కూడా ట్రోల్ చేసుకుంటూ స్ట్రాంగ్ గా ముందరకు వచ్చి మాట్లాడారు సల్మాన్ ఖాన్. సల్మాన్ ఖాన్ తో పాటు చాలా మంది టాలీవుడ్ లో బాలీవుడ్ లో ఫ్రెటర్నిటీస్ మాట్లాడి సపోర్ట్ చేశారు. ఇట్స్ ఓకే, సో వాట్ ఇఫ్ సంబడి పుట్స్ ఆన్ వెయిట్, సో వాట్ ఇఫ్ దే డూ నాట్ లుక్ ద సేమ్ వే యాజ్ ఎవర్ బిఫోర్. ఇది అనమాట వాట్స్ హ్యాపెనింగ్ అని అనుకుంటే వన్ ఆఫ్ ద థింగ్స్ దట్స్ హ్యాపెనింగ్. బట్ లెట్స్ నాట్ దట్ కీప్ ఆన్ హ్యాపెనింగ్ అలా కాకుండా ఏంటంటే మనం షిఫ్ట్ అయ్యి ఒక పాట విని ఎంజాయ్ చేసేద్దాము. ద పారడైజ్ మూవీ నుంచి ఈ పాట, విచ్ ఇస్ ట్రెండింగ్ ఆల్సో కరెంట్లీ ఆన్ రీల్స్, ఆన్ సోషల్ మీడియా, ఆన్ యూట్యూబ్, అండ్ రైట్ నౌ ఆన్ ద ఎయిర్వేవ్స్ 107.9 FM.

0: ఓకే, పాట అయిపోయింది అండ్ పాటతో పాటు సుధాకర్ కూడా ఆన్ ఎయిర్ వచ్చేసారు. హాయ్ సుధా, హౌ ఆర్ యూ?
1: హలో అండి,
0: ఓకే చెప్పండి. మన దగ్గర ఇంకా 2 నిమిషాలు ఉంది, మనం చక్కగా మాట్లాడుకుందాం. చెప్పండి, ఏం చెప్దాం అనుకుంటున్నారు?
1: అది సచినగర్ పోలింగ్ చేస్తారు, సోషల్ మీడియా, ఇట్స్ లైక్ దే విల్ సే ఎనీథింగ్ అబౌట్ ఎనీబడీ, అబౌట్ ఎనీథింగ్.

0: రైట్ రైట్.
1: కానీ ఐ హావ్ అ బిగ్
2: ట్రోలింగ్ అంటే సోషల్ మీడియాలో కాదు, దే జస్ట్ పాస్ కమెంట్స్ కదా, లైక్ ఇంట్లోనే సింపుల్ చిన్నది, అరే ఆ స్వీట్ తినక లావైపోతే ఏమవుతుంది. యూ కెన్ ఆల్వేస్ సే ఇట్ డిఫరెంట్లీ, డోంట్ బాడీ షేమ్ ఇట్ అన్నట్టు.
0: ఐ థింక్ అది మనమే ఏంటంటే వీ నీడ్ టు జస్ట్ బిల్డ్ అ షీల్డ్ అరౌండ్ అస్, ఎందుకంటే అనేవాళ్ళు అంటారు వాళ్ళని మార్చలేం కాబట్టి మనమే మారాలి, మన మైండ్ సెట్ ని మనం మార్చుకోవాలి. సో వాట్ ఎవర్ అని అన్నప్పుడు ఇట్ షుడ్ నాట్ పెనిట్రేట్ ఇన్ టు అవర్ మైండ్ అండ్ ఎఫెక్టర్స్, అలా ఉంటేనే బెటర్. బికాస్ ఇంత మందిలు ఎవరికి చెప్పడానికి వెళ్తాను చెప్పండి, ఐ నో థింగ్స్ మస్ట్ చేంజ్
2: కానీ let's not say those things.
0: Correct.
2: Maybe in a good way, of course, you can say like, you know, ma, like a health effect out of these, so moderately.
0: Correct, correct.
2: Eat something moderately or be whatever, right?
0: యాక్చువల్ దీని మీద లాస్ట్ టైం కూడా ఒక షో చేశానన్నమాట, చాలా మంది కనెక్ట్ అయ్యారు సుధా, దట్ ఈస్ ట్రూ, ఇట్ రియలీ ఎఫెక్ట్స్ అండ్ ఐమ్ గ్లాడ్ దట్ మీరు వచ్చి షేర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సుధా, విల్ టాక్ అబౌట్ ఇట్ మోర్.
2: ఇట్ అండర్మైన్స్ యువర్ కాన్ఫిడెన్స్, లైక్ ఫ్యామిలీ నుంచే అలా అంటుంటే అమ్మో నేను బాగాలేనేమో, ఇట్ అండర్మైన్స్
0: అ లాట్. దట్ ఈస్ ట్రూ. సో stay connected, దాని గురించి మనం ఇంకా మాట్లాడుకుందాం సుధా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండ్ ఐఎమ్ విత్ యూ. దట్స్ ట్రూ. మొన్నీ మధ్య సినిమా కూడా చూసాను, బబితా సింగ్ రిపోర్టింగ్, అందులో కూడా ఆమె లావుగుంటుందని వాళ్ళ అత్తగారు వాళ్ళందరూ ఏంటంటే, ఏమయ్యా ఐస్ క్రీమ్ తినకు, ఫ్యాక్టరీ ఐస్ క్రీమ్ తినందులో షుగర్ ఉండదు అనేసి, అంటే ఒక పెద్ద మాట ఏంటంటే చాలా సున్నితంగా అనిస్తారు కానీ ఎదుటి వాళ్ళకి ఎంత ఎఫెక్ట్ అవుతుంది అనేది వాళ్ళకి అసలు తెలియదు. దే థింక్ ఇట్స్ ఓకే, బట్ honestly it's not okay. It's okay analante manam mindset ni manam okay cheskovali, but ippudaithe neenu chinna break iskuntunanu, but I'll come back. Stay tuned to 107.9 FM HD3.
3: Tick tick radio Suravi, time check studio lo time 5 p.m.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogya Me Asalaina Aishwaryam. Your daily dose of goodness. Me Arogya Nikapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నా, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై త్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై త్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలి వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ roots with VVF Agtech Inc. Malemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Malemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
3: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettandi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit IndiaBazaarFranchisee.com. India Bazaar Franchisee. Your business, your future, starting today.
1: ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే. జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
4: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry, G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku

ఓసారి ఒక అమ్మాయి ఒక విండో దగ్గర కూర్చొని ఎప్పుడు తనకి అక్కడి నుంచి సీనిక్ ఏరియా చూడడం అంటే చాలా ఇష్టం ఉండేది. అలా తనకి టైంపాస్ అవుతుండేదన్నమాట. అయితే దూరం నుంచి ఒక అబ్బాయి చూసి ఆ అమ్మాయి అందాన్ని చూసి ఆ విండో బ్రేక్ చేసి మొత్తానికి లోపలికి వచ్చేసాడు. వచ్చిన తర్వాత సారీ కూడా చెప్పాడు. సారీ సారీ, నేను విండో బ్రేక్ చేసి వచ్చాను కదా అన్నట్టు. ఆ అమ్మాయి కూడా చాలా ఇన్నోసెంట్, చాలా అమాయకురాలు, అందుకని ఓకే నేను క్షమించేస్తానని క్షమించేసింది. కానీ ఉండి అప్పుడు ఏమైందనంటే పెద్ద తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ వచ్చినప్పుడు మరి గాలి రాకుండా ఉంటుందా, వర్షం పడకుండా ఉంటుందా? గాలి వచ్చింది, వర్షము పడింది, అండ్ ఇవన్నీ అయ్యేసరికి ఏంటంటే ఆ విండో తను ఎంత క్లోజన్కి ట్రై చేసినా ఆ గాలి ఆ వర్షం ఆ విండో నుంచి వస్తూనే ఉంటుంది. తను మెల్లిమెల్లిగా చాలా బాధపడింది. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్ కదా అనేసి అలా బాధతో ఉన్నప్పుడు అతను అన్నాడు, నేను సారీ చెప్పాను కదా, ఎందుకు మళ్ళీ నువ్వు అలా బిహేవ్ చేస్తున్నావు అనేసి. యువర్ ఓకే దెన్ రైదర్ అంటే జస్ట్ బికాస్ యూ సెడ్ సారీ అనేసి ఆ సిచ్యువేషన్ మారకుండా ఉండదు కదా. రిపేర్ అయితేనే ఆ విండో చక్కగా రిపేర్ అయితేనే కదా మరి సిచ్యువేషన్ అంతా నార్మల్కి వస్తుంది. కానీ అలా అవ్వలేదు. ఇన్ఫాక్ట్ అతను ఏంటి తర్వాత ఫ్రస్ట్రేట్ కూడా అయ్యాడు, నువ్వెందుకు అలా కంప్లైంట్ చేస్తున్నావు అనేసి. అప్పుడు నువ్వు క్షమించావు, ఇప్పుడు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు, ఇప్పుడు ఎందుకు సాడ్ గా ఉన్నావు, సరే ఆ అమ్మాయి ఏమనుకుంది, పోనీ నా రియాక్షనే ప్రాబ్లం ఏమో అనేసి క్వైట్ గా రుణం మొదలు పెట్టేసింది. అలా క్వైట్ గా ఉండి తనని తనే మర్చిపోయిందనమాట. అండ్ ఇప్పుడు నెక్స్ట్ టైం వర్షం వచ్చినా తుఫాన్ వచ్చినా గాలి వచ్చినా అక్కడ ఏదో బ్లాంకెట్ చేసి ఏదో కప్పపిచ్చుకొని అలా నడుస్తూ ఉండేది. సో దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే జస్ట్ బికాస్ సిచ్యువేషన్ ఏదన్నా పాడైనా బ్రేక్ అయినా సారీ చెప్తే సరిపోదు. సిచ్యువేషన్ సారీ వల్ల ఏం మారదన్నమాట. ఇట్ నీడ్స్ ద థాట్, ద ఇమోషన్ టు గెట్ కనెక్టెడ్, టు స్టే విత్ దాట్ పర్సన్. అప్పుడు ఆ మనిషికి అర్థమవుతుంది కదా. కానీ అలా ఎంతమంది సారీ చెప్పి ఆ సారీని నిజంగా ఏంటంటే క్లోజ్ తో ఇమోషన్ తో టచ్ చేసి ఫీల్ అయ్యి వాళ్లతో ఎంపతి మెయింటైన్ చేస్తారు. వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు సూర్బి డీ టు డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. ఇంత పెద్ద థాట్ ని ఇంత చిన్న స్టోరీలో చెప్పేస్తే ఎలా? ఎందుకంటే కనెక్ట్ అవ్వాల్సిన వాళ్ళు కనెక్ట్ అవుతారు, లేకపోతే సో వాట్ అనుకునే వాళ్ళు సో వాట్ కూడా అనేస్తారు. సిచ్యువేషన్ అలానే ఉంటుంది. సిచ్యువేషన్ తో మనుషులు మారొచ్చు. ఇట్ కెన్ బ్రేక్ యూ ఆర్ ఇట్ కెన్ మేక్ యూ. ఇట్ జస్ట్ డిపెండ్స్ మీరు ఎలా పర్సీవ్ చేసుకుంటున్నారు ఆ సిచ్యువేషన్ ని. సారీ చెప్పి సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోతున్నారా ఫర్ డేస్ అండ్ డేస్, లేదనంటే నిజంగా కనెక్ట్ అయ్యే ఇమోషన్ తో ఆ మనిషితో కనెక్ట్ అవుతున్నారా? ఇట్ జస్ట్ డిపెండ్స్ వాట్ యూ థింక్ ఇన్ యువర్ మైండ్. మీరు వింటున్నారు సురభి డీ టు డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. అండ్ ఇవాళ చెప్పాను కదా సెప్టెంబర్ 22nd ఆల్సో హ్యాపెన్ టు బి ఎలిఫెంట్ అప్రిసియేషన్ డే. ఎలిఫెంట్ కున్న ఒక పెద్ద మంచి గుణం ఏంటంటే అలా అడవిలో నడుచుకుంటూ వెళ్తుంది, వెనకాల నుంచి కుక్కలు మొరిగేవి మొరుగుతూనే ఉంటాయి, కానీ కనీసం వెనక్కి తిరిగి కూడా చూడదన్నమాట. ఏమిటి ఎలిఫెంట్ కి ఉన్న అంత కాన్ఫిడెన్స్, అంత ధీమా? మీకు తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయచ్చు 9726361966 కి. ఈ లోపల ఎంజాయ్ చేసేద్దాం ఈ పాట లెనిన్ మూవీ నుంచి.

భద్రంగా ఉండాలి అని అంటే మనం చేసే పనులు కూడా అలానే ఉండాలన్నమాట. లేకపోతే దబ్బడి దిబ్బడి అయిపోతుంది. సో ఎలిఫెంట్ ఏనుగు ఏమిటంటే అసలు ధీమాగా నడుస్తూ తిరుగుతూ ఉంటుంది. అసలు కొంచెం కూడా వెనకాల కుక్కలు మురుగుతున్నారా, వెనకాల ఏమైనా అంటున్నారా, ఏమి ఫరక్ పడతానికి? ఎందుకు ఆ ఎలిఫెంట్ కి అంత కాన్ఫిడెన్స్? అంటే ఆకారం చూసా? కాదు, ఇట్ డజంట్ కేర్. ఊళ్ళో వాళ్ళందరూ ఎంత మాట్లాడుకున్నా ఆగదు, వెనక్కి తిరిగి చూడదు, అట సైలెంట్ గా సింపుల్ గా నడుస్తూ వెళ్తూనే ఉంటుంది. ఇమాజిన్ చేయండి, మనం కూడా అలాగే వెనకాల ఎవరేమన్నా ఎన్ని మాటలు అనుకున్నా కూడా మనం ఏంటంటే జస్ట్ అదే అలా వాళ్ళు అంటున్నారు, మేబీ జస్ట్ దే ఆర్ బార్కింగ్ అనే ఫీలింగ్ తోటి జస్ట్ పే అటెన్షన్, ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్, అలా ముందరికి వెళ్తూ ఉంటే హాయిగా ఉంటుంది. ఇట్ జస్ట్ డిపెండ్స్ మనం ఎక్కడ ఫోకస్ చేస్తున్నాం అనేది. అండ్ దాట్ వాజ్ ఎలిఫెంట్ అప్రిసియేషన్ డే. రోజు మనం చిన్నగా ఎలిఫెంట్ గురించి మాట్లాడుతున్నాం అంతే. జస్ట్ నాట్ బికాస్ ఆఫ్ దాట్, జస్ట్ ఎలిఫెంట్ అవేర్నెస్ డే అంటే జస్ట్ టు బ్రింగ్ అప్రిసియేషన్ ఫర్ ఎలిఫెంట్స్ అనమాట. సో అలా మీరు కూడా ఎవరికన్నా ఏదైనా ఎక్నాలజ్ చేసి థ్యాంక్ యూ చెప్పాలని, అప్రిషియేట్ చేయాలని, ఎక్నాలజ్ చేయాలని కాల్ చేసేసి మా స్టూడియోకి చెప్పేసేయండి. నిన్నున్నాను కదా, నేను అందిస్తాను. ఆన్ ద ఎయిర్వేస్ 107.9 ఎఫ్ఎం HD3 మీరు ఇంటర్నేషనల్ BD2 డ్రైవ్ టైమ్ షో. అండ్ ఐ వాంట్ టెల్ యూ అబౌట్ డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచించకుండా ఇప్పుడే కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్స్ అండ్ ఎక్స్రే కోసం యూ కెన్ కాల్ 972-484-5400. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉంది జస్ట్ ఫర్ $29 కి మీ స్మైల్స్ మీ చేతిలో అందుకునే ఆఫర్స్ ఉన్నాయన్నమాట. సో మిస్ అవ్వకుండా కాల్ చేయండి 972-484-5400 కి, లేదా వాళ్ళ లొకేషన్ కి వెళ్లి కూడా మీరు విజిట్ చేయవచ్చు, విచ్ ఇస్ లొకేటెడ్ అట్ 3234 Forest Lane, Dallas. That is, again, remember, Dallas Smiles Dental and Orthodontics. Well, and this is just $29 ke matrame complete x-ray and complete dental exams. Meer Vintanar Surabhi, D2 Drive Time Show. And ippudu oka question. A question emitante, jagrataga vinandi. And simple questions hai untan ankondi. Mamulga, దేవుళ్ళకి ఒక శిల్పికారి ఉన్నారు. ఆ శిల్పికారి పేరేమిటి? దేవుళ్ళకి ఒక శిల్పికారి ఉండేవాడు. ఆ శిల్పికారి పేరేంటి? ఆయన పెద్ద పెద్ద మహల్లు, ప్యాలెస్లు కట్టారనమాట. ఆయన పేరు తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయండి అట్ 972-636-1966 కి. దేవుళ్ళకి ఉండే ఆ డిజైనర్ ఆర్కిటెక్ట్ పేరు ఏమిటి?

Vishwanath and Sons Muvinich Vinnari Patamiru. And Allage, I want to tell you about in the question ke answer what chessinamanaki. దేవుళ్ళకి ఒక ఆర్కిటెక్ట్ ఒక శిల్పికారి ఉండేవాళ్ళు. ఆయన ఏంటంటే ఎన్నో మెహల్లు కట్టారనమాట. ఆయన పేరే విశ్వకర్మ. విశ్వకర్మ మైసభ కట్టారు. లంకను కూడా యాక్చువల్లీ ఆయననే నిర్మించారని అంటారు. సో చాలా అంటే ఆయననే సంప్రదించే వాళ్ళు అనమాట. ఇల్లు కట్టాలనగానే కన్స్ట్రక్షన్ కోసం ఆయనని కాల్ చేసి పిలిచేవాళ్ళు అనమాట. ఏదిగో మాకు ఇలా ఇలా ఉంది, ఇంకో ఇలా ఇలా కట్టాలి, ఇది ఆర్కిటెక్చర్ అనేసి చెప్పేసేవాళ్ళు. సో అది విశ్వకర్మ ఇస్ ద రైట్ ఆన్సర్. మీరు వింటున్నారు సురభి డిటూ డ్రైవ్ టైమ్ షో. అండ్ ఇంకా కొన్ని పాటలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎవరైనా కాల్ చేసి చెప్పారు అని అంటే మనకి విజయ్ గారు, పవన్ గారు, ఉషా గారు, అనూప్ గారు అండ్ కవిత గారు విశ్వకర్మ ఆన్సర్ ఇచ్చింది. అలాగే ఇంకొక క్వశ్చన్, యాక్చువల్లీ చాలా క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, వన్ ఆఫ్టర్ ది అదర్ చెప్తూనే ఉంటాను. ఆల్ యూ హావ్ టు డూ ఇస్ గుర్తు పెట్టుకుని ఆన్సర్ చెప్తూ ఉండాలన్నమాట మాకు. అయితే నెక్స్ట్ క్వశ్చన్ మీ అందరికి, మనం ఇది తినడానికి కొంటాం, ఓకే, మనం ఇది తినడానికి కొంటాం కానీ మనం తినడానికి వాడం, ఏమిటది? అంటే మనం దాన్ని తినడం, యాక్చువల్లీ లెట్ మీ రీఫ్రేజ్ ద క్వశ్చన్, మనం తినడానికి కొంటాము కానీ మనం దాన్ని తినము, ఏమిటది? తెలిస్తే కాల్ చేసి చెప్పేసండి 8972636196 కి. ఈ లోపల నేను మీకు చెప్పాల్సింది అబౌట్ డీల్స్ బనానా .com గురించి. అయితే ఎవరైతే రెస్టారెంట్ ఓనర్స్ ఉన్నారో వాళ్లకన్నమాట ఇది ఈ విజ్ఞప్తి. ఒకవేళ మీ రెస్టారెంట్ కి మనుషులు మెల్లిగా వస్తున్నారు, స్లో అవర్స్ ఉన్నాయి, టూ లెస్ వాకింగ్స్ ఉన్నాయి అనుకుంటే కంగారు పడకుండా డీల్స్ banana.com కి మీరు రీచ్ అవ్వచ్చు. బికాస్ దిస్ ఇస్ అ ప్లాట్ఫామ్ వేర్ రెస్టారెంట్స్ కెన్ లిస్ట్ దేర్ ఎక్స్క్లూజివ్ డీల్స్ అండ్ కూపాన్స్ అండ్ రీచ్ కస్టమర్స్ హూ ఆర్ యాక్టివ్లీ లుకింగ్ ఫర్ గ్రేట్ ఫుడ్ అండ్ గ్రేట్ ఆఫర్స్. ఇదే కాకుండా రెస్టారెంట్ ఓనర్స్ ఏంటంటే మీ ఆఫర్ ని క్రియేట్ చేయడం నుంచి ప్రమోషనల్ క్యాంపెయిన్ డిజైన్ అండ్ మార్కెటింగ్ చేయడం వరకు డీల్స్ బనానా ఏఐ డస్ ద హెవీ వర్క్ లిఫ్టింగ్ ఫర్ యూ. There is no pre-order commission, కాబట్టి బెస్ట్ పార్ట్ ఇంకా ఏంటంటే ఫస్ట్ 50 రెస్టారెంట్ ఓనర్స్ కి అయితే 3 నెలల వరకు గ్రోత్ ప్లాన్ అబ్సల్యూట్లీ ఫ్రీ. సో ఆలస్యం ఎందుకు? వెయిట్ చేయకుండా జస్ట్ మీ కస్టమర్స్ కి ఒక రీజన్ ఇవ్వండి టు విజిట్ డీల్స్ బనానా .com అండ్ బికమ్ అ పార్ట్నర్ అండ్ స్టార్ట్ టర్నింగ్ యువర్ ఆఫర్స్ ఇన్ టు మోర్ వాకిన్స్. ఓకే, క్వశ్చన్ అగైన్, ఇది మనం తినడానికి కొంటాము కానీ మనం దాన్ని తినము, ఏమిటది? 9726366196 మా స్టూడియో నంబర్.

వండర్ఫుల్. నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వకుండా ఉంటారా చెప్పండి. అందులో మన స్మార్ట్ లిసనర్స్ కాల్స్ చేసేస్తున్నారు అండ్ చెప్పేస్తున్నారు. మనం ఈ వస్తువు తినడానికి కొంటాం, కానీ మనం తినాం. ఏమిటంటే కంచం, ప్లేట్, విస్తరాకు, ఏవైనా ఉండొచ్చు అని మనకు ఆన్సర్ ఇచ్చారు పవన్ గారు, అన్నపూర్ణ గారు, రేణుశ్రీ. రేణు ఇస్ జస్ట్ 7 ఇయర్స్ ఓల్డ్. అలా క్వజ్ రాంగ్ కానీ కాల్ చేసింది అనమాట. వాళ్ళ పేరెంట్స్ కి కూడా తెలియదు, డ్రైవ్ చేస్తున్నారు, వెనకాల మాత్రం ఐ నో ది ఆన్సర్ అని కాల్ చేసి మరి చెప్పిందనమాట. దాట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఇంకోటి. నేను పచ్చ, నా పిల్లలు నలుపు, నన్ను వదిలేసి నా పిల్లలను తినేసాయి. నేను పచ్చ, నా పిల్లలు నలుపు, నన్ను వదిలేసి నా పిల్లల్ని తినేసాయి. ఎవరి తల్లి క్వశ్చన్ అనమాట. ఈ రిడల్ కనుక మీలో ఎవరు ఆన్సర్ చెప్తారో చూద్దాము. 9726361966 మా స్టూడియో నంబర్. మీరు వింటున్నారు సురభి డీటూ డ్రైవ్ టైమ్ షో. అండ్ ఇందులో మరొక పాట వినిపించే ముందు లెట్ మీ టెల్ యూ అబౌట్ టీ ప్యాడ్ బతుకమ్మ. మొన్నే మనకి గణేష్ చతుర్థి అయిపోయింది, మళ్లీ దసరా రాస్తోంది. దసరాకి స్టార్ట్ అయ్యే ముందు తెలుసు కదా మనం టీ ప్యాడ్ వాళ్ళు ఎప్పటి నుంచో మనకి బతుకమ్మ సెలబ్రేషన్స్ చేస్తున్నారనమాట. అసలు ఇండియా లాగానే ఇక్కడ కూడా ఘనంగా రంగరంగ వైభవంగా సెలబ్రేషన్స్ జరుపుతూ ఉంటారు వాళ్ళు ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం కూడా వాళ్ళు ఈ సెలబ్రేషన్స్ చేయబోతున్నారు. అక్టోబర్ 17th మనకి ఎక్కడ అంటే కో అమెరికా సెంటర్, అది ఎక్కడ ఉందంటే 2601 Avenue ఆఫ్ ది స్టార్స్ ఫ్రిస్కో దగ్గర ఉంది. అండ్ రిమెంబర్ టీ ప్యాడ్ సెలబ్రేషన్స్, దిస్ ఇస్ ఫ్రమ్ తెలుగు పీపుల్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ ఇన్వైట్స్ యూ టు అన్ అన్ఫర్గెటబుల్ డే ఆఫ్ బతుకమ్మ అండ్ దసరా సంబరాలు ఫీచరింగ్ లైవ్ ఎంటర్టైన్మెంట్ బై నవీన్ పోలీస్ షెట్టి అండ్ ది ఎనర్జెటిక్ ఇన్ఫ్యూషన్ బ్యాండ్. డేట్ అగైన్ గుర్తుపెట్టుకోండి, శనివారం అక్టోబర్ 17th జరగబోతుంది. 12 నుంచి మొదలవుతుంది, అర్ధరాత్రి వరకు జరుగుతూ ఉంటుంది అట్ కో అమెరికా సెంటర్ అట్ ఫ్రిస్కో. అండ్ ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎంట్రీ కానివ్వండి, పార్కింగ్ కానివ్వండి, ఇవన్నీ ఎస్ అబ్సల్యూట్లీ ఫ్రీ. సో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చేసేయండి అండ్ బతుకమ్మ అండ్ దసరా సెలబ్రేషన్స్ ఫుల్ ఆన్ ఎంజాయ్ చేయండి. డేట్ గుర్తుంది కదా, అక్టోబర్ 17th కో అమెరికా సెంటర్ ఫ్రిస్కో దగ్గర. ఓకే, ఇంకొక రిడల్ అడిగాను కదా, నేను పచ్చ, నా పిల్లలు నలుపు, నన్ను వదిలేసి నా పిల్లల్ని తినేసాయి. ఏమిటది, ఏమిటా వస్తువు తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయండి 9726361966 కి. ఈ లోపల గిరగిర గిరగిర గిరగిర తిరిగిద్దామా.

0: వావ్, ఏంటండి ఓవర్వెల్మింగ్ రిక్వెస్ట్ లు అండ్ పాటలు వస్తున్నాయి. అండ్ దాంతో పాటు ఆన్సర్ కూడా, ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పారు ఎవరెవరంటే నేహ, సిద్ధార్థ, రేఖ, అనన్య. అడిగిన క్వశ్చన్ ఏంటంటే నేను పచ్చ, నా పిల్లలు నలుపు, నన్ను వదిలేసి నా పిల్లల్ని తినేసే. అదేమిటంటే కాడమం, ఇలాచి. ఇలాచి పైన పచ్చగా ఉంటుంది, లోపల నలుపు ఉంటుంది. జనరల్ గా మనం పైన ఇలాచి పొట్టును పడేసి లోపల నలుపు ఏదైతే ఉంటుందో అది తింటాం. సో అదనమాట ఇలాచి. సో థ్యాంక్ యూ నేహా, సిద్ధార్థ్, రేఖ అండ్ అనన్య. అండ్ ఇంకా చాలా క్వశ్చన్స్ అలాంటివి ఉన్నాయన్నమాట, తప్పకుండా ఒకటి తర్వాత ఒకటి చెప్తూ ఉంటాను. ఈ లోపల మనకి రిక్వెస్ట్ సాంగ్స్ కూడా వచ్చే విజయ్ గారు, నేను మర్చిపోలేదు మీ పాట రిక్వెస్ట్ ఏదైతే ఉందో అది లైన్అప్ చేశాను. కాకపోతే చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకున్న తర్వాత నేను ప్లే చేస్తాను, బికాస్ మనం పాట ఫుల్ గా విని ఎంజాయ్ చేయాలి కదా. అయితే దానికంటే ముందర లెట్ మీ టెల్ యూ వాళ్ళ గోల్డ్ రేట్ ఎంత ఉందో. సో కరెంట్లీ 1 బిస్కెట్ విచ్ ఇస్ 31 ounce గోల్డ్ బిస్కెట్ రేట్ ఈస్ ఈక్వల్ టు $4,397.30. అగైన్ ఓకే, మారింది. ఓకే, 4,490 సెంట్స్ ఇప్పుడు నేను చెప్పంగానే ఇట్లా మారుతుంది అన్నమాట, బార్లు పైకి కిందకి వెళ్తూనే ఉంటాయి కదా. సో కరెంట్లీ 1 బిస్కెట్ ఈజ్ ఈక్వల్ టు 4,490 సెంట్స్. మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో, దిస్ ఇస్ యువర్ హోస్ట్ ఆర్జే కల్పన. నేను ఇంకా 8 వరకు ఉంటాను. అండ్ ఈ లోపల మీరైనా పాట వినాలన్నా వినిపించాలన్నా కాల్ చేయొచ్చు మా స్టూడియోకి, విచ్ ఇస్ 9726361966 కి. అయితే నేను కల్పన చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుని తిరిగి వచ్చేస్తాను. స్టే ట్యూన్డ్ విత్ యువర్ రిక్వెస్ట్ సాంగ్స్, ఐ విల్ డెఫినెట్లీ లైన్ దెమ్ అప్ ఫర్ యూ ఆల్.
1: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andi

0: 101.9 FM HD3.
1: మీ నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్ట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్.

0: or call Nanda G3 at 919-491-4514.
1: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to Nika Marinta Cheru Kabotam. Keep listening, me Nestam Radio Surabhi.
2: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
3: Buying a home in India is now easier and hassle-free. Gruh Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Health Regency Frisco, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.
4: Shalini, Austin లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
5: సూర్య ప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
4: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది. జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్ టెక్సాస్.

కోతికి ఏం తెలుసు అల్లం రుచి. పిల్లి పిల్లి ఏంటంటే నీళ్ళలో మునిగితే భయం భయంతో ఉంటుంది అని అంటారు. అలాగే హిందీలో అంటారు గోడే బేచికే సోనా అని అంటారు. ఇలాగే గోడ మీద పిల్లి, మనసులో బల్లి, ఇలాంటివన్నీ మాటలు అంటూనే ఉంటాం. ఎలా వచ్చాయి మాటలన్నీ మనకి తెలియదు, కానీ నిజంగా ఆలోచిస్తే నిజంగా కోతి ఎప్పుడన్నా అల్లం తినిందా? దానికి టేస్ట్ తెలిస్తే ఏం తెలియకపోతే అట్టిపడి సరిపోతుంది కదా. అలాగే పిల్లి పిల్లి రోడ్ క్రాస్ చేసిందనం గానీ అమ్మో ఏదో అపశకనం అవుతుందని అనుకుంటారు. పాపం అదేదో ఇంటికి వెళ్తున్నట్టుంది, అది రోడ్ క్రాస్ చేస్తే మనకెందుకు అండి అపశకనం అవుతుంది? ఎప్పుడో ఏదో జరుగుంటుంది, దాన్ని ప్రతిసారి అలానే అవుతుందని అనుకుంటే ఎలా? అలాగే ఘోడే బేచికే సోరే హే అని అంటారు. అంటే పాపం అదేదో చక్కగా పడుకోనుంది గుర్రం హాయిగా, దాన్ని ఎందుకునంటే దాన్ని మనం ఇంకో దాంతో పోలిసి మాట్లాడుతుంటాము. అలాగే గోడ మీద పిల్లి, ఇంట్లో బల్లి ఇలాంటివన్నీ మాట్లాడుతుంటే ఏమవుతుంది? అలాగే ఇంకోటి కూడా ఏంటంటే అబద్దాలు చెప్తే ఆడపిల్లలు పుడతారంటే పాపం కదా, ఆడపిల్ల పుడితే ఇంకా సంతోషమే. కానీ ఎప్పుడో ఏదో ఎవరో ఇలాంటి మాటలు అనుంటారు వాళ్ళకి, ఆ టైంలో సందర్భానికి తగ్గట్టు ఏదో అయి ఉంటుంది. కానీ ప్రతిసారి అలాగే అవ్వాలని లేదు కదా. వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు సుర్భి డిటూ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన ఎవ్రీ ట్యూస్డే అండ్ వెనస్డే ఆన్ ద ఎయిర్వేవ్స్ ఆఫ్ 107.9 ఎఫ్ఎం HD3. ఇప్పుడు ఇంకొక ప్రశ్న. మనం అంటే విశ్వకర్మ ఆర్కిటెక్ట్ అని తెలుసు కదా, దేవుళ్ళకి మంచి మంచి మయసభలు అలాంటివన్నీ ప్యాలెస్ లో నిర్మించారు. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే మనకెలా అయితే చాలా మందికి టెస్లానో BMW మెర్సిడీస్ ఇవన్నీ వెహికల్స్ ఉంటాయి కదా, గరాజ్ లో పార్క్ చేస్తాం కదా, అలాగే దేవుళ్ళకి కూడా వెహికల్స్ ఉంటాయి, వాహనాలు ఉంటాయి. ఓకే, అండ్ అలాగే ఇప్పుడు మనం మొన్న మధ్య ఏంటంటే జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ వినాయక చవితి చేసుకున్నాం కదా, ఆ వినాయకుడి వాహనం ఏంటి, అలాగే వినాయకుడు వాళ్ళ బ్రదర్ కుమారస్వామి వాహనం ఏంటి తెలిస్తే కాల్ చేసి చెప్పేసండి అట్ 972-636-1966 కి. అండ్ విజయ్ గారు మీరు ఏదైతే పాట రిక్వెస్ట్ చేశారో ఆ పాట ఇప్పుడు మీకు వినిపిస్తున్నాను. హిందీ పాట పాట అంటే అల్గా యాగ్నిక్ అండ్ జావేద్ అక్తర్ అనమాట హిందీ పాట. బట్ లెట్స్ ఎంజాయ్ దిస్ రైట్ నౌ ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ విజయ్ గారు. హియర్ వీ గో.

ఒక చిన్న ఇన్సిడెంట్ ని అందులో ఉన్న మంచో చెడో దాన్ని మనం గ్రహించి కామ్ గా ఉండాలి అంటే ఎంతో పెద్ద విశాల హృదయమై ఉండాలన్నమాట. అలా మనకి జావేద్ అక్తర్ వాళ్ళ ఫస్ట్ వైఫ్, ఆవిడ పేరు హనీ రాణి. ఆవిడ కూడా ఏంటంటే, వెన్ జావేద్ అక్తర్ లెఫ్ట్ హర్ ఫస్ట్, తర్వాత దెన్ హీ మ్యారీ షబానాజ్మి కదా, అప్పుడు ఆవిడ ఏంటంటే అదే అన్నారు, షబానాజ్మి వల్ల కాదు మాకు బ్రేకప్ వచ్చింది, ఇట్ వాజ్ జస్ట్ ఇన్కంపాటబిలిటీ అని. కొంచెం ఆ టైంలో ఏంటంటే కొంచెం ఆల్కహాలిజం కొంచెం ఎక్కువ అలవాటు ఉండేది జావేద్ అక్తర్ గారికి, అండ్ సో దాని వల్ల వాళ్ళ ఇద్దరి మధ్య డిఫరెన్స్ వచ్చి వాళ్ళు విడిపోయారు. బట్ షీ నెవర్ బ్లేమ్డ్ ఎనీబడి ఆన్ దాట్. అండ్ తర్వాత వాళ్ళు షబానాజ్మి అండ్ హనీ రాణి చాలా చక్కగా ఫ్రెండ్స్ లాగా కూడా ఉంటారనమాట. బట్ దాట్ వాజ్ దెన్. ఆ తర్వాత మనకు తెలుసు జావేద్ అక్తర్ గారు ఎంత చక్కగా పాటలు రాస్తారో, డైలాగ్స్ రాస్తారో, చాలా సినిమాలలో మనం ఎంజాయ్ కూడా చేశాము. అండ్ ఇప్పుడు వన్ ఆఫ్ దిస్ సాంగ్ ఆల్సో మనం ఎంజాయ్ చేశాం అలాంగ్ విత్ అల్కా యాగ్నిక్. అల్కా యాగ్నిక్ కూడా ఎంత చక్కగా పాడుతుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఆవిడకు ఒక వైరల్ అటాక్ రావడం వల్ల సడన్ గా షీ హాజ్ హియరింగ్ లాస్ అయిందనమాట. ఆవిడకి ఏదో సెన్సరీ న్యూరో నర్వ్ హియరింగ్ లాస్ అయ్యందువల్ల షీ స్టెప్డ్ అవే ఫ్రమ్ పబ్లిక్ ఐ. అండ్ ఆ తర్వాత ఆవిడ పాడడం మానేశారు. అండ్ నౌ షీఈస్ టేకింగ్ ట్రీట్మెంట్ ఫర్ దాట్. అండ్ కానీ ఆవిడ పాటలు కూడా మనం చక్కగా చాలా బాగా ఎంజాయ్ చేశాము. కమింగ్ బ్యాక్, మీరు వింటున్నారు సుర్భి డీ టూ డ్రైవ్ టైమ్ షోలో. ఇప్పుడు మరొక ప్రశ్న మీ అందరికీ తెలిసిన వాళ్ళు కాల్ చేసి చెప్పేసేయొచ్చు. ఇందాక నేను అడిగిన క్వశ్చన్ కి మాత్రం మనకి హిరణ్య అండ్ నేహ కాల్ చేసి చెప్పేశారు. సో నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఎలా అయితే మనందరికీ వెహికల్స్ ఉంటాయో మనం గరాజులోనూ అక్కడో ఇక్కడ పార్క్ చేస్తాం, అలాగే దేవుళ్లకి కూడా వెహికల్స్ ఉంటాయి. అందులో విఘ్నేశ్వరుడికి అండ్ కుమారస్వామికి ఉన్న వెహికల్ పేరు ఏమిటి అని అడిగితే ఆ వాహనాలు ఏంటంటే, విఘ్నేశ్వరుడికి అఫ్ కోర్స్ మనకేంటి మూషిక వాహనం మౌస్ ఎలక ఉంటుంది కదా, అలాగే మన కుమారస్వామికి పీకాక్ నెమలి వాహనం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఏమిటి ఆ ప్లేస్ ఏంటంటే మీరు చెప్పాల్సింది. ఇట్స్ రోడ్ ఉంటుంది కానీ అక్కడ వెహికల్స్ ఉండవు, అడవి ఉంటుంది కానీ చెట్లు ఉండవు, సిటీ ఉంటుంది కానీ ఇల్లు ఉండదు, ఏమిటది? తెలిసే కాల్ చేసి చెప్పేసేయండి. రోడ్ ఉంటుంది కానీ వెహికల్స్ ఉండవు, అడవి ఉంటుంది కానీ చెట్లు ఉండవు, సిటీ ఉంటుంది కానీ ఇల్లు ఉండవు, ఏమిటది? 9726361966 మా స్టూడియో నంబర్. అలాగే లెట్ మీ టెల్ యూ అబౌట్ గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో. హైదరాబాద్ లో ప్రాపర్టీ కోసం చూస్తున్నప్పుడు ఒక ప్రాజెక్ట్ ఏంటంటే మన దగ్గర ఉంది, దాని పేరేంటంటే గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో. వేరు వేరు ప్రాంతాల్లో ప్రాజెక్ట్స్, ప్రైజెస్, చాయిస్, నియోపోలిస్, కోకాపేట్, గచ్చిపోలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, తెల్లాపూర్, చెవల, కొంపల్లి, ఫ్యూచర్ సిటీ, సికింద్రాబాద్, ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ ఒకటే చోట ఉన్నాయి. దాట్ ఈస్ గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో. That is, this expo is happening at Hyatt Regency Frisco daggara October 10th and 11th na. Gurtupettukondi, Hyatt Regency Frisco lo jarugabothundi October 10th na and 11th na Graha Pravesh India Property Expo. Also, India Fine Arts Academy Dallas and Carnatic Evening. Music lovers kanamata idi, here's an evening you won't want to miss. India Fine Arts Academy Dallas Fort Worth presents a special Carnatic musical performance featuring Vidwan Vigneshwar Ishwar on vocal and Vidwan Sai Rakshit on violin. Also, Vidwan Praveen Sparsh on mridangam and Vidwan Chandrasekhar Sharma on ghatam. The performance is on Saturday, September 26th at 4:30 p.m. at the Colin College McKinney Campus Conference Center. Again, it's at Colony College McKinney Campus Conference Center. The grad September 26th jarugabothundi 4:30 nunchi. And also the address is 2400 Community Avenue McKinney. This is Indian Finance Art Academy and IFAA events are free for members. Reserve your tickets through the IFAA DFW website. Again, this is happening on September 26th at 4:30 p.m. at Colin College McKinney. మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షోలో. నేను అడిగిన క్వశ్చన్ కి మీలో ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయండి. క్వశ్చన్ ఏంటంటే, రోడ్ ఉంటుంది బండ్లుండవు, అడవి ఉంటుంది చెట్లుండవు, సిటీ ఉంటుంది ఇల్లుండదు, ఏమిటది? అండ్ ఇది కాకుండా ఇంకొక క్వశ్చన్ కూడా, ఇన్ కేస్ ఇఫ్ యూ లవ్ మన పురాణాలు చదవడం కనుక ఇంట్రెస్ట్ ఉంటే, కౌరవులకి 100 మంది కౌరవులు తెలుసు కదా మనకి, కానీ ఆ కౌరవులకి ఒకతే ఒక చెల్లెలు ఉండేదన్నమాట. ఆ చెల్లెల పేరేంటి?
కౌరులకు ఉన్న ఒకతే ఒక చెల్లెల పేరు ఏమిటి తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయండి. ఈ క్వశ్చన్ కైనా లేకపోతే ఇంతకు ముందు అడిగిన క్వశ్చన్ కైనా దేనికి ఆన్సర్ ఉన్న నంబర్ 1972636196. ఇప్పుడు ఇళరాజు గారి పాట ఒకటి లైనప్ చేశాను, ఇది వినిపించబోతున్నాను మీ అందరికీ సితారా మూవీ నుంచి.

0: మాట్లాడుకోవచ్చు.
1: ఇళయరాజు గారి పాటలు ఎప్పుడు విన్నా ఎవర్ గ్రీన్ గా ఉంటాయి అనమాట. ఇంకా చాలా పాటలు లైన్ అప్ అయి ఉన్నాయి, వన్ ఆఫ్ ది అదర్ అది కూడా వినిపిస్తాను. బట్ మనకి సాహితి గారు, సింధు గారు కాల్ చేసి చెప్పారు, అర్జున్ గారు కూడా కాల్ చేసి చెప్పారు. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, కౌరవులకి 100 మంది కౌరులకి ఒక్కతే ఒక్క సిస్టర్, ఆవిడ పేరేమిటి? ఆవిడ పేరు దుశ్శల. ఎస్, మనకి మహారాజు ధృతరాష్ట్రకి అండ్ గాంధారి గారికి ఒక్కతే ఒక కూతురు అనమాట, ఆవిడ పేరు దుశ్శల. ఆవిడ ఏంటంటే చాలా ముద్దుల సిస్టర్ ఆఫ్ కోర్స్, 100 మంది అన్నతమ్ములు ఉన్నప్పుడు. కానీ తనేంటంటే ఇద్దరితోటి, కౌరవులతోటి పాండవులతోటి చక్కగా ఉండేదన్నమాట. అండ్ దెన్ షీ మ్యారీ జయద్రథ. ఆ క్వశ్చన్ ఇంకోసారి అడుగుతాను, ఇంకెప్పుడన్నా షోలో గుర్తుపెట్టుకోండి. దుశ్శల వాళ్ళ హస్బెండ్ పేరు జయద్రథ. అండ్ అలాగే ఇప్పుడు ఇంకో క్వశ్చన్ కూడా ఏదైతే అడిగానో ఆన్సర్ కూడా మనకి సాహితీ గారు గెస్ చేశారు. ఆ గెస్ కరెక్టా కాదా అనేది మరి నేను చెప్తానని చెప్పాను కాబట్టి చెప్పేశాను. ఎస్, దాట్స్ ద రైట్ ఆన్సర్ సాహితీ. మ్యాప్ ఇస్ ద రైట్ ఆన్సర్. రోడ్ ఉంటుంది కానీ బండ్లు ఉండవు, అడుగు ఉంటుంది కానీ చెట్లు ఉండవు, సిటీ ఉంటుంది కానీ ఇల్లు ఉండదు. దాట్ ఈస్ ద మ్యాప్. ఓకే, ఇంకోటి, మనిషి చనిపోయిన తర్వాత కూడా ఈ పని చేయొచ్చు అనమాట. ఎస్, మనిషి చనిపోయిన తర్వాత కూడా ఈ పని చేయొచ్చు. ఏ ఆ పని ఏమిటది తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయండి. ఎట్స్ 9726361966. చనిపోయినాక మనం ఏ పని చేయొచ్చు? బట్ ఏదో డెఫినెట్ గా ఉండే ఉంటుంది, క్వశ్చన్ ఉండే క్వశ్చన్ కి ఆన్సర్ కూడా ఉండుంటుంది కదా. సో తెలిసిన వాళ్ళు కాల్ చేసి చెప్పేసేయండి ఎట్ 9726361966. అలాగే లోపల నేను మీకు చెప్పాల్సింది, ది 14th యాన్యువల్ సిల్క్ థ్రెడ్స్ చారిటీ గాలా. The Tapestry of Dreams is happening Saturday, October 3rd at 7 p.m. at Hotel Indigo, Los Colinas, Irving Lo undi kada akkada. Featuring renowned Indian designer Rohit K. Verma, the evening will showcase exquisite Indian couture and artistry, all while supporting Hunger Mitao, and it's working to fight hunger through local food banks. The dress code is Indian formal or black tie, and this is an adults only event. Gurtu pettukondi, daniki attire kuda undi, formal ga raavali, Indian formal lo or black tie tho raavalanamata, and idi pedda vallaki maatrame. So tickets ki kanivandi, inka information kavalanna kanivandi, you can visit silkthreadsfundraiser.com. again, silkthreadsfundraiser.com. again, the date is, it's happening on October 3rd at 7 p.m. at Hotel Indigo, Los Colinas in Irving. మీరింటున్నారు సులభి డి టూ డ్రైవ్ టైమ్ షో. అండ్ ఇప్పుడు క్వశ్చన్ అడిగేశాను నేను, మనిషి చనిపోయిన తర్వాత కూడా ఈ పని చేయొచ్చు, ఏమిటా పని? చనిపోయినా కూడా చేసే పని ఏముంటుంది తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయండి. ఇన్ అడిషన్ టు దాట్, ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనకి విఘ్నేశ్వరుడికి అండ్ కుమారస్వామికి వాహనాలు ఏంటో తెలుసుకున్నాం కదా, మరి కుబేర వాహనం ఏమిటి తెలిస్తే కాల్ చేసి చెప్పేసి 9726361966. రెండు క్వశ్చన్స్ అడిగాను, ఏ క్వశ్చన్ కి ఆన్సర్ తెలిసిన కాల్ చేసి చెప్పేసేయొచ్చు మీరు అట్ ద సేమ్ నెంబర్ 9726361966 కి. అండ్ ఇప్పుడు మనకి సాహితీ గారు ఒక పాట రిక్వెస్ట్ చేశారు. సాహితీ, నీ మనసు నాకు తెలుసు,

తొలిసారి ప్రేమ హృదయంలో ఉండకపోయినా తొలిసారి కాకపోయినా నేను మరొకసారి బ్రేక్ తీసుకోబోతున్నాను. కానీ బ్రేక్ తర్వాత మీ పాటలు ఆటలు మాటలు అన్ని కంటిన్యూ చేస్తాను. మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. ఎవ్రీ ట్యూస్డే అండ్ వెనస్డే వస్తాను ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 ఎఫ్ఎం HD3 లో. ఈ లోపల మీరు పాట వినాలన్నా వినిపించాలన్నా కాల్ చేయొచ్చు మా స్టూడియోకి అట్ 972-636-1966. చిన్న స్వీట్ డీజే తిల్లు పాట విని బ్రేక్ లోకి వెళ్ళిపోతాము.

వెల్కమ్ బ్యాక్. సురభి డిటూర్ వింటున్నారు మీరు, విత్ మీ ఆర్జే కల్పన. ఎవ్రీ ట్యూస్డే అండ్ వెనస్డే బ్రేక్ కి అటుపక్క అడిగిన క్వశ్చన్ కి బ్రేక్ ఇటుపక్క ఆన్సర్ వచ్చేసింది. మనిషి చనిపోయిన తర్వాత కూడా పని చేయొచ్చు. ఏమిటా పని అంటే ఆర్గన్ డొనేషన్ కదా, అది మనిషి చనిపోయినాకనే ఇస్తాం మనం. సో ఎప్పుడు కూడా ఏంటంటే keep hopes, there is something always a question and a question ki answer tappakunda untadi. Another question, kubera vahanam emiti ante dani kuda answer vachindi. Narudu manishi, human being, kubera vahanam anamata. మీరు ఇంటర్లో సురభి డిటూర్ డ్రైవ్ టైమ్ షో అండ్ ఇప్పుడు ఈ సెగ్మెంట్ లో కూడా కొన్ని క్వశ్చన్స్ ఇలా ఉన్నాయి, తప్పకుండా చెప్పేస్తాను. బట్ దానికంటే ముందర ఒక పాట వినేసేద్దాము.

అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. అలా అవుతుంటుంది. ప్రతిది ప్లాన్ ఉన్నట్టు జరగాలని లేదు కదా, ఇట్ హ్యాపెన్స్ యూనో. బట్ ఇంకోటి ఏంటంటే, ఇంకా అనదర్ థింగ్ వాట్ హ్యాపెన్ అంటే, ఇప్పుడు మనకి చెన్నైలో మన విజయ్ గారు, మన సీఎం విజయ్ గారు వీఐపీ దర్శనం తీసేశారు. దానివల్ల చాలా మంది సంతోషంగా ఉన్నారు. కొంతమందికి నచ్చట్లేదు అనుకోండి, ఎందుకంటే వీఐపీ దర్శనం వల్ల కొంచెం ఫాస్ట్ గా దర్శనం అయిపోతుందని అనుకుంటే, బట్ అసలు చెన్నైలో గొళ్ళు కూడా ఎన్ని ఉంటాయి, ఒకటా రెండా, తమిళనాడులో అసలు చాలా గొళ్ళు ఉంటాయి. అలా మనకి వీఐపీ దర్శనం తీసేస్తే ఒక రకంగా మంచిదే, ఎందుకంటే అసలు దేవుడి దగ్గర దర్శనానికి వీఐపీ దర్శనం ఎందుకండి. అండ్ ఎప్పుడైనా తిరుపతి వెళ్ళినప్పుడు నాకు కూడా బాధ జాలి వేసేది ఏంటంటే, ఈ ధర్మ దర్శనానికి చాలా మంది అసలు గంటలు గంటలు కాదు కానీ రోజులు, ఒక వన్ డే టూ డే అలా ఉంటారనమాట ధర్మదర్శనానికి. వాళ్ళకి కొంతమంది ఇష్టంగా కూడా వెళ్తారు అలా వెయిట్ చేసుకుంటూ, అమ్మ అంతసేపు ఎలా వెయిట్ చేస్తారా అని అనిపిస్తుంది. కానీ ఎలా అలవాటైపోతే అలా మనం దానికి ట్యూనింగ్ అయిపోయి ఉంటాము. ఒకప్పుడు మనకి అంటే 90s లో 80s లో చూస్తే ఎన్ని ఫెసిలిటీస్ ఉండేవి కావు. బస్ ఎక్కి రెండు బస్సులు మారి బస్ టికెట్ తీసుకుని నెల నెల రెన్యూ చేసుకుని అలా స్కూల్ కి కాలేజ్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఇప్పుడు ఏంటంటే, జాబ్ వచ్చేసరికి, సౌకర్యం వచ్చేసరికి ఆటోలు కూడా వచ్చేసే, అమ్మ బానే ఉంది బస్ కంటే ఆటో బాగుంటుంది అనేసి, ఇప్పుడు ఆటో కంటే కూడా మనకి స్కూటీలు కార్లు వచ్చేసాయి. సో ఫెసిలిటీస్ మారుతున్న కొద్దీ మన మైండ్ కూడా దానికి అట్యూన్ అయిపోయి ఉంటాము. మళ్లీ తిరిగి బ్యాక్ వెళ్లి రిగ్రెస్ అయ్యి మళ్లీ వాటికి అలవాటు పడాలంటే పాత వాటి కొంచెం కష్టం గానే అనిపిస్తుంది. కానీ వీఐపీ దర్శనం గురించి మేము ప్రేమేంటి చెప్పండి. అలా మనకి తిరుపతిలో కూడా తీసేస్తే బాగుంటుంది కదా ఆలోచిస్తే. యాక్చువల్ నిజంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెడితే, అఫ్ కోర్స్ దాట్ ఈస్ వన్ ఆఫ్ ది బిజీయెస్ట్ టెంపుల్ అనుకోవాలి. బట్ అక్కడ కూడా ఒకవేళ మనం క్రౌడ్ ని కంట్రోల్ చేయొచ్చేమో ప్రాపర్ గా ప్లానింగ్ చేస్తే, మేబీ. జస్ట్ మీరు అలాంటి అభిప్రాయాలు, ఒపీనియన్స్ షేర్ చేస్తే డెఫినెట్ గా యూనివర్సల్ విల్ కన్స్పైర్ టు మేక్ ఇట్ హ్యాపెన్, ఇఫ్ నాట్ టుడే సమ్ డే. మీరు అంటున్నారు సుల్బి డీ టూ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. అండ్ ఇప్పుడు ఒక రిక్వెస్ట్ సాంగ్ లైన్ పై ఉంది, అది వినిపించేస్తాను మీకు. అండ్ ఈ పాట ఇద్దరు అమ్మాయిలతో మూవీ నుంచి, టాప్ లేసిపోద్ది. అండ్ పాట రిక్వెస్ట్ చేశారు అర్జున్ గారు. అర్జున్ గారు యాక్చువల్లీ కోయిన్సిడెంట్లీ అల్లు అర్జున్ పాట అర్జున్ గారు రిక్వెస్ట్ చేశారు. హియర్ వి గో, దిస్ సాంగ్ ఇస్ ఫర్ యూ అర్జున్.

నిజంగా చక్కగా ప్లాన్ చేస్తే, ఏదైనా టాప్ లేచిపోయే ప్లాన్ గనుక ఉంటే, స్ట్రాటజిక్ గా వాడితే వీ కెన్ డూ థింగ్స్, వీ కెన్ అచీవ్ థింగ్స్. అంటే తిరుపతిలో అంత రష్ ఉంది కదా, దాన్ని ఎలా మనం కంట్రోల్ చేయొచ్చు అని అంటే, ఇందాక మనకి శంకర్ గారు ఏం ఒపీనియన్ ఇచ్చారంటే, అసలు కిందనే కింద మామూలుగా రోజుకి ఇంతమందినే పంపించాలనేసి పెట్టుకోవాలి. వాళ్ళు మళ్లీ ఒక టైం వరకు మీరు మళ్ళీ రిపోర్ట్ చేయాలి అని కూడా పెట్టుకోవాలి. వాళ్ళు కాకపోతే దర్శనం తర్వాత అక్కడ లోకల్ ఎక్కడన్నా తిరగొచ్చి నో ప్రాబ్లం. కానీ కింద నుంచే గనుక మనము మనిషిని పైకి వెళ్ళడానికి కంట్రోల్ చేయగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ అంటే శంకర్ గారు ఏం చెప్పారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పైన ఒక 10,000 మంది ఒక గంటకి మనకి ఆ టైంలో వెళ్ళొచ్చు అని అనుకుంటే, అంతమందికి ఆ గంటకి వాళ్ళకి నోటీస్ ఇచ్చేసి ఈ టైంకి మీరు రిపోర్ట్ చేయాలి. అండ్ అక్కడైతే కూడా చాలాసార్లు అనుకున్నారు కూడా, బట్ ఎందుకు సమహా కుదరలేదు ఏంటంటే, ఇలా మనకి ఎయిర్పోర్ట్ లో ఎస్కలేటర్స్ ఉంటాయి కదా ఫ్లాట్ వి, అలా పెట్టి అలా తోయకుండా, తోపులు అట్లా ఏం లేకుండా ఏంటంటే, జస్ట్ దాని మీద ఉన్నాక వీల్ చైర్లు ఉండే, వీల్ చైర్ వాళ్ళు నించున్న వాళ్ళు జస్ట్ అది వెళ్లి ఒక ఫ్యూ సెకండ్స్ వరకు అక్కడ ఉండి మనం చక్కగా మనసు పూర్తిగా దర్శనం చేసుకుని మళ్లీ అదే ఎస్కలేటర్ ఆ టైంకి ఇలా వెళ్ళిపోవచ్చు. బికాస్ అక్కడికి వెళ్లిన తర్వాత ఏదో కంగారు ఓవర్వెల్మింగ్ గా ఉంటుంది, తోస్తూ ఉంటారు అలా కాకుండా, అలా ఏంటంటే ఎయిర్పోర్ట్ లో పెట్టిన ఎస్కలేటర్ పెడితే మేబీ కంట్రోల్ అవ్వచ్చేమో. బికాస్ ఎయిర్పోర్ట్ లో కూడా మనకి లక్షలాది మంది రోజుకి వస్తూనే ఉంటారు కదా, 24/7 అసలు ఓపెన్ గానే ఉంటుంది ట్రాన్సిట్ ఎయిర్పోర్ట్స్ లో అయితే, బట్ స్టిల్ కంట్రోల్ గానే ఉంటారు కదా. సో అలా వీ క్యాన్ కంట్రోల్ ఇఫ్ యూ ప్లాన్ ప్రాపర్లీ. అవుతుందేమో మెల్లిగా, ఎవరికి తెలుసు. సో ఇలా లైన్లో నించోకుండా, అంటే లైన్లో నించున్నా కూడా దర్శనం కొంచెం మనసుపూర్తి కావాలి. ఇంకోటి, మీలో ఎవరైనా ముద్దుగా ఉంటే అండ్ మామ వరుస అయి ఉంటే లైన్లో నిలబడండి, ఫిర్యాదు పెట్టండి. ఎందుకంటే ఇక్కడ ఎవరంటే వాళ్ళ ముద్దుల మాయకి రాయలసీమ రాసిచ్చేస్తున్నారు. చూద్దాం, మనం కూడా లైన్లో ఉంటే అఫ్కోర్స్, నేను మామ వరుస నవ్వను కావండి, మీలో ఎవరైనా మామ వరుస అయి ఉంటే ఇదిగో చూడండి, రాయలసీమ రాసిచ్చేస్తున్నారు ఈవిడ, మీకు కూడా ఛాన్స్ ఉందని చూద్దాం.

0: మరి మీలో ఎవరెవరికి రాయలసీమ వచ్చేసిందో నాకు తెలియదు కానీ మరి మీరు ముద్దుగా మావయ్య ఉంటే డెఫినెట్ గా ఫిర్యాదు పెట్టేసేయొచ్చు అనమాట. వెల్కమ్ బ్యాక్, మీరు ఇంటర్నెట్ సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జీ కల్పన. అయితే ఇందాక నేను చెప్పాను కదా బెల్ట్ దర్శనం కాన్సెప్ట్ ఏదైతే ఉండిందో తిరుపతిలో తిరుమలలో ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నారు బట్ చేయలేదు అని మనకి ఈ దాఖిలాలో ఇలా ఉంది. కానీ ఇప్పుడిప్పుడే అందిన వార్త ఏంటంటే మనకి లిసనర్ రాజ్ గారు కాల్ చేసి చెప్పారు, ఆయనకి బాగా గుర్తుందట దట్ ఆయన ఆ టెంపరీ టైంలోనే పెట్టారట. అప్పుడు ఆయన బెల్ట్ దర్శనం ఏదైతే ఉంటుందో ఇలా చిన్నగా ఇట్లా బెల్ట్ లాగా వెళ్లి వస్తుంది కదా, ఆయన వెళ్లి దర్శనం చేసుకున్నట చిన్నగా ఉన్నప్పుడు. సో దాట్స్ రియల్ ఇంట్రెస్టింగ్. బహుశా ఏంటంటే ఒక టెంపరీ టైంలో పెట్టుంటారు, ఆ తర్వాత ఎందుకో ఎందువల్లనో మరి తెలియదు అది కుదరట్లేదని తీసేశారు కూడా. ఆ పెట్టిన టైంలో రాజ్ గారు అదృష్ట శాతం వెళ్లారు, దర్శనం చేసుకున్నారు. మేబీ ఫ్యూచర్ లో తప్పకుండా వస్తుందేమో, బికాస్ ఇక్కడ ఏమైతే రాస్తుందో టీటీడీ డస్ నాట్ హ్యావ్ ఎనీ యాక్టివ్ ఫుల్ స్కేల్ కన్వేయర్ బెల్ట్ సిస్టమ్ ఇన్ సైడ్ ద మెయిన్ తిరుమల తిరుపతి ఫర్ రెగ్యులర్ పిల్గ్రిమ్ దర్శన్, ఇది రాస్తుందన్నమాట ఇక్కడ. అండ్ దే టెస్టెడ్ ఇట్ ప్రీవియస్లీ, దే టెస్టెడ్ ఇట్ అ మూవింగ్ ప్లాట్ఫామ్ కన్వేయర్ కాన్సెప్ట్ అట్ మోడల్ టెంపుల్ నియర్ అలిపిరి టు హెల్ప్ మేనేజ్ మ్యాసివ్ క్రౌడ్స్ అండ్ ఆఫర్ ఏ బ్రీఫ్ స్టడీ వ్యూ దర్శనం. అది టెంపరీ టైంలో పెట్టారు, ఆ టైంలోనే బహుశా రాజ్ గారు వెళ్లి దర్శనం చేసుకుని ఉంటారు. ఏ ఇయర్ లో ఆయనకి గుర్తు లేదట కానీ చిన్నప్పుడు వెళ్లి దర్శనం చేసుకున్నారు. బట్ ఫ్యూచర్ లో తప్పకుండా ఇలాంటిది ఒకటి వస్తుంది అనేది ప్లాన్ లో అయితే ఉంది, బట్ ఎప్పుడు అనేది ఎవరికి తెలియదు. బట్ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, అసలు తిరుపతి అని కాదు ఏ గుడిలో అయినా దేవుడి దర్శనంకి అసలు అంత టికెట్లు కానివ్వండి అంతా పెట్టడం అంటే క్రౌడ్ కంట్రోల్ చేయడం, అఫ్కోర్స్ దానివల్ల ఫండ్స్ వస్తాయి, దానివల్ల మనకి గుళ్ళు కూడా నడుస్తూ ఉంటాయి. కానీ బట్ అంతంత మోతాదుగా డిమాండ్ అండ్ సప్లై మార్కెట్ లాగా అసలు దిస్ ఇస్ ద రిచెస్ట్ గాడ్ కదా అందరు అంటారు. బట్ దానికి ప్రాపర్ స్ట్రాటజీస్ కూడా ఉంటే ఇంకా బాగుంటుంది. చాలా మటుకు ఇంప్రూవ్ చేశారు అప్పటికిప్పటికి, బట్ ఇంకా చాలా ఇంప్రూవ్ చేయాల్సినవి ఉన్నాయి, బికాస్ క్రౌడ్ కంట్రోల్ అనేది చాలా కష్టం స్పెషలీ ఇండియాలో. మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో, అండ్ మీ అందరికి మరొక ప్రశ్న, లెట్స్ సీ మీలో ఎవరికి తెలుసో దీని ఆన్సర్ చూద్దాము. అండ్ ఇది ఒక చిన్న ఫన్ క్విజ్ అనుకోండి, ఇందాక అడిగినట్టు అలాంటి క్విజ్ లలో వన్ ఆఫ్ ది అదర్ క్వశ్చన్ దట్ ఐ వాంట్ టు ఆస్క్ ఇస్ ఓకే ఏంటంటే, ఇది మనం తింటాము కానీ మనం చూడలేము, ఇది మనం తింటాము కానీ దీన్ని మనం చూడలేము, ఏమిటది తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయండి. ఏమిటి మనం తింటాము కానీ చూడలేము? 9726361966 మా స్టూడియో నెంబర్. అలాగే ఉన్న టెల్ యూ అబౌట్ మ్యూజిక్ అండ్ డాన్స్ ఫర్ విజన్ 2026. శంకర్ నేత్రాలయ యుఎస్ఏ ప్రజెంట్స్ మ్యూజిక్ అండ్ డాన్స్ ఫర్ విజన్ 2026, అ స్పెషల్ ఈవినింగ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఐ కేర్ అండ్ విజన్ ఇనిషియేటివ్స్ ఆన్ సండే అక్టోబర్ 4 at the Irving Arts Center located at 3333 North MacArthur Boulevard, Irving, Texas. Come and enjoy an evening of music, dance and entertainment while supporting the mission of Shankar Netralaya. For more information and to support this cause, visit shankarnetralaya.org or call 855-463-8472. Again, 855-463-8472. It's music and dance for vision. హాయ్, గుడ్ ఈవినింగ్, రేడియో సురభి ఎవరు మాట్లాడుతున్నారు?
1: గుడ్ ఈవినింగ్ కల్పన, నేను వాణి మాట్లాడుతున్నాను.
0: హాయ్ వాణి. ఎస్, ఆన్సర్ ఏమిటంటే
1: ఎయిర్ తింటామో మనం చూడండి.
0: ఎయిర్ తింటామా?
1: ఎస్, వాటర్ తాగినప్పుడు పైన ఉండి వెళ్ళిపోతుంది మనకు తెలియకుండానే. ఏదైనా స్ట్రా తోని సక్ చేసినప్పుడు కూడా మనము లిక్విడ్స్ ఎయిర్ తినేస్తాం తెలియకుండా మింగేస్తాం.
0: యాక్చువల్లీ అది కాదు వాణి, ఇంకొక ఆన్సర్ ఉంది, ఇంకా ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఉంది, చూద్దాం అది ఎవరైనా చెప్పగలరు చూద్దాము. దాని ఇంకొంచెం క్లూ, యా ట్రై కీప్ థింకింగ్, యా డెఫినెట్ గా దాని ఇంకో ఆన్సర్ ఉంది అనమాట. ఓకే
1: ఓకే,
0: థ్యాంక్ యూ వాణి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. యాక్చువల్లీ దీన్ని ఇంకొంచెం ఈజీగా చేయాలంటే హిందీలో చెప్తే ఇంకా బాగుంటుందేమో. దాన్ని ఎలా చెప్పాలి? ఐసీ కౌన్ సీ చీజే జో హమ్ ఖాతే హై పర్ దేఖ్ నహీ సక్తే, ऐसी कौन सी चीज है जो हम खाते हैं पर देख नहीं सकते? ऑफकोर्स तेलुगुलो कूडा दीनि आंसर अदे उंटुंदि कानी दीनि इला चेप्ते इंकोंचेम ईजी अवुतुंदेमो. ऐसी कौन सी चीज है जो हम खाते हैं पर देख नहीं सकते? 9726361966 मास्टर डे नंबर मिली अंटुन्नारु. सर्वे डी टू डाटम शो विथ मी आरजे कल्पना. ఓకే, ఇంకో కాల్ వచ్చేసింది. అది కూడా మనం ఆనర్ తీసుకుని మాట్లాడి. హాయ్ సుగాత్రి గారు.
2: హలో కల్పన, ఎలా ఉన్నారు?
0: వండర్ఫుల్, బాగున్నానండి. చెప్పండి, మీకు ఆన్సర్ తెలుసా?
2: తెలుసు కదా, దెబ్బలు తింటాము కానీ చూడలేము.
0: కైండ్ ఆఫ్, అదే అదే అదే. అండ్ ఇంకోటి కూడా ఉంది దానికి తోడు, ఇంకోటి కూడా ఉంది. దెబ్బలు తింటాం చూడము కానీ దానికి తగ్గట్టు ఇంకోటి కూడా ఉంది, చూద్దాం. అది కూడా ఎవరు చెప్తారు, బట్ మీ ఆన్సర్ కరెక్టే. దెబ్బలు తింటాం గానీ చూడము. తర్వాత మనకేనే నొప్పులు కనిపిస్తాయి, వెనకాల నొప్పులు కనిపిస్తాయి, కానీ మనం దెబ్బలు తినేటప్పుడు మాత్రం చూడము. బట్ ఇది ఇంకొక ఆన్సర్ కూడా దాగుంది, చూద్దాం. సుగాత్రి గారితో పాటు ఇంకెవరైనా ఆలోచించి కాల్ చేసి చెప్పగలరు లేదో చూద్దాం. ఓకేనా? ఓకే, బాయ్ బాయ్. ఇప్పుడు మరి ఇంకొక పాట మనకి రిక్వెస్ట్ చేశారు సంధ్యా గారు. ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే కాల్ చేసి చెప్పేసండి. సింపుల్ క్వశ్చన్, బట్ ఆంధ్ర తెలిసిన వాళ్ళు కాల్ చేసి చెప్పండి 9726361966 కి.

0: అరవింద్ సమేత అడిగిన క్వశ్చన్ కి మనకి గాయత్రి గారు రమ్య గారు కాల్ చేసి చెప్పేశారు. ఎస్, దాట్ ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ ఆల్సో అనదర్ ఆన్సర్ అడిగిన క్వశ్చన్ కి ఫణి గారు కూడా కాల్ చేసి చెప్పారు. అండ్ ఇంకోటి గాయత్రి గారు కూడా చెప్పారు ఏంటంటే, తెలుగులో అయితే ఏంటి మనం తింటాము కానీ కనిపించవు, తిట్లు. తిట్లు తింటాం కనిపించవు. హిందీలో అయితే కసం అంటే కదా, కసం ఖానే వాళ్ళకి అని అంటాం కదా. సో నిజంగా కసం అనేది మనం తినము, బట్ ఆయన కూడా కసం ఖారే అని అంటుంటాం అన్నమాట. సో మీరు వింటున్నారు సురభి డిటూ డైట్ టైం షోలో. క్విక్ గా ఈ లిసనర్ ని ఆనర్ తీసుకుందాము. హలో, హాయ్ అండి, మీ దగ్గర ఉన్నది జస్ట్ కొన్ని సెకండ్స్ మాత్రమే చెప్పండి, ఏం చెప్పుకుంటున్నారు? ఎస్, తిట్లు తింటాము, దాట్స్ రైస్. మీతో పాటు ఫణి గారు గాయత్రి గారు అదే చెప్పారు, తిట్లు తింటాం గానీ మనకు అవి కనిపించవు. అండ్ హిందీలో అయితే కసం, కసం ఖానే వాళ్ళకి అంటాం కదా, అందుకని హిందీలో అయితే కసం, తెలుగులో అయితే తిట్లు. థ్యాంక్ యూ అండి ఆన్సర్ ఇచ్చినందుకు. మీరు వింటున్నారు సురభి డిటూ డైట్ షో విత్ మీ ఆర్జే కల్పన. ఎవ్రీ ట్యూస్డే అండ్ వెనస్డే వస్తాను నేను. ఇప్పుడు చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుని తిరిగి వచ్చేస్తాను. స్టే ట్యూన్ టు 107.9 ఎఫ్ఎం HD3లో. అలాగే మీలో ఎవరైనా గనక మా యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే స్మార్ట్ గా మీ స్మార్ట్ డివైస్ లో యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో యూ కెన్ ఆల్సో లిసన్ టు అస్ ఆన్ www.radiosurbhi.com ఆర్ ఆన్ ఫ్రీక్వెన్సీ 107.9 ఎఫ్ఎం HD3. ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్. వీఆర్ రేడియో సుర్భి. స్టే ట్యూన్. కల్పన దస్మి విల్ బి రైట్ బ్యాక్.
1: ఒక సెలబ్రేషన్ ని అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ గా మార్చుకోవాలి అంటే జస్ట్ డెకోర్ సరిపోతుందా? యు నీడ్ ద రైట్ విజన్. లక్కీ ఫర్ అస్, మనకి లక్కీ చామ్స్ డెకోర్ ఉంది. మన డాలస్ బేస్డ్ లక్కీ చామ్స్ కొన్ని సంవత్సరాల నుంచి ఫుల్ సర్వీస్ ఈవెంట్ ప్రొడక్షన్ మనకు అందిస్తున్నారు. ఓన్లీ డెకరేషన్ స్టేజింగ్ మాత్రమే కాదు, దే డూ అ ఫుల్ ఆన్ ఈవెంట్ ప్రొడక్షన్. వెడ్డింగ్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, కార్పొరేట్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, లోకల్ టు డాలస్ అయినా, అక్రాస్ ద యుఎస్ ఎక్కడైనా, ట్రెడిషనల్ ఇండియన్ మండపాల దగ్గర నుంచి లగ్జరీ సెటప్స్ వరకు ఎనీథింగ్ దాట్ యూ need your way, they can create. To book, call 469-925-5868 or visit luckycharmsdecor.com.
2: Hey Bindu, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
1: చందు, మరి వండనా?
2: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
1: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
2: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
1: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
2: ఇప్పటిదాకా నువ్వు చేసిన ఆఫర్ లెటర్లు
1: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
2: ఇండియా వెళ్ళాలేమోరా నేను. ఇప్పుడు ఎందుకురా, మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
1: మన తెలుగు డెంటిస్ట్ అట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
3: Boring long drives ki, tiring work hours ki, okate solution. Radio Surabhi, America lo telugu nestam.
4: You're listening to Radio Surabhi, 107.9 FM HD3.
5: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా? ఎస్ సార్. రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ థాలీ, ఆప్షన్ సి థాలీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ థాలీ అండ్ క్యాటరింగ్.
6: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, థాలీ అండ్ క్యాటరింగ్.
5: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ థాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
7: విజిట్ రాజరాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
8: ప్రతి వినాయక చవితికి మన ఇంటికి వినాయకుణ్ణి ఎంతో భక్తితో తీసుకువస్తాం, పూజ చేస్తాం, ఎంతో ఇష్టంగా నైవేద్యం పెడతాం. ఇంత ప్రేమగా తీసుకొచ్చిన వినాయకుణ్ణి అంతే బాధ్యతగా నిమజ్జనం చేద్దామా? డెసిగ్నేటెడ్ ఇమర్షన్ ఏరియాస్ లో మాత్రమే నిమర్జనం చేయండి. ఎంత వీలైతే అంత మీ బ్యాక్ యార్డ్ లో విసర్జనం చేయడానికి చూడండి. ప్లాస్టిక్, ఫ్లవర్స్, డెకరేషన్స్ ని వాటర్ లో వదిలేయకండి. డివోషన్ అంటే కేవలం పూజ కాదు, రెస్పాన్సిబిలిటీ కూడా. బీ కాన్షియస్, బీ రెస్పాన్సిబుల్, బికాస్ గాడ్ వుడ్ వాంట్ యూ టు కేర్ ఫర్ ద వరల్డ్ హీ గేవ్ అస్. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

సంతోషం, హ్యాపీనెస్ అంటే ఏమిటి? ఇప్పుడు అది చెంటి పిల్లలు పడుకున్నారనుకోండి, ఆ టైంలో కాస్త తల్లికి టైం దొరుకుతుంది కదా, అదొక తెలియని సంతోషం. తర్వాత ఇల్లు, అసలు డిష్ వాషర్ పెట్టనక్కర్లేదు, లాండ్రీ చేయనక్కర్లేదు, వంట చేయనక్కర్లేదు, ఇల్లు స్పిక్ అండ్ స్పాన్ క్లీన్ గా స్పాట్లెస్ ఉంటే అదొక తెలియని సంతోషం. అలాగే మీరుండే హోటల్లో బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ ఉంటే అదొక తెలియని సంతోషం. ఇంకా మీరు షాపింగ్ వెళ్ళినప్పుడు ఒక చీర కొందామని వెళ్తారు, పక్కన దాంతోపాటు ఇంకో చీర బోనస్ గా ఫ్రీగా వస్తే అదొక తెలియని సంతోషం. ఇంకా చెప్పాలంటే తగ్గిన అదే హైలైట్ ఆఫ్ ది సంతోషం ఏంటంటే, పిల్లాడు వచ్చి, నానా పక్కింటి పేరు దామిని కాదు నానా అనంటే, వాళ్ళమ్మ ఎందుకు రాలంటున్నావంటే, ఏమో అమ్మా నానా పక్కింటి అంటే పేరు మర్చిపోయినట్టున్నారు, ఎందుకో డార్లింగే డార్లింగే అని పిలుస్తున్నారు ఉండదు. అప్పుడుంటుంది తగ్దినాదని సంతోషం, ఎంత అంత కాదు ఎవరికో మన తెలియదు. వెల్కమ్ బ్యాక్, మీరు వింటున్నారు సురభి డి టూ డాట్ షో విత్ మీ ఆర్జే కల్పన. లాస్ట్ సెగ్మెంట్ లోకి వచ్చేసాము. ఇంకా సంతోషంగా హ్యాపీగా లెట్ మీ ఆల్సో థ్యాంక్ యూ ఆల్ అవర్ స్పాన్సర్స్. మొదట సురభి స్పూక్ అండ్ స్పార్కిల్, ఇది జరగబోతుంది హాలోవీన్ సందర్భంగా అక్టోబర్ 10th హరేలీ ప్రాస్పర్ దగ్గర. ఇండియా టుడే దాట్ ఈస్ లొకేటెడ్ ఇన్ సౌత్ లేక్ అట్ 151 North Nolan Drive. ఆల్సో థ్యాంక్ యూ టు డాలస్ మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ అండ్ డీల్స్ బనానా .com ఫర్ ఆల్ రెస్టారెంట్ ఓనర్స్ అ వండర్ఫుల్ డీల్. అండ్ టీ ప్యాట్ బతుకమ్మ సెలబ్రేషన్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ ఆన్ అక్టోబర్ 17th అట్ కో అమెరికా సెంటర్. థ్యాంక్ యూ టు గృహప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో, దాట్ ఈస్ గోయింగ్ టు be happening on October 10th and 11th at Hyatt Regency Frisco. And IFA, which is Indian Fine Arts Academy Dallas Carnatic Evening, is going to happen on September 26th at 4:30 p.m. at Collin College McKinney Campus. Thank you to the 14th annual Silk Threads Charity Gala that's going to happen on October 3rd, 7 p.m. Hotel Indigo Los Colos Agarundi Akajargubotundi. And also music and డాన్స్ ఫర్ విజన్, ఇది శంకర్ నేత్రాలయ వాళ్ళు సంప్రదించబోతున్నారు అక్టోబర్ 4th అట్ ఎర్వింగ్ ఆర్ట్స్ సెంటర్ దగ్గర. దిస్ ఇస్ ఆల్సో హ్యాపెన్ టు బి ఏ ఫండ్ రేజింగ్ పార్ట్ అ మిషన్ ఆఫ్ శంకర్ నేత్రాలయ. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీలో ఎవరైనా రేడియో సుర్భి యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే స్మార్ట్ గా మీ స్మార్ట్ డివైస్ లో డౌన్లోడ్ చేసుకోండి. ఆల్సో లిసన్ టు అస్ ఆన్ www.radiosurbhi.com or 107.9 FM HD3. Do not forget to follow us on Instagram, Facebook and YouTube at Radio Surbhi. Mari darling darling gani damini penich pelichinappudu akshital padaka tappadu kada, alantappudu oka darling paata vineste baaguntundemo.

సో మన డార్లింగ్ ప్రభాస్ గారు ఎప్పుడైతే బాహుబలి ప్రభ్ బర్న్అట్ జరిగిందో అంటే 2015 లో రిలీజ్ అయిన మూవీకి కొన్ని సంవత్సరాలు షూటింగ్ జరిగింది. తర్వాత 2017 లో పార్ట్ 2 వచ్చింది. సో హెవీ వర్కౌట్ అంటే ఆ సూపర్ హీరో గెటప్ రావాలంటే అమరేంద్ర బాహుబలి నుంచి ఆయన గెటప్ కి రావడానికి చాలా అంటే ఫిజికల్ స్ట్రెంగ్తనింగ్ ఎక్సర్సైజ్ అనేసి ఇంకా క్రానిక్ ఎక్సర్సైజ్ అవన్నీ చాలా చేశారు. దానివల్ల ఏంటంటే ఆయనకి కొంచెం వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ అయి మళ్ళీ వెంబడి వెయిట్ లూజ్ అవ్వడం, దాంతో కొంచెం హార్మోన్ చేంజెస్ వచ్చాయి. సో హీ లాస్ట్ హెవీలీ మజిల్ బ్యాస్ ఇవన్నీ పోయాయి. ఆ తర్వాత ఏంటంటే ఈ అంటే మీకు తెలుసు కదా మన రాజమౌళి గారి షూటింగ్ అంటే ఇంత అంత కాదు, నిజంగా ఇట్లా డ్రిల్ చేసేస్తారనమాట షూటింగ్ పర్ఫెక్ట్ గా రావడానికి. సో దానికి సందర్భంగా ఏంటంటే ఆయనకి నీ ఇంజరీస్ కూడా జరిగినాయి, ఆ తర్వాత సర్జరీస్ జరిగాయి. ఈ డైలీ వర్కౌట్స్ వల్ల, ఈ డైట్ చేంజెస్ వల్ల అండ్ ఎక్స్ట్రీమ్ ఈ ప్రొడక్షన్ స్ట్రెస్ వల్ల కొంచెం ఏంటంటే చేంజెస్ అయితే వస్తాయి. అందుకని కాబోలు అప్పటికి ప్రభాస్ కి ఇప్పటికీ ప్రభాస్ కి కొంచెం తేడా అయితే ఉంది. అఫ్కోర్స్ ఆయన అప్కమింగ్ మూవీస్ చాలా ఉన్నాయి, స్టిల్ పాన్ ఇండియా యాక్టర్ అండ్ దేర్ ఆర్ పీపుల్ హు స్టిల్ లవ్ వాచింగ్ దిస్ మూవీస్. అండ్ ఇప్పుడు నేను మీకు ఒక క్వశ్చన్ అడగబోతున్నాను, మీకు ఆన్సర్ తెలిసి కాల్ చేసి చెప్పాల్సిన నంబర్ 9726361966. గిన్నె లోపల గిన్నె కొడుకు తండ్రి కన్నా వెన్న, గిన్నె లోపల గిన్నె కొడుకు తండ్రి కన్నా వెన్న, ఏమిటది? తెలుస్తే కాల్ చేసి చెప్పాల్సిన నంబర్ అగేన్ 9726361966. మీరు వింటున్నారు సుర్వి D2 FM షో విత్ మీ ఆర్ జే కల్పన. అండ్ ఇప్పుడు ఇంకొక పాట లైన్ అప్ అయ్యింది. హియర్ వి గో ఫర్ యూ ఆల్.

2005 లో వచ్చిన మూవీ బత్రా నుంచి విన్నారు ఈ పాట. అండ్ ఇది ఒక పెళ్లి సిచ్యువేషనల్ సాంగ్ అనమాట. ఈ సిచ్యువేషనల్ సాంగ్ నుంచే మొదలవుతుంది అనమాట అసలు స్టోరీ ప్లాట్ అంతా జరుగుతుంటుంది బత్రా మూవీ. అండ్ అలాంగ్ విత్ రవితేజ అందులో ఉండేది మీరా జాస్మిన్ కూడా. మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో. అండ్ నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఇంకా రాలేదు. అడిగిన క్వశ్చన్ ఏంటంటే గిన్నె లోపల గిన్న కొడుకు తండ్రి కన్నా వెన్నె. ఏమిటది గిన్నె లోపల గిన్న కొడుకు తండ్రి కన్నా వెన్న ఏమై ఉంటుంది? క్లూ ఏంటంటే ఇది ఒక సీడ్. యా సీడ్ అనే చెప్పవచ్చు, సీడ్ కిందకే వస్తుంది. 9726361966 మా స్టూడియో నంబర్. ఆన్సర్ తెలిస్తే ఈ నెంబర్ కి మీరు కాల్ చేసి చెప్పొచ్చు. అండ్ ఇవాళ మనం మాట్లాడుకున్నాము విఐపి దర్శనం గురించి. అసలు అది తిరుపతిలో కూడా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. క్రౌడ్ ని కంట్రోల్ చేస్తే కొంచెం దర్శనం అంటే గుడికి ఎవరైనా ఏంటంటే కొంచెం పీస్ఫుల్ మైండ్ కోసం వెళ్తారు. కానీ చాలా మంది ఈ మధ్య భక్తి కొంచెం ఎక్కువైపోయింది మరి సోషల్ మీడియా వల్లనో దేనికైనా కానివ్వన్నా కూడా, గుడికి మాత్రం కొంత పర్సంటేజ్ ఏంటంటే హడావిడి ఉన్నప్పుడు పండుగలు ఉన్నప్పుడు వెళ్లరు. బికాస్ అంత క్రౌడ్ లో దర్శనం చేసినట్టు ఉండదు. సో రిలాక్స్ గా ఉన్నప్పుడు, ఎప్పుడైనా ఎక్కువ రష్ లేనప్పుడు, పండుగలు లేనప్పుడు అలాంటి టైంకి వెళ్తే కొంచెం పీస్ఫుల్ గా కూర్చున్నట్టు చూసినట్టు ఉంటుంది కదా అని అనుకుంటారు. బట్ కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, ఇలా ఏదైతే విజయ్ గారు చెన్నైలో తమిళనాడులో విఐపి దర్శనం తీసేశారు. తీసేసినప్పటికైనా కూడా మొన్న నేనే చెన్నై వెళ్లాను. వెళ్ళినప్పుడు త్రిచి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఏంటంటే విఐపి దర్శనం తీసేశారు అఫ్ కోర్స్. అండ్ అలా బయటపడితే కనుక వాళ్ళని సస్పెండ్ కూడా చేసేస్తున్నారట. కానీ బట్ స్టిల్ దేర్ ఆర్ పీపుల్ కొంచెం సైలెంట్ గా అలా జరుగుతున్నాయని వింటున్నాము. ఎంత నిజమో నాకు మనకు తెలియదు కానీ బట్ సమ్ టైమ్ సమ్వేర్ దీస్ థింగ్స్ హ్యాపెన్. అంటే ఒకటేసారి ఇంప్లిమెంట్ చేయగానే అన్ని ఉష్కాకి అయిపోవు కదా, సో కొంచెం టైం పడుతుంది. సో అలా ఏంటంటే లూప్ హోల్స్ చేయకుండా మనం కూడా ఏంటంటే వెళ్లి చక్కగా దర్శనము రష్ లేని టైంలో వెళ్లి చేయాలని ఎవరికైనా ఉంటుంది. బట్ ఈ తిరుపతి గురించి, ఈ దర్శనం గురించి మీ ఒపీనియన్ ఏంటి? చాలా మంది ఆఫ్ ఎయిర్ ఆన్ ఎయిర్ షేర్ చేశారు. యూ కెన్ స్టిల్ షేర్ యువర్ ఒపీనియన్ విత్ మీ. ఇంకా 10 నిమిషాలు ఉన్నాయి ఉంది కాబట్టి 9726361966 మా స్టూడియో నంబర్. బై ది వే, కమింగ్ బ్యాక్ టు ది రిడల్, గిన్నె లోపల గిన్నె కొడుకు తండ్రి కన్నా వెన్నె ఏమై ఉంటుంది? ఇది ఒక సీడ్ కేటగిరీ కింద వస్తుంది. తెలిసిన వాళ్లు కాల్ చేయొచ్చు, తెలుసుకొని కూడా కాల్ చేయొచ్చు. నంబర్ అయితే అదే 9726361966.

ఆగడు మన మహేష్ బాబు గారు. ఆయన ఫోటో, ఆయన పేరు కనుక మీరు టైప్ చేసే గూగుల్లో ఒకవేళ ఇమేజ్ అని సెలెక్ట్ చేసి ఫోటోలు చూస్తే ఎక్కువ శాతం ఆయన ఫోటోలు ఇదర్ ప్లెయిన్ షర్ట్ లోనే ఉంటాయి ఆర్ ఫ్లానల్, అంటే చెక్డ్ షర్ట్స్ ఉంటాయి కదా అందులోనే ఉంటారు. ఆయన ఇష్టపడతారు అనమాట, ఆయన ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పారు. యూజువల్ గా ఆయనకి డౌన్ టు అర్త్ అలా స్టైల్లో ఉండడం, రియల్ ఫ్యాషన్ అది ఆయనకి ఇష్టం అనమాట. అందుకని హీ ఆల్వేస్ చూసెస్ డెనిమ్ జీన్స్ అండ్ క్యాజువల్ చెక్ షర్ట్స్, అంటే ఫ్లానల్ షర్ట్స్ చూస్ చేస్తారు. సో ఆయన పేరు టైప్ చేసి గూగుల్ చేస్తే అందులో మీకు ఈదర్ ప్లెయిన్ షర్ట్స్ అని ఉంటాయి, ఇలా ఫ్లోరల్ కనిపించదు, లేదంటే చెక్డ్ షర్ట్స్ అంటే ఫ్లానల్ షర్ట్స్ అని కనిపిస్తాయి. ఇప్పుడు ఈ పాట కూడా ఏదైతే విన్నారో జంక్షన్ లో, అందులో కూడా ఫ్లానల్ షర్ట్ వేసుకుని ఆయన డాన్స్ చేశారు. నెక్స్ట్ శృతి హాసన్, మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో. ఆయన మనకు ఆన్సర్ వచ్చేసింది, మీనాక్షి గారు కాల్ చేసి చెప్పేశారు, గిన్నె లోపల గిన్నె కొడుకు తండ్రి కన్నా వెన్న, అంటే కోకోనట్. కోకోనట్ గిన్నె లోపల గిన్నెలాగా ఉంటుంది, లోపల వైట్ పైన బ్రౌన్, అండ్ లోపలికి వెళ్తే కొడుకు తండ్రి కన్నా వెన్న, వెన్నెలాగా సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి. అండ్ కోకోనట్ ఇస్ అ సీడ్ కదా, అందుకని ఆడు గెస్ చేయగలిగారు ఇమీడియట్ గా కాల్ చేసి చెప్పగానే. మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. అండ్ ఇప్పుడు ఒక లాస్ట్ సాంగ్ అయితే ఉంది, అది కూడా ప్లే చేసేసి నేను జారుకుంటాను మా ఊరికి, తిరిగి మళ్ళీ రేపు రావాలి కదా. నేను వెళ్ళాలి, నేను వెళ్ళాక శ్రీనివాస్ గారు వస్తారు టు ఎంటర్టైన్ యూ గైస్ ఫ్రమ్ 7 to 9 విత్ యట్ అనదర్ జోన్రా ఆఫ్ సాంగ్. సో స్టే ట్యూన్ టు 107.9 FM HD3 లో. మీరు వింటున్నారు ఇప్పటి వరకు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో, అండ్ వింటూ ఉండొచ్చు జస్ట్ బై డౌన్లోడింగ్ ఆర్ యాప్. అండ్ తెలుసు కదా ఇప్పుడు కార్ ప్లే కూడా అవైలబుల్ అనమాట. నా వీ హ్యావ్ అనదర్ సాంగ్, ఇప్పుడు పక్కా లోకల్ పాట. ఈ పక్కా లోకల్ పాటతో నేను కూడా మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. మళ్ళీ తిరిగి రేపు కలుద్దాము, సేమ్ టైం డిఫరెంట్ డేట్ 4 to 7 PM. దిస్ ఇస్ కల్పన సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే విత్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ జనతా గరాజ్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
4: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: skills, calibration knowledge though, Niko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆంకి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరాఠా.
2: ఏంది బ్రో, గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
3: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B Texas.com, perfect for dine in, takeaway or full service catering.
0: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada. Say hello to NRI page, mana Indians ki the digital marketing platform, Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with NRIPage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit NRIPage.com or contact Gopal Purnangi at 214-868-7538. ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursu.com or write to support@mypursu.com.
4: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
5: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu, it has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day.